0: తెలిపారు. పేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి వై సతీకుమార్ యాదవ్ చెప్పారు. క్యాన్సర్ను గుర్తించేందుకు 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్టంలో 18 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న పెట్ స్కాన్ సదుపాయాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని నాట్కో కేంద్రంలో ఏర్పాటు చేశామని మంత్రి నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ బుక్ చేసిన తర్వాత 4 నుంచి 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న గుంటూరు జిల్లా తెనాలిలోని తన కార్యాలయం నుంచి రాష్టంలోని అన్ని జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వంట గ్యాస్ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. ఇందుకు ఈ నెల 16నే తుది గడువుగా నిర్ణయించామని, తర్వాత ఎక్కడా బ్యాక్లాగ్స్ ఉండటానికి వీల్లేదని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో అర్హులైన వయోవృద్దులు, వితంతువులకు కొత్త ఆసరా పింఛన్లను త్వరలోనే అందజేస్తామని ఆ రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా జీళ్ల చెరువులో ఆయన నిన్న ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించి స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర సామాజిక పథకాలకు సంబంధించిన అర్జీలను ఆయన తీసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. తెనాలిలో అగ్ని ప్రమాదాల నివారణకు మరొక ఫైర్ ఇంజిన్ను ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆయన నిన్న తెనాలిలో సూర్యశిల్పశాలలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ,
1: విగ్రహాల తయారీలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న డైజ్ అవే బేసికల్ గా వాళ్ళకున్న ప్రధానమైన ఆస్తులు. రాబోయే రోజుల్లో కూడా తెనాలు ఇటువంటి సంఘటనలు జరగకుండా డీఎస్పీ గారు, కమిషనర్ గారు, మేము అందరం కూడా పరిశీలించాం. ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే లోపల ఉన్న ఏమైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వల్ల పొరపాటు జరిగిందా, పూర్తి ఎంక్వైరీ జరగాలి. ఈలోపు ప్రభుత్వం నుంచి ఆల్రెడీ కొత్త ఫైర్ టెండర్ ఒకటి మనం తెప్పించుకున్నాం తెనాలికి. అది ఖచ్చితంగా మనకి తెనాలి పట్టణంలోనే పర్మనెంట్ గా ప్లేస్ అయ్యేటట్టు మనకి అందుబాటులో ఉండే విధంగా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం నుంచి మేము తీసుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల మార్కుల రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఫలితాలను విడుదల చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన మార్కులపై చాలామంది విద్యార్థులు పునః లెక్కింపు, పునః పరిశీలనకు దరఖాస్తు చేసుకున్నారని, ఈ ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, హాల్ టికెట్, పుట్టిన తేదీ, ట్రాన్సాక్షన్ ఐడీ నంబర్ నమోదు చేసి ఫలితాలను చూసుకోవచ్చని ఆయన సూచించారు. యువత డిజిటల్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని స్టార్టప్లు, ఆవిష్కరణల ద్వారా దేశ అభివృద్దికి తోడ్పడాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యకుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం డిజిటల్ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆయన నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాత ప్రాంతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోందని వెల్లడించింది. దీని ఫలితంగా రాష్టంలోని ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి వెంకట్రావు తెలియజేస్తూ,
2: అండమాన్ నికోబార్ దీవులను కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత పటిష్టపరిచేందుకు ప్రతి నెలా గణాంకాల సేకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన

0: లో చిన్న మధ్య తరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాబోయే పాతికేళ్లను దృష్టిలో పెట్టుకుని రాష్టంలో ప్రతి ప్రాజెక్టును రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్యాస్ బుక్ చేసిన 5 రోజుల్లోపు డెలివరీ జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆర్థిక విషయికయా మంత్రి పరిషద్ సమిత్యా అస్మై విపణన సత్రాయ చతుర్దశ గ్రైష్మిక సస్యానాం ఎంఎస్పీతి న్యూనతమ సమర్థన మూల్యాన్ని వర్ధయితుం అనుమోదితం. నవదేహల్యాం కేంద్రీయ మంత్రిసభా సభాయాః అనంతరం ప్రసార మాధ్యమాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః అవదత్ యత్ అనేన నిర్ణయేన ఉత్పాదకేభ్యః తేషాం ఉత్పాదానాం కృతే లాభప్రదం మూల్యం సునిశ్చితం భవిష్యతీతి.
2: ఖరీఫ్ కే లియే జో ఫైసలా లియా గయా ఉస్మే జిత్నే భీ ఖరీఫ్ కే క్రాప్స్ హై ఉన్ సబ్ మే కాస్ట్ ప్లస్ 50% యా 50 సే అధిక్ టోటల్ 2,60,000 కరోడ్ రూపే కిసానో కో పే అవుట్ జాయేగా ఇస్ పూరే ఫైసలే సే ఔర్ ఇస్ సాల్ కా ఎన్యువల్ ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ హోగా 824 లాక్ మెట్రిక్ టన్ LMT.
1: अस्य सत्रस्य विपणन कालाय ग्रैष्मिक सस्यानां न्यूनतम समर्थन मूल्यानां वृद्धिं स्वीकृत्य नवदेहल्यां केन्द्रीय मंत्रिसभायाः निर्णयः देशे कोटिशः खाद्य प्रदायकेभ्यः स्वोत्पादानां उचितं लाभप्रदं च मूल्यं प्राप्नुयात् इति सुनिश्चितं करिष्यतीति प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना उक्तम्. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వస్తనాదారభ్య అస్య మాసస్య 20 దినాంక పర్యంతం UAE, నెదర్లాండ్, స్వీడన్, నార్వే, ఇటలీ ఇత్యేతేషాం దేశానాం యాత్రాయాం భవిష్యతి. విదేశమంత్రాలయస్య సచివః CB జార్జః సూచితవాన్ యత్ పంచరాష్ట్రాణాం భ్రమణస్య ప్రథమపాదే శ్రీమోదీ UAE అధ్యక్షం షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇత్యనేన సహ మిలిష్యతి. సహ అవదత్ యత్ ఉభావపి నేతారౌ ద్విపాక్షిక విషయేషు విశేషతః ఊర్జా సహకారే పరస్పర హితస్య క్షేత్రీయ అంతారాష్ట్రీయ విషయేషు చ విచార వినిమయం కరిష్యతః. అద్య నవదేహల్యాం బ్రిక్స్ విదేశ మంత్రిమండలస్య ద్వివార్షికం సమ్మేళనం ఆరభ్యతే. సమ్మేళనస్య అధ్యక్షః విదేశమంత్రి ఎస్ జయశంకరః భవిష్యతి. బ్రిక్స్ దేశానాం విదేశమంత్రిణః సదస్య రాష్ట్రాణాం ప్రతినిధిదళ ప్రముఖాశ్చ అస్యాం సభాయాం భాగం గ్రహిష్యంతి. కేంద్రీయ అన్వేషణ విభాగః NEET UG 2026 इति परीक्षायाः विषये अभिकथित अनियमिततायाः प्रश्नपत्रस्य अनियमिततया प्रकाशनेति विषये च 5 अभियुक्तान् गृहीतवान्. प्रकरणस्य 5 अभियुक्ताः जयपुरतः 3, एकैकौ गुरुग्राम नाशिकतः, अन्ये अनेक च संकिताः सम्प्रति परीक्षमाणाः सन्ति. అసమ సర్వకారః అస్య మాసస్య 26 దినాంకే రాజ్య విధానసభాయాం యూనిఫామ్ సివిల్ కోడ్ UGCC ఇతి సమాన నాగరిక సంహితా విధేయకం ప్రవర్తయిష్యతి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఇత్యేషః ముఖ్యమంత్రి రూపేణ ద్వితీయ కార్యకాలస్య ప్రథమ మంత్రిసభాయాః అధ్యక్షతాం కృత్వా ప్రసార మాధ్యమాన్ సంబోధయన్ ఘోషణైస అకరోత్. సర్వకారేణ కేంద్రీయ అన్వేషణ విభాగస్య CBI ఇత్యస్య నిర్దేశకాయ ప్రవీణ సూద్ ఇత్యస్మై ఏకవర్షస్య విస్తారః దత్తః. ఉత్తరప్రదేశే ధూళి ప్రభంజనేన సహ విద్యుత్ ప్రభంజనేన వృష్ట్యా చ గత 24 హోరాసు 43 జనాః మృతాః. భదోహి మండలే సర్వాధికాః 15 జనాః మృతాః ఇతి సూచనాస్తి. పశ్చిమబంగసర్వకారేణ ఆలుకం, పలాండుః, ఫల శాకాని, తైలబీజాదిభిః సహ అన్యధాన్యాని ఆవశ్యకోత్పాదేభ్యశ్చ అంతారాజ్యస్తరేషు ఆవాగమనాయ సర్వే ప్రతిబంధాః ఉపాహరితాః. అంతే ప్రియాః శ్రోతారః, క్రీడా వార్తాయాం. IPL ఇతి క్రికెట్ క్రీడాయాం గతరాత్రౌ రాయపూరే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దళేన కోల్కతా నైట్ రైడర్స్ ఇతి దళం 6 స్తోభైః పరాజితం. अद्य सायं सार्ध सप्त वादने धर्मशालायां पंजाब किंग्स मुंबई इंडियंस इत्येते दले पुनः क्रीडिष्यतः इति वार्ताः।
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 ఉదయరేఖలు. ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి తాళ్లపాక పెద తిరుమలాచార్యుడు. రచనా పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం హాస్యానికి పాదులు వేసిన మొక్కపాటి ఈ అంశం గురించి శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు వింటారు. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంపీ రవిశంకర్. 8:30 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ వై శివప్రసాద్ గారి క్లారినెట్ వాద్యం వింటారు. 9:30 నమస్తే అమరావతి. 10:00 ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం రావోయీ అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతల కార్యక్రమం. 11:00 గుర్తు చేసుకుందాం. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చలనచిత్ర సంగీత దర్శకుడు శ్రీ సాలూరి రాజేశ్వరరావు సమర్పించే కార్యక్రమం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 11:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం. 12:10 లాహిరి లాహిరిలో. 12:40 జానపద కళారూపం. ఈ కార్యక్రమంలో రావణ విలాపం తోలుబొమ్మలాట వింటారు. సమర్పణ శ్రీ వనపర్తి దుర్గారావు బృందం. 1:10 చిత్రగీతాలు. 1:30 గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో యుక్త వయసు పిల్లలకు ఆరోగ్యం పట్ల అవగాహన. ఈ అంశం గురించి డాక్టర్ వీరమాచినేని పద్మజ గారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతం విశేషాలు వింటారు. 2:30 లలిత గీతాలు. 3:00 టీన్ టైం. 4:00 యువలయం. 4:30 హిందీ పాఠం వింటారు 8వ తరగతి విద్యార్థులకు. ఉపాధ్యాయుని శ్రీమతి పావని వనలత, విద్యార్థి ఎం కుష్వంత్ సాయి. 4:40 భజనావళి. సమర్పణ శ్రీమతి బి సుబ్బమ్మ మరియు బృందం. 5:00 చిత్రగీతాలు. 5:30 యువజన కార్యక్రమం యువవాణి. 6:30 పల్లెసిమల కార్యక్రమంలో స్త్రీలకు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు. ఈ అంశం గురించి డాక్టర్ వి జ్యోతి గారితో పరిచయం వింటారు. 7:15 పంటసిమల కార్యక్రమంలో ఉద్యాన పంటలలో వివిధ రకాల మల్చింగ్ పద్ధతులు. ఈ అంశం గురించి డాక్టర్ వి శివకుమార్ గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం, మొక్కజొన్నలో కలుపు యాజమాన్యం. ఈ అంశాలు వింటారు. 7:45 వికసిత్ భారత్. ఈ కార్యక్రమంలో మిషన్ శక్తి పథకం. ఈ అంశం గురించి శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయం వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీమతి వజ్రాల ఇంద్ర గారి స్వీయ కవితలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్లైట్. 9:30 పాత చిత్ర గీతాలు వింటారు. 10:00 విరబూసిన శిలలు సంగీత రూపకం వింటారు. రచన రూపకల్పన నిర్వహణ శ్రీమతి ఝాన్సీ కేవీ కుమారి. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి సిబి జార్జ్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ 5 దేశాల పర్యటనలో భాగంగా ముందుగా రేపు యుఏఈ చేరుకుంటారని, ఆ దేశ అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలిపారు.
1: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
0: Anantaram ade roju Netherlands cherukuntaru Pradhan Mantri. 2017 paryatana tarvata Netherlands lo paryatinchadam ide rendo sari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తరువాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధ రంగాల్లో సహకారం పెంపొందించుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియోను కలుసుకుని జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం కూడా మోదీ సందర్శిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 7వ లీడ్స్ 2025 నివేదిక విడుదల, అలాగే 4వ లీప్స్ 2025 అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఇప్పుడు ప్రపంచ వాణిజ్యంలో 3/2 భాగాన్ని కవర్ చేస్తాయని తెలిపారు. భారత ఉత్పత్తులు అంతర్జాతీయంగా పోటీ పడాలంటే లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం అత్యవసరమని, దీన్ని ఒక జాతీయ మిషన్గా ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. దీనికోసం మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టుగా తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధికి నిరంతర పెట్టుబడులు, స్టార్టప్ల ఆవిష్కరణలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ప్రధాన బలాలని గోయల్ కొనియాడారు. పరిశోధన, అభివృద్ది, తయారీ రంగాల కోసం ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అన్నారు. బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో నేతృత్వంలో రష్యా ప్రతినిధి బృందానికి స్వాగతం పలుకుతూ ఈ విషయాలు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో ముఖ్యంగా ఆర్థిక, ఇంధన రంగాల్లో నిరంతరం వృద్ది కనిపిస్తోందని జైశంకర్ గుర్తు చేశారు.
2: The last few years have seen a steady and sustained growth in our bilateral partnership. Its economic and energy dimensions have become more pronounced. Our political cooperation is even more valuable in an uncertain and volatile global environment. We have expanded our collaboration in science and technology. The mobility of talents and skills has acquired greater salience, and our interest in ensuring better connectivity is deeper.
0: పరిశోధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆర్డీఐ పథకం కింద 5 ఒప్పందాలపై సంతకాలు చేసే కార్యక్రమంలో ప్రసంగించారు. డీప్ టెక్ ఆవిష్కరణలు వేగవంతం చేసేందుకు పరిశ్రమ ప్రభుత్వ సహకారం బలోపేతానికి ప్రభుత్వం అనుసరిసిన దృక్పథానికి ఇది నిదర్శనమన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఇంధనం, అంతరిక్షం, లైఫ్ సైన్సెస్ వంటి కీలక రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మార్కెటింగ్ సీజన్ 2026-27 గాను 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారుగా 260,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. 2004-05 నుంచి 2013-14 వరకు జరిగిన 4.75 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించి రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18.99 లక్షల కోట్ల రూపాయలని వైష్ణవ్ వివరించారు.
3: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వకం నుంచే ఏడాదికి 6,300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఇది ఆత్మ నిర్బర్ భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం DOPT జారీ చేసిన అధికారిక ఉత్తర్వు ప్రకారం ఈ నెల 24వ తేదీతో ముగిన పదవీకాలాన్ని పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో మరో ఏడాది పాటు ప్రవీణ్ సూద్ దర్యాప్తు సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన వర్షం తుఫాను పిడుగుల కారణంగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. భదోహి జిల్లాలో అత్యధికంగా 15 మంది, మీర్జాపూర్లో 10 మంది, ఫతేపూర్లో 9 మంది చనిపోయారు. పిడుగులు పడ్డం, గోడలు కోల్డం, చెట్టు విరిగిపడ్డం వల్ల ఈ మరణాలు సంభవించాయి. మెడికల్ కోర్సులో ప్రవేశాలు నిర్వహిస్తున్న నీటి పరీక్ష నిలిపేయాలని, దానికి బదులుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు రాష్ట్రాలను అనుమతించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కేంద్రాన్ని కోరారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, దర్యాప్తు సీబీఐకి బదిలీ అనే విషయం ప్రస్తావిస్తూ జాతీయ స్థాయి పరీక్షల్లో లోపాలు ఎత్తి చూపారు. నీటి వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వేడిగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్టాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయలో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, హిమాలయ, సిక్కిం, తమిళనాడు, పదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రఘువంశీ 71 పరుగులు చేయగా రింకు సింగ్ 49 పరుగులతో నాట్అవుట్గా నిలిచారు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో వరలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 105 పరుగులతో సెంచరీ చేసి జట్టును గెలిపించారు. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో ఉన్న మెరుగైన రన్ రేట్ కారణంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది.

0: అంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులు 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము, మోక్ష సన్యాస యోగము, 10వ శ్లోకం.

త్యాగి. ఈ రకమైన సాత్విక కర్మ సన్యాసం చేసిన త్యాగి సత్వసమావిష్టః, సత్వగుణం చేత ఆవేశించబడినవాడు అవుతాడు. మేధావి, ఆత్మతత్వాన్ని తెలుసుకునే మేధావి అవుతాడు. చిన్న సంశయః, సందేహాలు తొలగినవాడు అవుతాడు. అందుకనే అకుశలం, అశుభమైన కర్మ కామ్యకర్మను న ద్వేష్టి, ద్వేషించడు. కుశలే, శుభప్రదమైన చిత్తశుద్ధిని కలిగించే నియత కర్మలో న అనుషజ్యతే, ప్రేమ కలవాడు కాడు.

ఆవిష్టః మేధావీ చిన్న సంశయః. అర్జున, ఈ రకమైన సాత్విక కర్మ సన్యాసం చేసినవాడే నిజమైన త్యాగి. ఇలాంటి త్యాగి యొక్క మనస్సును సత్వగుణం పరిపూర్ణంగా ఆవేశిస్తుంది. అందువల్ల అతడి మేధాబలం పెరిగి ఆత్మతత్వజ్ఞానాన్ని అందుకోగలుగుతాడు. అందుకే అతడి ఆధ్యాత్మిక సందేహాలన్నీ తొలగిపోతాయి. ఇలాంటి సాధకుడు పునర్జన్మను కలిగించే అశుభమైన కామ్యకర్మలను చేయడు గాని వాటిని ద్వేషించడు. చిత్తశుద్ధి అనే శుభాన్ని కలిగించే విహిత కర్మలు చేస్తాడు గాని వాటి ప్రేమలో పడడు. ఇలా ఇతడు సర్వవిధ రాగద్వేషాతీతుడు అవుతాడు గనక ముఖ్య సన్యాసాన్నే క్రమంగా అందుకుంటాడు. నిష్కామ కర్మయోగము సాత్విక కర్మ సన్యాసము ఒకటేనని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో సూచిస్తున్నాడు. నద్వేష్ట్య కుశలం కర్మ

0: విష్టః మేధావీ చిన్న సంశయః.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి తాళ్లపాక పెద తిరుమలాచార్యుడు గురించి వింటారు. రచన పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ గోకరాజు గంగరాజు, చైర్మన్ లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బృందావన్ కాలనీ, విజయవాడ. వివరాలకు ఫోన్ నంబర్ 0866247348.
2: నీ వీసుండవు నిన్ను గొల్తు వరముల్ నీచేత గైకొందు, నే కైవారంబున్ బొనరింతు నీ కొరకు సంకల్పింప ఈడేరే మత్సేవల్, నీ వలనం మహాయశము నిల్చెన్, నీకు నీయందు లక్ష్మీ వలభ్యముగంటి భక్త వరదా శ్రీవెంకటేశ్వర అని వెంకటేశ్వర ఉదాహరణంలో శ్రీవెంకటేశుని ప్రస్తుతించిన తాళ్లపాక పెద తిరుమలాచార్యుడు తాళ్లపాక అన్నమాచార్యులు అక్కమాంబల పుత్రుడు. పెద తిరుమలయ్యకు పెద తిరుమలయ్యంగార్, తిమ్మనార్యుడు, తిరుమలాచార్యులు, తిరుమలాచార్య దేశికుడు మొదలైన పేర్లు ఉన్నాయి. పెద తిరుమలయ్య క్రీస్తుశకం 1460-1546 ప్రాంతం వాడని సాహిత్య చరిత్రకారుల అభిప్రాయం. పెద తిరుమలయ్య అనేక వైవిధ్య భరితమైన రచనలు చేశాడు. శృంగార సంకీర్తనలు, అధ్యాత్మ సంకీర్తనలు, వైరాగ్య వచన గీతాలు, శృంగార దండకం, చక్రవాళ మంజరి, శృంగార వృత్త శతకం, వెంకటేశ్వరోదాహరణం, నీతి శీస శతకం, సుదర్శన రగడ, రేఫరకారములు, భగవద్గీత తెలుగు వచనం, ద్విపద హరివంశం, మేలుకొలుపు ద్విపద, ఆంధ్ర వేదాంతం అనేవి పెద తిరుమలాచార్యుని రచనలు. పెద తిరుమలయ్యకు శ్రీమద్వేద మార్గ ప్రతిష్టాపనాచార్య, శ్రీరామానుజ సిద్ధాంత స్థాపనాచార్య, వేదాంతాచార్య, కవితార్కిక కేసరి, శరణాగత వజ్ర పంజర అనే బిరుదులు ఉన్నట్లు తెలుస్తున్నది. అన్నమాచార్యుడు, పెద తిరుమలాచార్యుడు తమ సంకీర్తనల ద్వారా ఆంధ్ర వేదాంత కర్తలని, పంచమ ఆగమ సార్వభౌములని ప్రస్తుతి పొందారు. పెద తిరుమలాచార్యునికి ఉపదేశ గురువైన కందాడ అప్పలా

0: ఆచార్యులే తెనాలి రామకృష్ణ కవికి కూడా వైష్ణవం ఇచ్చిన గురువు అని తెలుస్తున్నది. పెదతిరుమలాచార్యుడు ప్రబంధ యుగంలోని రాయలకు సమకాలికుడు కాబట్టి ఈయన కవితా కన్యక ముక్తపద గ్రస్తాలు యమకాలు మొదలైన శబ్దాలంకారాల సొమ్మును ధరించి ప్రౌఢతనంతో రామరాజభూషణాది ప్రౌఢ ప్రబంధ కవితా సుందరిని తలపింపచేస్తుందని ఆంధ్ర వాగ్గేయకార చరిత్రకారులు డాక్టర్ బాలాంత్రపు రజనీకాంతరావు గారు తెలియజేశారు. పెదతిరుమలయ్యకు జ్ఞానం వచ్చిన నాటి నుంచి సగం వయస్సు వరకు తండ్రి చాటునే ఉండి తండ్రిగారి అనుభవ సారం అంతా ఆకళించుకున్న పెదతిరుమలయ్యకు శ్రీ వెంకటేశ్వర భక్తి సాహిత్య సంగీతాల ద్వారా స్వామి సేవ తప్ప వేరే కోరికలు ఏవీ లేని సంతృప్తితో సకల మానవులకు జీవిత అనుభవ సారం ప్రబోధింపగల ఆత్మవిశ్వాసంతో ఆయన కీర్తనలు కనిపిస్తాయి. పెదతిరుమలాచార్యుడు ఇచ్చితివి తొల్లే నాకు ఇయ్యంగలవు అన్నియును, మచ్చిక నీ శరణన్న మాత్రమే చాలు, సామీప్యమునడుగ సారూప్యమునడుగ కామించి సాయుజ్య సాలోక్యములడుగ భూమింగాని పాతాళంబునంగాని దివింగాని సమాన నీ దాసులలో సహవాసమియ్యవే అని స్వామిని ప్రార్థించాడు. తండ్రి అన్నమాచార్యులలాగానే పెదతిరుమలాచార్యుడు రాజాస్థాన వైముఖ్యాన్ని ప్రదర్శిస్తూ తాముం తెలియరు తగం చెప్పిన వినరు పామరుపుం తమ కర్మ ఫలమో హరి మాయయో ధరం కొందరు మూర్ఖులు తగనొక్క రాజుగొల్చి పరిచారకుని తెట్ల భంగపడ్డట్టు ఇరవుగ శ్రీ వెంకటేశు కొల్చేవారి వారు విరసాలాడుచున్ తామే విఫలులై పోవుదురు అని రచించాడు. పెదతిరుమలాచార్యుని వైరాగ్య వచన మాలికా గీతాల్లో 47 వచనాలు ఉన్నాయి. వీటికి వెంకటేశ్వర వచనాలని ప్రసిద్ధి. పెదతిరుమలాచార్యుని వైరాగ్య వచన మాలికా గీతాలు సంగీత వైభవోపేతాలు. ప్రతి వచనము గీతం. ఇందులో రాగ తాళ నిర్దేశం ఉంది. ఇందులో కవిత ప్రాగల్భ్యం కూడా ఉంది. వైరాగ్య వచన మాలికా గీతాల్లో ఉక్తి వైచిత్రి మనోహరంగా ఉంది. నే మిమ్ము నుతించిన నుతుల అక్షర రవంబుల భేరీ భంకార ఘంటా నినాదంబులు నా పుణ్య పరిపాక ఫలంబులు నీకు నైవేద్య తాంబూలాదులు మదీయ నిత్య సేవా సమయ నిరీక్షణంబులు నీ సర్వాంగంబుల నలందిన తట్టుపుణుంగు అని ఆలంకారిక మార్గంలో పెదతిరుమలయ్య వచన గీతాలు సాగుతాయి. అన్నమాచార్యుడు ద్విపదలో శృంగార మంజరి రచించగా పెదతిరుమలయ్య శృంగార దండకాన్ని రచించాడు. పెదతిరుమలాచార్యుడు రచించిన చక్రవాళ మంజరి మంజరీ ద్విపదలో ఉంది. ఇందులో 113 ద్విపదలు ఉన్నాయి. రవికోటి తేజో విరాజితు పేర పేరగు జవరాలి పెనిమిటి పేర అన్నయవర్య తనయ నయశాలి తిమ్మయ నవ చతురతుల తలంచి మంజరి చెప్పెనని తుది ద్విపదల్లో ఉంది. శ్రీ లలనాధారు చిన్మయాకారు కారుణ్యవర్తి వెంకటగిరిమూర్తి గుడిగొని వనము గ్రక్కున దొచ్చినపుడ పొడమి వసంతము పొడమి నందంద అంటూ సాగిన ఈ రచనలోని ఇతివృత్తం ఇంచుమించుగా శృంగార దండకంలోని ఇతివృత్తమే కావటం గమనార్హం. పెదతిరుమలయ్య రచించిన మేలుకొలుపు ద్విపద వెంకటేశ్వర ప్రభాత స్థవం. ఇది 63 ద్విపదల లఘుకృతి. ప్రతి ద్విపద చివర మేల్కనుము అని ఉంది. వసుదేవ దేవకీ గర్భజాత కిసలయాధార రామకృష్ణ మేల్కనుము అంటూ సాగిన ఈ ద్విపదలో శ్రీకృష్ణ చరిత్ర ఉంది. అయినా ఇది శ్రీవెంకటేశ్వర స్వామి మేలుకొలుపు. శ్రీకృష్ణునికి శ్రీవెంకటేశ్వరునికి అభేదం ఇందులో కనిపిస్తుంది. పెదతిరుమలయ్య రచన సుదర్శన రగడ స్తోత్రం. విష్ణుమూర్తి పంచాయుధాల్లో ఒకటి మాత్రమే కాక ప్రధాన ఆయుధమైన సుదర్శన చక్రం స్థుతి రగడ ఛందస్సులో ఉంది. ఇందులో 108 పాదాలు ఉన్నాయి. ప్రతి పాదాంతంలో చక్రము అని ఉంది. ఈ స్తోత్రం శ్రీకారంతో కాకుండా ఓంకారంతో ప్రారంభం కావటం గమనార్హం. ఓంకారాక్షరయుక్తము చక్రము, సంకమధ్య వలయాంతర చక్రము, నేత్రత్రయ వర్ణిత గురుచక్రము, రాత్రించర విద్రావణ చక్రము, వేయు విధంబుల వెలసిన చక్రము, వేయంచులు గల విశ్వపు చక్రము, భావించు సుజన పాలన చక్రము, శ్రీవెంకటపతి చేతిది చక్రము అని అద్భుతంగా పెదతిరుమలయ్య రచించాడు. నీతి శేష పద్య శతకంలో సరిగా 100 పద్యాలు ఉన్నాయి. కలిత లక్ష్మీశ సర్వజగన్నివేశ విమల రవికోటి సంకాశ వెంకటేశ అని 2 పాదాల తేటగీతి మకుటం ఈ శతకానికి ఉంది. ఈ శతకంలో పలు లోకనీతులు, రాజనీతులు, తత్వనీతులు ఉన్నాయి. కాంతలు పెక్కైన కడువేసటైతోచు, ఎంత సంపదగల్గెన్ అంత చింత, ధరణి దారిద్ర్యంబు దైన్యంబు నొందించులాంటి హితోక్తులు ఎన్నో ఉన్నాయి. పెదతిరుమలయ్య బహుముఖ ప్రతిభాశాలి. బహు ప్రక్రియల్లో రచనలు చేసిన శ్రీనివాసుని దాసుడు. ఆయన రచనలు అజరామరం.
1: మీరింతవరకు తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయం శీర్షికన ఈరోజు కవి తాళ్లపాక పెదతిరుమలాచార్యుడు గురించి విన్నారు. రచన పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ గోకరాజు గంగరాజు, చైర్మన్ లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బృందావన్ కాలనీ, విజయవాడ. వివరాలకు ఫోన్ నంబర్ 0866247368.
1: తెలుగు సాహితీ మణిదీపాలు తెలుగు కవుల సాహిత్య పరిచయంలో మరొక కవి గురించి వచ్చేవారం ఇదే సమయానికి తెలుసుకుందాం.
3: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 నుంచి 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటరీకి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
4: హాస్యానికి పాదులు వేసిన ముక్కపాటి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి ప్రసంగం వింటారు.
5: బారిస్టర్ పార్వతీశాన్ని ఎరుగున్న వారంతా ముక్కపాటి నరసింహశాస్త్రి గారిని ఎరిగి ఉండాలి. ఆయన పేరు తెలియకపోతే తెలుగు హాస్యానికి మహాపరాధం జరిగినట్లే. శ్రీ శాస్త్రి గారు సుమారు 5 అడుగులు, పొట్టి కిందే లెక్క, కుదుమట్టంగా, నిండుగా, కంటిమెడ లాల్చి పంచెతో దేశభక్తుల్లా ఉండేవారు. కాని లండన్ రిటైర్డ్ పెద్ద మనిషిలా ఉండేవారు కారు. 16 అణాల తెలుగుతనం, నెమ్మది, మాట తీరు, అచ్చతెలుగు మనిషి అనిపించేవారు. మన హోటళ్లలో దుప్పట్లు, తువ్వాళ్లు సరిగా ఇవ్వరని, నీట్గా ఉండవని చికాకు పడేవారు. శాస్త్రి గారికి హోటళ్లలో ఉండటం అలవాటు. బారిస్టర్ పార్వతీశం 2/3 భాగాలు నేను ఎడిటర్గా ఆంధ్రజ్యోతిలో ఉండగా రాయించాను. ఆయన 4వ భాగం రాస్తానని ఉత్సాహపడ్డారు, కాని మేము కుదరనివ్వలేదు. శాస్త్రి గారు ప్రపంచమంతటికీ రచయిత గాని, పిఠాపురం స్టేషన్లో దిగితే సోదమ్మ గారు తమ్ముడంటే గాని తెలియదు. శాస్త్రి గారు ఎవ్వరికీ తెలియదు, ఇన్స్పైట్ ఆఫ్ బారిస్టర్ పార్వతీశం. శాస్త్రి గారికి నా మీద కినుక ఏర్పడటానికి ఒక కారణం ఉంది. బాతాకాని అని ఒక వ్యంగ్యహాస్య రచనల సంకలనం వారిది నేను రివ్యూ చేస్తూ, బారిస్టర్ పార్వతీశానికి మార్కెట్ వైన్ రచన ఇన్నోసెన్స్ ఎబ్రాడ్ అనేది ఆధారం అని రాశాను కుంటిగా. ఆయన దానికి

నీ మొహం నీకేం తెలుసు అని అనలేదు, కాని తెలుగు వాడికి ఒక రోగం ఉంది. కాస్త మంచి రచన పేరు వచ్చిన దాన్ని ఏదైనా దీనికి మాతృక ఇంగ్లీష్ లో ఉందని కాపీ అని యాగి చేసి ఆనందించడం అని అన్నారు. ఆ విషయం అలా ఉంచితే బారిస్టర్ పార్వతీశం ఎందుకు ఎలా వ్రాశారు అని శాస్త్రి గారు చెప్పారు. ఒకసారి ఆయన లండన్ నుంచి అర్ధాంతరంగా మొదటి ప్రపంచ సంగ్రామం ప్రారంభం కాగానే అక్కడ చదువు అర్ధాంతరంగా మానేసి ఓడెక్కి ఇండియా వచ్చి రాలేరు. యుద్ధం ప్రారంభమై ముదిరితే ప్యాసేజ్ సముద్ర మార్గం కష్టమవుతుందని భావించి వచ్చేశారట. ఇండియా వచ్చాక కూడా అప్పుడు లండన్ లో తమతో చదువుకున్న తెలుగు మిత్రులతో శాస్త్రి గారు టచ్ లో ఉండేవారు. అట్టి వారిలో అనంత పంతుల అనంత పద్మనాభ స్వామి తెనాలిలో ఉండేవారు ఆయన ఒకరు, దుగ్గురాల గోపాలకృష్ణయ్య గారు మరొకరు. మొక్కపాటి నరసింహశాస్త్రి గారంటే సామాన్యులు కాదు. మొక్కపాటి సుబ్బారాయుడు గారని కృష్ణపక్షంలో కృష్ణశాస్త్రి గారు కీర్తించిన మహాపురుషుడు. ఆయన పిఠాపురం రాజా దివాను. అన్నగారితో చెప్పకుండా శాస్త్రి గారు కుక్ అండ్ కంపెనీ ఓడ మీద రహస్యంగా లండన్ పలాయనం చిత్తగించి ప్రయాణ మధ్యంలో అన్నగారికి ఓడ నుంచి తంతి కొట్టి లండన్ లో దిగే సమయానికి డబ్బు పంపమన్నారు. సముద్రయానం వెళ్లనివ్వరని ఆయన అలా చేశారట. మొక్కపాటి సుబ్బారాయుడు గారంటే అపరిమిత భక్తి. మొక్కపాటి రామ్మూర్తి అని శాస్త్రి గారికి తమ్ముడు ఒకరు ఉన్నారు. ఆయన నాయుడు గారి శిష్యుడు, బ్రహ్మ సమాజ మతం పుచ్చుకున్నాడు. చలం గారికి కృష్ణశాస్త్రి గారికి మిత్రుడు. రామ్మూర్తి చలం వల్ల పాడయ్యాడని శాస్త్రి గారికి చివరి వరకు మహాకోపంగా ఉండేది. శాస్త్రి గారు లండన్ వెళ్లి చదువుకున్నది బారిస్టర్ చదువు కాదు. అక్కడ చదువులకు అడ్మిషన్ పరీక్ష రాశాక బీఎస్సీ అగ్రికల్చర్ చదివారు. మాంసాహారి కాదు. ఇండియా వారు వచ్చేసరికి స్వాతంత్రోద్యమం ముమ్మరంగా ఉంది. అందుచేత వారు ప్రిన్సిపల్డ్ గా అస్వతంత్ర భారతదేశంలో ఏ బ్రిటిష్ పరిపాలకుల రాజ్యంలో ఏ ఉద్యోగము చేయనని చేయలేదు. పిఠాపురంలో వారికి ఆస్తిపాస్తులున్నాయి. ఇంతకీ బారిస్టర్ పార్వతీశం కదా శాస్త్రి గారు రాయాలని అనుకోలేదు. శాస్త్రి గారి అత్తవారి ఊరు మొగల్తుర్రు. పండగ సెలవులకు అత్తవారింటికి వెళ్లిన శాస్త్రి గారి చుట్టూ మరదళ్లు మొదలైన పిల్లలంతా చేరి లండన్ కబుర్లు చెప్పమంటుంటే శాస్త్రి గారు తన ప్రయాణంలో పడ్డ అవస్థలన్నీ హాస్యంగా వినోదంగా పిల్లలకు చెప్పగా వారు ఇదంతా ఒక కథగా ఎందుకు రాయకూడదు బావా అని బలవంతం పెట్టారట. అప్పుడు శాస్త్రి గారు తమ అనుభవాల్ని బారిస్టర్ పార్వతీశం అనే పాత్రకు జరిగినట్లు అన్వయించి డిక్టేట్ చేయగా శ్రీనివాస్ శిరోమణి గారు రాశారట. ఆయన చెప్పిన మొదటి భాగం చాలా చిన్నది తరువాత భాగాలతో పోలిస్తే. మొదటి భాగం మద్రాసులో పార్వతీశం ఓడ ఎక్కడంతో ఆగిపోతుంది. శ్రీనివాస శిరోమణి ఆ భాగం పూర్తవగానే మొదటి భాగం సంపూర్ణం అని చివరిలో శాస్త్రి గారిని అడగకుండా చేర్చారట. అప్పటి నుంచి అంతా రెండో భాగం ఎప్పుడు వస్తుందని శాస్త్రి గారిని అడిగేవారట. తిరిగి 1929లో మొదటి భాగం శాస్త్రి గారు చెప్తే మళ్లీ 1968లో నేను రాయించాను. బారిస్టర్ పార్వతీశం సీరియల్ గా వస్తున్న సందర్భంలో శాస్త్రి గారి వియ్యంకులు స్వామి శివశంకర శాస్త్రి గారు కూడా విజయవాడ వస్తూ ఉండేవారు. శివశంకర శాస్త్రి గారు చాలా గొప్ప వ్యక్తి. శాస్త్రి గారికి ఆసియాన్ని గూర్చి కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయి. కన్యాశుల్కం నాటకం అన్నా గురదాడ హాస్యం అన్నా మునిమాణిక్యం వారికి మొక్కపాటి వారికి కాస్త చిన్న చూపు. విజయనగరం నుంచి వెలువడే ఒక దినపత్రికలో మునిమాణిక్యం వారు గురదాడ హాస్యానికి శబ్దాశ్రయ హాస్యం అని పేరు పెట్టారు. ఇంగ్లీషు తెలుగు మిశ్రమం వలన ఏర్పడిన హాస్యం ఉత్తమ శ్రేణి హాస్యం కోవకు చెందదు అని కన్యాశుల్కంలోని హ్యూమర్ను గురించి వారిద్దరి అభిప్రాయం. కన్యాశుల్కంలోని హాస్యం ఎందుకు చిరంజీవి అంటే మానవ స్వభావాన్ని అందులోని సాఫల్య వైఫల్యాలను చిత్రించడంలో అలాంటి పరిస్థితుల్లో అలానే మనుషులు ప్రవర్తిస్తారు అనేది రుజువు చేయడం వల్ల మనం ఎప్పటికీ ఇప్పటికీ ఆనందిస్తూ ఉంటాము. శాస్త్రి గారు మ్యాన్ ఆఫ్ వన్ బుక్ కాదు, ఆయన చాలా రాశారు. ఆంధ్రపత్రికలో ఫీచర్ కూడా రాశారు, రేడియో టాక్ ఇచ్చారు. ఆయన గాంధేయవాది, దుస్తుల్లో కూడా జాతీయవాది, సాహితీ సమితి సభ్యులు. కథల్లో తమ తమ రచనల్లో శివశంకర స్వామి వారు సూచించిన భాష అంతా ఒక పద్ధతి కట్టుబడి ఉండాలని అదే శైలిలో ప్రయత్నించేవారు. భీముడు బకాసురుణ్ణి చూసి కాబోలు, వీని భాష వేరు అంటాడు. సత్యాయన గారు మొదట్లో వ్యావహారికంగా రాసి తర్వాత తమ సొంత శైలి ఆయన గ్రాంధికానికి దగ్గరగా ఉండే వ్యవహారికాన్ని సృష్టించుకున్నారు. ఏకోదరుగు నవలు రాశారు శాస్త్రి గారు.
కథానికలు నాటికలు రాశారు కూడా.

0: వ్యాసాలు చెప్పనక్కర్లేదు. కాని ఒక్క బారిస్టర్ పార్వతీశానికే పేరు వచ్చింది. స్థితిలో బారిస్టర్ పార్వతీశమును చెప్పి పిదప పలుకగవలయును కితకితల కితరులను బాసిత సుశ్లోకుడితడు సిరిసిరి మూవారు శ్రీశ్రీ గారు కూడా ప్రస్తుతించి కితాబిచ్చారు. బారిస్టర్ పాలన వ్యక్తిత్వానికి మారుతున్న పరిస్థితులకి పల్లెకి పట్టణానికి స్వదేశానికి విదేశానికి మధ్య అలవాట్లు పద్ధతులు నాగరికతలు సంస్కృతి విలువలకు సంబంధించిన సంఘర్షణ. ఇంత చిన్న గదిలో నన్ను కుక్కుతావా, నేను రానంటాడు. మొత్తానికి బేరర్ బారిస్టర్ పార్వతీశాన్ని బలవంతాన్ని లిఫ్ట్ లోకి లాగి పైకి తీసుకెళ్లి ఒక పెద్ద రూమ్ లో దిగబెడతాడు. అక్కడ పెద్ద పెద్ద తివాసీలు హోటల్ రూమ్ లో పరిచి ఉంటాయి. ఆ తివాసీలు తొక్కితే ఎవరైనా కోప్పడతారేమోనని అంచులు పట్టుకు గోడవారిన మెల్లగా నడిచి మంచాన్ని చేరుకుంటాడు. మంచం స్ప్రింగ్ కాట్, కూర్చోగానే కిందకు లోయలోకి వెళ్లిపోతున్నట్లుగా ఫీలింగ్ వస్తుంది. అప్పుడు నరసాపురం నుంచి కూడా తెచ్చుకున్న బొంతని పైకి తీసి అది పరుచుకుని అగ్నిహోత్రుడి శాలువా కప్పుకుని హాయిగా నిద్రపోతాడు. భౌతిక సుఖాలు కొన్ని సింబల్స్ అంటిపెట్టుకుని ఉంటాయి. ఆ సింబల్స్ మారితే మనిషి గందరగోళ పడిపోతాడు. సద్దన్న అలవాటు ఉన్న వాడికి హోటల్లో బ్రేక్ఫాస్ట్ రుచిస్తుందా, అలాగా డ్రెస్ మారినా వ్యక్తి గందరగోళ పడతాడు. బారిస్టర్ గారి బాధాకాని ఒక కులాసా ఫీచర్. అందులో పదహారణాల ఆంధ్రుడు, పోనిద్దురు మనకెందుకు, కోతదరాయుళ్లు, పేరు కావాలి కదూ వంటి వ్యంగ్య హాస్య రచనలు శాస్త్రి గారు తెలుగు వాళ్లకు వేసే చురకలతో సహా ఎత్తిపడు పనులు కూడా గుర్తు చేస్తాయి. సాహితీ సమితి సభ్యుల్ని చలంగారు చాలా మార్లు వెక్కిరించారు. ఆయన తప్ప సమితి సభ్యులు మంచి వచన రచనల్ని కథానికల్ని అందించడానికి ప్రయత్నించారు. చింతా దీక్షితులు గారి వటీరావు కథలు వ్యంగ్యహాస్యానికి చెందినవే. 1992 అక్టోబర్ 9వ తారీఖున మొక్కపాటి వారు జన్మించారు. శాస్త్రి గారి అక్షరాల తూర్పు గోదావరి జిల్లా వ్యక్తి. పిఠాపురం నుంచి కళింగ దేశం ప్రారంభమవుతుంది. శాస్త్రి గారు గోదావరి జిల్లాల మాండలికం భాషలో రాశారు. టైలర్ హై స్కూల్ నరసాపురం ఇటువైపుగా అనగా పశ్చిమ గోదావరి జిల్లా వైపు పెద్ద హై స్కూల్. అక్కడ మా వారంతా ఉపాధ్యాయులుగా పనిచేశారు. కాని శాస్త్రి గారు బారిస్టర్ పార్వతీశం టైలర్ హై స్కూల్లో చదివాడు అనగానే ఆ స్కూల్ కి నేటికి ప్రజలు బారిస్టర్ పార్వతీశం చదివిన స్కూలు అని రిఫర్ చేస్తున్నారు. ఆ కీర్తి అలాంటిది. మద్రాసులో ఒక భోజన హోటల్లో దుడ్డు తీసుకుని ఇక్కడ అన్నం వేస్తురు అని బోర్డు ఉంటుంది. బారిస్టర్ పార్వతీశం అక్కడ భోజనం చేస్తాడు. అన్నం వేస్తాడు సరే, ఈ దుడ్డు కూడా ఎందుకు అని విసుక్కుంటాడు. బారిస్టర్ పార్వతీశం సినిమా కూడా తీశారు. శాస్త్రి గారు స్క్రిప్ట్ రాశారు అనుకుంటాను. అందులో మొదటిసారి జి వరలక్ష్మి బారిస్టర్ పార్వతీశం భార్యగా నడుస్తుంది. లంక సత్యం బారిస్టర్ పార్వతీశం వేశాడు అనుకుంటా. జి వరలక్ష్మి పార్వతీశాన్ని ఉద్దేశించి లండన్ పోయిరా పొయ్యిరా అనే పాట పాడుతుంది. ఆ చిత్రం బాగా నడిచింది కూడాను. శాస్త్రి గారు కొన్ని సినిమాలకు పనిచేశారు. సుమతి అనే చిత్రానికి స్క్రిప్ట్ రాశారు. శాస్త్రి గారు మన మధ్య లేకపోయినా వారి చిరంజీవి. వారితో మాకు ఏర్పడిన పరిచయం గొప్ప అదృష్టంగా భావిస్తాము. శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారిపై మంచి మోనోగ్రాఫ్ సంక్షిప్త జీవిత చరిత్ర రావలసి ఉంది. అవకాశం లభిస్తే, పుణ్యం బాగుంటే బారిస్టర్ పార్వతీశం జీవిత చరిత్ర కూడా నేనే రాస్తాను.
1: ఇంతవరకు మీరు హాస్యానికి పాదులు వేసిన మొక్కపాటి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి ప్రసంగం విన్నారు.
2: ఉదయరేఖల కార్యక్రమంలో తర్వాత లలిత గీతాలు.

0: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు.
1: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23 స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23 జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

0: after Uttarakhand and Gujarat to table a uniform civil code bill. The government has prohibited the export of sugar, including raw sugar, white sugar and refined sugar, with immediate effect till September 2026 or further orders. According to a notification, Directorate General of Foreign Trade has amended the export policy from restricted to prohibited. This prohibition shall not apply to sugar being exported to EU and US under CXL and TRQ quota, the Advance Authorization Scheme, and government-to-government shipments to meet food security needs of other countries. Consignments already in the physical export pipeline are also exempted. The West Bengal government has lifted all restrictions on the interstate movement of potato, onion, fruits, vegetables, oil seeds, food grains and other essential products. The restrictions had been imposed by the erstwhile TMC government. On the other hand, in a significant development, the government of West Bengal decided to hand over the cases related to teachers' recruitment, municipal recruitment and cooperative services recruitment scams to the CBI. The West Bengal government has also terminated the services of all persons who were re-employed by the TMC government after their superannuation. More in this report.
1: In a major relief for farmers and traders, the government of West Bengal has lifted restrictions on the export of agricultural goods to other states. According to a notification issued by the Department of Agricultural Marketing, items such as potatoes, onions, vegetables, fruits, food grains and oil seeds can now move freely across state borders without any barriers. District administrations, police and transport authorities have been directed to ensure smooth implementation of this order. Chief Minister Shubhendu Odhikari, speaking at Nabanno yesterday, said the decision will benefit small and marginal farmers as well as traders. He emphasized that farmers will now receive fair prices for their produce. The Chief Minister also warned that strict action will be taken against officials if goods-laden vehicles are unnecessarily stopped or harassed at interstate borders. This move is expected to ease the way for agricultural exports and reduce the difficulties faced by farmers and traders in West Bengal. Shundipan Dashgupta, Akashvani News, Kolkata.
0: The government has given 1-year extension to Director of Central Bureau of Investigation, Praveen Sood. According to an official order issued by the Department of Personnel and Training, the Appointments Committee of the Cabinet gave its nod for the extension to Mr. Sood as Director of the Investigation Agency beyond the 24th of this month. Prime Minister Narendra Modi will visit Abu Dhabi tomorrow as the first stop of a five-nation tour that will take him through the UAE, the Netherlands, Sweden, Norway and Italy between Friday and 20th of this month. Secretary West in the Ministry of External Affairs, C.B. George, informed that on the first leg of his five-nation visit, Mr. Modi will meet UAE President Sheikh Mohammed bin Zayed Al Nahyan. He said the two leaders will exchange views on bilateral issues, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
2: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest. During the visit, both the leaders will discuss avenues to further deepen our bilateral ties in areas including trade, investment, energy, technology, culture, and people-to-people connect.
0: More from our correspondent.
3: India and the UAE share one of the most significant energy partnerships in the region. The UAE is currently the fourth largest source of crude oil for India, meeting nearly 11% of country's total requirement. On liquefied natural gas, Indian companies have locked in long-term supply deals with Abu Dhabi's ADNOC Gas for a cumulative 4.5 million tons per year. Now let's hear from Asim Mahajan, Additional Secretary, Gulf.
4: We share a very vibrant partnership in the area of energy. The UAE is an important partner in our energy security. Last year, the UAE was the fourth largest source of crude oil, meeting nearly 11% of our requirement. In the area of LNG, Indian companies and the UAE Abu Dhabi National Oil Company ADNOC Gas have entered into long-term supply contracts for cumulative of 4.5 MMTPA LNG to India.
3: The linking of India's UPI payments platform with UAE's Earni system has already transformed cross-border transactions for businesses and Indian diaspora. The UAE remains India's third largest trading partner and the seventh largest cumulative source of foreign investment over the past 25 years. As West Asia navigates one of its most turbulent periods in recent memory, Friday's meeting in Abu Dhabi is being seen as an important anchor of stability and long-term strategic intent for both nations. This is Vinod Kumar for Akashvani News from Dubai.
0: This is Akashvani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and download the News on AIR app. Welcome back. You're listening to Morning News. In Uttar Pradesh, rain along with dust storm and lightning have claimed 60 lives in the last 24 hours. Chief Minister Yogi Adityanath has taken cognizance of the incidents and asked the officials to provide every possible help to the affected people. More from our correspondent.
5: A sudden change in weather conditions has caused widespread devastation across the state, with storms, heavy rain and lightning strikes claiming many lives. 17 people died in Prayagraj, while 15 in Bhadohi district, 10 in Mirzapur, 9 in Fatehpur, 5 in Badayu, and 4 deaths are reported in Bareilly district. More than 100 people got injured also and have been admitted to different hospitals. Maximum deaths happened due to incidents of lightning, wall collapse and trees falling on people and vehicles due to dust storms and hailstorm. Incidents of falling of electric poles and trees have reported from different districts affecting the power supply and road traffic. Hailstorm accompanied with rain have damaged the crops badly. Chief Minister Yogi Adityanath held meeting with all the senior officials and asked them to provide compensation to the affected people in next 24 hours. Sushil Chandra Tiwari, Akashwani News, Lucknow.
0: Meanwhile, India Meteorological Department has forecast heat wave to severe heat wave conditions at isolated places in West Madhya Pradesh and West Rajasthan today. East Rajasthan, Gujarat and Maharashtra will also witness heat wave conditions at isolated places. Meanwhile, the weather agency has predicted heavy to very heavy rainfall over Arunachal Pradesh, Assam and Meghalaya today. According to IMD, heavy rain is also predicted over Andaman and Nicobar Islands, Kerala, Mahe, Nagaland, Manipur, Mizoram and Tripura, sub-Himalayan West Bengal, Sikkim, Tamil Nadu, Puducherry and Karaikal during the next 3 days. Places over Delhi, Punjab, Haryana, Bihar, Chhattisgarh, Chandigarh, Odisha, West Bengal and the northeastern states are expected to experience thunderstorms and lightning today. Israeli Prime Minister Benjamin Netanyahu secretly visited the United Arab Emirates and met its president during the war with Iran. According to a statement from Netanyahu's office, the Israeli Prime Minister held talks with UAE President Sheikh Mohammed bin Zayed Al Nahyan. The statement described the meeting as leading to a historic breakthrough in relations between Israel and the UAE. However, no details of the breakthrough were disclosed. In IPL cricket, Virat Kohli created history and broke several records during Royal Challengers Bengaluru's 6-wicket victory over Kolkata Knight Riders in Raipur last night. Kohli scored an unbeaten 105 runs off 60 balls, including 11 fours and 3 sixes. It was his 9th IPL century, the most by any player in the tournament's history. During his innings, Kohli also completed 14,000 T20 runs, becoming the first Indian and the fastest player ever to reach the milestone, breaking Chris Gayle's record. He also crossed 400 runs this IPL season. And now for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
6: Thank you, Saira. Newspapers have widely noticed the hike in import duty of gold and silver after PM's appeal, as also US President Donald Trump's visit to China. Import duty on gold, silver hiked to 15%, writes Financial Express, while in the Sun Times headlines, in first step after PM's appeal, gold silver duty raised to 15%. The Asian Age writes, BRICS foreign minister set to begin talking in Delhi today. In the Neat paper leak case, the Tribune writes, Neat probe traces guest paper to Kerala, CBI nabs 5 suspects. The Statesman headlines, Vijay government wins confidence vote, gets backing of rebel AIADMK MLAs. The same newspaper also informs decision on Kerala CM will be announced today. Indian ships given priority pass in Strait of Hormuz, says Iran Deputy Foreign Minister, writes the Pioneer. US President Donald Trump given a red carpet welcome in China. The Asian Age carries his picture during the welcome ceremony. The paper headlines, Trump in China on 3-day visit to hold Xi talk on Iran war and trade. The Times of India writes, deal maker and dragon, Trump seeks to do business with Beijing. The Hindu in its editorial title, Testing Troubles, writes that leaks and breaches have destroyed the National Testing Agency's credibility. The K. Radhakrishnan Committee, which was constituted to recommend reforms in the examination process, recommended restructuring of the NTA and creating strong institutional linkages with state and district authorities in order to produce a secure test administration apparatus. And finally, the Times of India writes, in a rare and emotional moment during proceedings linked to passive euthanasia, the Supreme Court praised the family of Harish Rana for donating his corneas and heart valve after permission was granted to withdraw life support, observing that his life continues in others through the noble act. And with that, it's back to you, Saira.
0: Thanks, Subhadra. And now before we end the bulletin, the headlines once again. Two-day meeting of BRICS foreign ministers to begin in New Delhi today. Assam government to introduce Uniform Civil Code Bill in State Assembly on 26th of this month. India bans export of sugar until September this year to cool domestic prices. West Bengal government lifts all restrictions on interstate movement of potato, onion, fruits, vegetables, food grain and other essential commodities. Heavy rain and dust storm leaves 60 people dead across Uttar Pradesh. Praveen Sood gets 1 year extension as CBI director. And Virat Kohli slams record 9th IPL century as Royal Challengers Bengaluru beat Kolkata Knight Riders by 6 wickets in Raipur. For details of these stories and more, log on to our website www.newsoneair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
7: Akashavani. గుంటూరు జిల్లా సమాచార లేఖ వింటారు.
8: స్పైసెస్ బోర్డు చైర్మన్ పర్యటన, గుంటూరు ఛానల్ అభివృద్దికి నిధుల కేటాయింపు, ప్రపంచ ధరిత్రి దినోత్సవం వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాము. 2 దశాబ్దాలుగా సాధ్యం కాని గుంటూరు ఛానల్ అభివృద్ది పనులకు గడిచిన మే 4వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం 369 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ గుంటూరు ఛానల్ వల్ల వచ్చే వరదలకు చుట్టుపక్కల పొలాలన్నీ కూడా ముంపునకు గురై రైతులకు తీరని నష్టం వాటిల్లుతున్న పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. అయితే 60 సంవత్సరాల క్రితం నిర్మించిన 47 కిలోమీటర్ల పొడుగైన ఈ గుంటూరు ఛానల్ ను 74 కిలోమీటర్లకు పెంచడానికి, అలాగే ఛానల్ ను మెరుగుపరచడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీని ద్వారా మరో 50 గ్రామాలకు తాగునీరు కూడా అందనుంది. గ్రామీణ యువతలో నైపుణ్యాలను పెంచి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కేంద్రం రూపొందించిన దీన్ దయాళ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కార్యక్రమం కింద గుంటూరు జిల్లా బురిపాలెంలోని 105 మంది యువతలు ఉద్యోగాలు పొందారు. గడిచిన ఏప్రిల్లో బురిపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వారికి నియామక పత్రాలు అందించి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి ఒక్కొక్క విద్యార్థిపై 75,000 రూపాయలను ఖర్చు చేసి ఈ శిక్షణను అందించడమే కాక ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నాయని అన్నారు. యువత యూట్యూబ్ ద్వారా అందుబాటులో ఉన్న విజ్ఞానాన్ని అందుకుంటూ నిత్య విద్యార్థులుగా ఎదగాలని పెమ్మసాని సూచించారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని గుంటూరు నగరంలోని ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలిలో ఏప్రిల్ 22న నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ నజీనా బేగం మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. రాష్ట యువజన సేవల శాఖ, ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో కూడా ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనే థీమ్తో ప్రపంచ ధరిత్రి దినోత్సవం నిర్వహించడం జరుగుతోందని సభలో పాల్గొన్న వక్తలు విద్యార్థులకు వివరించారు. చెట్లు నాటడం, నీటిని సంరక్షించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి సాధారణ చర్యల ద్వారా భూమిని రక్షించవచ్చని వారు సూచించారు. భగీరథ మహర్షి జయంతిని ఏప్రిల్ 23న గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సాయికాంతి వర్మ భగీరథ మహర్షి పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కఠోర పరిశ్రమకి మారుపేరు భగీరథ మహర్షి అని, ఎంతటి కష్టాన్నైనా భరించి అనుకున్నది సాధించే గొప్ప లక్షణం కలిగిన వ్యక్తి అని అన్నారు. ఆయన స్ఫూర్తిగా యువత మంచి భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలని, కష్టపడితే సాధించలేని ఏదీ లేదని గుర్తించాలని కలెక్టర్ సూచించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా జనాభా గణనను ఏప్రిల్ 16న ప్రారంభించారు. ఏప్రిల్ 16 నుండి 30 వరకు స్వీయ గణన చేసుకునేందుకు జిల్లా పౌరులకు అవకాశం కల్పించారు. పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న తొలి జనాభా గణనగా ప్రత్యేకత సంతరించుకున్న ఈ విధానం 2 దశల్లో జరగనుంది. మొదటి దశగా నివాసిత గృహాల జాబితా, అలాగే గృహ గణన నిర్వహించనుండగా ప్రతి ఇంటి వివరాలు, గృహ పరిస్థితులపై సమాచారం సేకరించడం జరగనుంది. 2వ దశలో జనాభా గణన చేపట్టనున్నారు. కాగా ఈ జనాభా అవగడన దేశాభివృద్ధిలో ఎంతో కీలకమైనది అయినందు వల్ల ప్రతి ఒక్కరూ దీంట్లో స్వయంగా పాల్గొవాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ కోరారు. రహదారులపై మోటార్ వాహనాల ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు గరిష్టంగా 150,000 రూపాయల వరకు చికిత్స ఖర్చును కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం రాహత్ కింద పొందవచ్చు. ఈ పథకానికి సంబంధించిన గోడపత్రికలను 25 ఏప్రిల్ గుంటూరు కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆవిష్కరించారు. ఈ 150,000 రూపాయలను ప్రమాదం జరిగిన రోజు నుండి 7 రోజుల వరకు చికిత్స కోసం అందిస్తారు.

0: ప్రాణాపాయం ఉన్న బాధితులకు 48 గంటల వరకు గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఈ సహాయం అందిస్తారు. ఈ పథకాన్ని ఎలక్ట్రానిక్ డిటైల్ యాక్సిడెంట్ రిపోర్ట్ అలాగే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్లను కలుపుతూ అమలు చేస్తున్నారు. గుంటూరు నగరాభివృద్ది పనులపై స్థానిక పార్లమెంటు సభ్యులు, కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మే 1వ తారీఖున అధికారులతో సమీక్షించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణము, మానస సరోవరం అభివృద్ది పనులు తదితర 22 అంశాలను మంత్రి సమీక్షించారు. భారత స్పైసెస్ బోర్డు చైర్మన్ సంగీతా విశ్వనాథన్ ఈ మే 7వ తారీఖున గుంటూరు నగరంలో పర్యటించారు. స్థానిక స్పైసెస్ బోర్డు కార్యాలయం, మిర్చియార్డు తదితర ప్రాంతాలను సందర్శించిన ఆమె మాట్లాడుతూ, సుగంధ ద్రవ్యాల ఎగుమతులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో మరింత వేగవంతం చేయనున్నామని, రాష్టంలో మరిన్ని ఎక్స్పోర్ట్ మిషన్ హబ్లు, కస్టమ్ క్లియరెన్స్ సెల్లు ఏర్పాటు చేసి సుగంధ ద్రవ్యాల ఎగుమతులను మరింత సరళతరం చేయనున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా సమాచార లేఖ మీకు అందించిన వారు ముదిగొండ రవిశంకర్, ఆకాశవాణి ప్రతినిధి, గుంటూరు జిల్లా.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి.
2: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి తరంతరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ, బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి. 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం. 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణి.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
4: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2027 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
5: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ATM లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే BC వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ KYC అప్డేట్ చేసుకోవచ్చు.
6: RBI అంటుంది,
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: కార్యక్రమంలో ముందుగా పి సుశీల, SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం దేవదాసు.

0: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం గీతా.

0: చిత్రతరంగిణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
2: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
1: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
1: మానవులను సృష్టించేది బ్రహ్మ,
2: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీత పారాయణం,
4: శ్రీమద్ భగవద్గీత.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ వై శివప్రసాద్ గారి క్లారినెట్ వాద్యం వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎటుల బ్రోతువో చక్రవాకం రాగం, మిశ్రచాపుతాళం, త్యాగరాజస్వామి కీర్తన.

కార్యక్రమం తర్వాత వెంకటాచల నిలయం, సింధుభైరవ రాగం, ఆదితాళం, పురందరదాస్ కీర్తన.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ వై శివప్రసాద్ గారి క్లారినేట్ వాద్యం విన్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నమస్తే అమరావతి. ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఉన్నికృష్ణన్ శ్రేయ ఘోషల్ పాడిన పాట చిత్రం అనుమానాస్పదం.

0: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

మీరు విన్న పాట గ్యాంగ్ లీడర్. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేశారు. కార్యక్రమం తర్వాత చిత్ర పాడిన పాట చిత్రం ఘర్షణ.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.

0: భారతదేశం యువశక్తితో నిండిన దేశంగా ప్రపంచంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ యువతను సరైన దిశలో నడిపించి వారి సామర్థ్యాన్ని దేశ అభివృద్ధికి వినియోగించడం ఎంతో అవసరం. భారతదేశం ప్రస్తుతం యువ జనాభా పెరుగుదల వల్ల ఒక గొప్ప అవకాశ దశలో ఉంది. ఈ సామర్థ్యాన్ని గుర్తించి యువత దేశం పురోగతికి దోహదపడేలా భారత ప్రభుత్వం 2024 అక్టోబర్ 3న ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం PMIS ను ప్రారంభించింది. ఈ పథకం యువతకు విద్యలో వారు నేర్చుకున్న జ్ఞానాన్ని అనుభవంగా మార్చుకునే గొప్ప అవకాశం కల్పిస్తుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పథకం ద్వారా దేశంలోని ప్రముఖ కంపెనీలలో 1 కోటి మంది యువతకు 12 నెలల చెల్లింపు ఇంటర్న్షిప్లు అందించడమే లక్ష్యం. యువతకు ప్రముఖ కంపెనీలలో ఇంటర్న్షిప్లు అందిస్తూ వారి నైపుణ్యాలు, పనితీరు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుంది. విద్య, పరిశ్రమల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న నైపుణ్యవంతులైన యువతను తయారు చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాక్టికల్ అనుభవం కల్పించడం, నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేయటం, భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడం ఈ పథకం లక్ష్యాలు. యువతను శక్తివంతం చేయటానికి, భవిష్యత్తుకు సిద్ధమైన నిపుణులను నిర్మించడానికి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ఒక పెద్ద అడుగు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
1: साथियों, मेरा ये मानना है अप्रेंटिसशिप्स हमारे युवाओं को फ्यूचर रेडी बनाने में मदद करती है. हम भारत में अप्रेंटिसशिप्स को भी बढ़ावा दे रहे हैं. इसमें हमारी इंडस्ट्री को भी उचित स्किल से जुड़ी वर्कफोर्स की पहचान करने में भी आसानी होगी.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రకటించారు. 5 ఏళ్లలో 1 కోటి మంది యువతకు అగ్రగామి 500 కంపెనీలలో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. శిక్షణ ఖర్చులను కంపెనీలే భరిస్తాయని, ఇంటర్న్షిప్ ఖర్చులలో 10% కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR నిధుల నుండి చెల్లిస్తాయని తెలిపారు.
2: Internship in top companies as the 5th scheme under Prime Minister's package, our government will launch a comprehensive scheme for providing internship opportunities in 500 top companies to 1 crore youth in 5 years. They will gain exposure for 12 months to real life business environment, varied professions and employment opportunities. An internship allowance of 5000 rupees per month along with a one time assistance of 6000 rupees will be provided. Companies will be expected to bear the training cost and 10% of their internship cost from their CSR funds.
0: ఈ పైలట్ కార్యక్రమాన్ని 2 దశల్లో అమలు చేశారు. 2024 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మొదటి దశ, 2025 జనవరి నుంచి మార్చి వరకు 2వ దశను విజయవంతంగా అమలు చేశారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ 3 అక్టోబర్ 2024న ప్రారంభమైంది. ఇందులో 181,000 మందికి పైగా అభ్యర్థుల నుండి సుమారు 6,21,000 దరఖాస్తులు అందాయి. భాగస్వామ్య సంస్థలు 60,000 మందికి పైగా అభ్యర్థులకు 82,000కు పైగా ఇంటర్న్షిప్లు అవకాశాలు అందించగా 8,760 మంది ఇంటర్న్లు ఆ ఇంటర్న్షిప్లో చేరారు. జనవరి 9, 2025 నుండి ప్రారంభమైన 2వ దశలో 214,000 మందికి పైగా అభ్యర్థుల నుండి సుమారు 455,000 దరఖాస్తులు వచ్చాయి. భాగస్వామ్య సంస్థలు 71,000 మందికి పైగా అభ్యర్థులకు 83,000 ఇంటర్న్షిప్లు అందించగా 7,300 మందికి పైగా ఇంటర్న్లు ఇంటర్న్షిప్లలో చేరారని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మొత్తంగా దేశవ్యాప్తంగా 14,187కు పైగా ప్రముఖ సంస్థలు, 186 జిల్లాలలో జరిగిన ఇంటర్న్షిప్లలో వేలాది యువత పాల్గొంటున్నారు. PMIS కోసం సరళమైన పోర్టల్, మొబైల్ యాప్ అందుబాటులో ఉన్నాయి. జిల్లా, రాష్ట్రం, రంగం ఆధారంగా అవకాశాలను చూసుకోవచ్చు. 2025 మార్చి 17న ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ PMIS యాప్ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి. ఒకేసారి 3 ఇంటర్న్షిప్లకు అప్లై చేయవచ్చు. రిఫరల్ ప్రోగ్రాం ద్వారా ఇతరులకు కూడా సూచించి రివార్డులు పొందవచ్చు.
3: Essentially a gap filling, bridging, exposing and also giving the complete exposure for the individual is the objective of this internship scheme which we brought in. July and in October we came up with a first pilot in which I was glad to see at least 300 odd companies coming in. And later enrollment was started. There was a transparent process through which the website was available. People could go register themselves saying I'm from this pin code. As much as possible through the system itself, every intern applicant was tried to be placed in the area from which he came. Literally within the district, if not the neighboring district.
0: కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా ఈ పిఎంఐఎస్ పథకంపై స్పందిస్తూ, ఈ పథకం ఉద్యోగ నియామక అవకాశాలు, ప్లేస్మెంట్లను కల్పించే ఉద్దేశంతో రూపొందించబడలేదని పేర్కొన్నారు. దేశంలోని అగ్రశ్రేణి సంస్థలు, కంపెనీలలో నిర్మాణాత్మక ఇంటర్న్షిప్ల ద్వారా పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించడం, ఉద్యోగ సన్నద్ధతను మెరుగుపరచడం, వృత్తిపరమైన అనుభవాన్ని కల్పించడం ద్వారా ఉద్యోగానికి సిద్ధంగా ఉండే నైపుణ్యం కలిగిన యువ శ్రామిక శక్తిని సృష్టించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం కోసం 10,831.07 కోట్ల రూపాయలను కేటాయించామని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ఇంటర్న్లకు అందించే నెలవారీ ఆర్థిక సహాయాన్ని 2026 మార్చి నుండి అమల్లోకి వచ్చేలా 5,000 నుండి 9,000 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగానే కొనసాగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ పథకంలో అనేక రంగాలలోని ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. వ్యవసాయం, ఆటోమొబైల్, విమానయానం, రక్షణ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, నిర్మాణం, ఐటీ అండ్ సాఫ్ట్వేర్, ఆరోగ్యం, ఫార్మాసిటికల్స్, టెలికాం, టెక్స్టైల్స్, రిటైల్, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంస్థలు ఈ భాగస్వామ్యం ద్వారా ఇంటర్న్లకు విలువైన అనుభవాన్ని అందించాయి. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కేవలం ఉద్యోగ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది భారత భవిష్యత్తుకు పెట్టుబడి. విద్యా జ్ఞానంతో పాటు పరిశ్రమ అనుభవం, నైపుణ్యం కలిగిన యువతలో ఆవిష్కరణ, వ్యాపార స్ఫూర్తి పెంపు వంటి వాటి ద్వారా యువత కేవలం దేశ అభివృద్ధికి భాగస్వామ్యులు మాత్రమే కాకుండా నాయకులుగా మారతారు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మంది యువత భారతదేశంలోని ప్రముఖ కంపెనీలలో ఇంటర్న్షిప్ అవకాశాలు పొందడం ద్వారా తమ కలలను సాకారం చేసుకునే దిశగా ఒక అడుగు ముందుకు వేశారు. ఈ పథకంలో భాగంగా వారు మొట్టమొదటిసారిగా ఒక కార్యాలయంలోకి, ఒక కర్మాగారంలోకి, ఒక ప్రయోగశాలలోకి అడుగుపెట్టారు. కేవలం చదివి మాత్రమే తెలుసుకున్న విషయాలను అనుభవపూర్వకంగా పరిశీలించడానికి, వృత్తిపరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టి తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, తమ పరిధులను విస్తరించుకోవడానికి, నిపుణులతో సంభాషించడానికి, నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ పథకాన్ని వారు ఒక అవకాశంగా మలుచుకున్నారు. ఇంటర్న్షిప్లో భాగమైన వారు ఖాతాలను తెరవడం, నగదు నిర్వహించడం, కోడ్ రాయడం, యంత్రాలను నడపడం, టెండర్లు సిద్ధం చేయటం, నమూనాలను పరీక్షించటం, వినియోగదారుల విచారణలను నిర్వహించడం నేర్చుకున్నారు. వారు భద్రతా నియమావళి, నిబంధనలను పాటించే విధానాలు, నాణ్యతా తనిఖీలలో నైపుణ్యం సాధించారు. టీమ్ స్పిరిట్, బృందస్ఫూర్తి, సమస్యల పరిష్కారం, సంభాషణల్లో నైపుణ్యాలను సంపాదించారు. వృత్తిపరమైన వాతావరణంలో విజయానికి అవసరమైన క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పొందారు. వారి అనుభవాల గురించి ఒకసారి విందాం.
4: హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేనా జో చాతే హై ఉన్కే లియే లగ్భగ్ 1 కరోడ్ యువాఓ కో యే మౌకా దేనే కా ప్రధాన మంత్రిజీ కా స్వప్న హై. హిమానీ, ఆప్ అప్నా ఎక్స్పీరియన్స్ షేర్ కీజియే సబ్సే ఔర్ హమ్ లోగో సే.
5: కరెంట్లీ ఐ యామ్ వర్కింగ్ ఇన్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇన్ IBM.
4: ఆప్కో కురుక్షేత్ర సే బెంగళూర్ జానా పడా,
5: యా
4: ఆప్కీ స్కిల్ మే ఔర్ ఎన్హాన్స్మెంట్ హువా?
6: యా, ఇన్ యూనివర్సిటీ వి ఆర్ టాట్ థియరటికల్లీ. But at internship, we do those things, so it is a hands-on experience.
4: So what was your experience during internship?
5: I built my self-confidence, technical skills and communication skills, and I have improved a lot.
4: Dr. Path Lab, mein civils mein kya karna hota hai?
6: Isme hum doctors ko apne new test ke bare mein samjhate hain.
4: Achha, doctors ke paas jaate hain aap?
6: Yes, sir.
5: I am currently learning programming and AI fundamentals, and along with that, I am also learning the importance of communication, collaboration, and professional discipline.
4: So, aapne jo education li, uska practical experience aapko mil pa raha hai.
7: Maine internship mein bahut kuch sikha, jaise lab ke andar kya hota hai, kaise equipments chalate hai, kaise reporting process karte hai.
6: Sir, maine arts se padhai ki hai, to mujhe finance ka koi knowledge nahi tha is sector maine se pehle, to maine sara jo knowledge mera finance se related hua hai, wo internship join karne ke baad hi hua hai.
0: వీరిలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన 23 ఏళ్ల గంది మనోజ్ కుమార్ ఒకరు. బీటెక్ అర్హతతో పీఎంఐఎస్ పథకం ద్వారా అదానీ పోర్ట్స్లో మోటార్ ట్రాన్స్ఫార్మర్లు, సర్క్యూట్ బ్రేకర్లతో పనిచేయటంలో ఆచరణాత్మక అనుభవాన్ని పొందారు. అనుభవజ్ఞులైన ఇంజనీర్లతో కలిసి పనిచేస్తూ తన ఎలక్ట్రికల్ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. అలాగే టెక్నీషియన్లకు పనులు అప్పగించడం వంటి మార్గ నిర్దేశం చేసే బాధ్యతను నిర్వహించి తద్వారా ఈ పరిశ్రమలో తన మొదటి నిజమైన నాయకత్వ అనుభవాన్ని పొందారు. పీఎంఐఎస్ పథకంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.pminternship.mc.gov.in ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం 21 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన భారతీయ పౌరులందరికీ అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారులు కనీసం 10వ తరగతి లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. ఉద్యోగ అవకాశాలకు ఒక బలమైన పునాది వేయటానికి, కార్పొరేట్ రంగంలోని పని విధానాలను దగ్గరగా తెలుసుకోవడానికి ఈ పథకం యువతకు ఒక గొప్ప వేదికగా ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం కేవలం ఉపాధి కార్యక్రమం మాత్రమే కాదు, ఇది భారతదేశ భవిష్యత్తును వాస్తవ ప్రపంచ పరిశ్రమ అనుభవంతో, విద్యా పరిజ్ఞానాన్ని సమగ్రపరచడం ద్వారా నైపుణ్యం, పరిశ్రమకు సిద్ధంగా ఉన్న యువతను సృష్టిస్తోంది. ఈ పథకం భారతదేశ మానవ మూలధన సామర్థ్యాన్ని పునర్నిర్వచించడానికి, ఆవిష్కరణలను నడిపించడానికి, వ్యవస్థాపకతను పెంపొందించడానికి, సమగ్ర ఆర్థిక వృద్ధిని నిర్ధారించడానికి దోహదపడుతోంది. పీఎంఐఎస్ ద్వారా భారతదేశ యువతను కేవలం భాగస్వాములుగా మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తును నిర్దేశించే మార్గదర్శకులుగా కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. మొత్తం మీద ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం భారత యువత భవిష్యత్తును నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక దూరదృష్టి గల కార్యక్రమం. ఇది కేవలం ఇంటర్న్షిప్ అవకాశాలను కల్పించడం మాత్రమే కాకుండా యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారిని ఉద్యోగాలకు సిద్ధం చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది. విద్యా పరిశ్రమ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తూ ఈ పథకం యువతను ఆత్మవిశ్వాసంతో కూడిన సమర్థవంతమైన పౌరులుగా తీర్చిదిద్దుతోంది. ఈ పథకం విజయవంతంగా అమలవుతూ భారతదేశం నైపుణ్యవంతులైన యువశక్తితో ప్రపంచంలో ముందంజలో నిలుపుతోంది. కాబట్టి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం యువతకు ఒక గొప్ప అవకాశం మాత్రమే కాకుండా దేశ అభివృద్ధికి బలమైన పునాది కూడా అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ, సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండిటైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, రామకృష్ణయ్య వీరు కోరుతున్నారు అల్లరి భావ ఈ చిత్రానికి. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

తర్వాత శుభ సంకల్పం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు చౌటుప్పల్ నుంచి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ వీరి కోరికపై ఈ పాట.

కార్యక్రమం తర్వాత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి వీరు కోరుతున్నారు జేబు దొంగ. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి.

తర్వాత పెడన రామలక్ష్మి కాలనీ శ్రోతలు నరసన్న శివగంగ వీరు కోరుతున్నారు అతడు ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల.

తర్వాత నువ్వు నాకు నచ్చావు ఈ చిత్రానికి చిత్ర కుమార్ షాను పాడిన పాట వినబోతున్నారు. గీత రచన సిరివెన్నెల, సంగీతం కోటి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్, వీరి కోరికపై ఈ పాట.

కార్యక్రమం తర్వాత పాపినిపాలెం శ్రోతలు సూర్యనారాయణ, సురేష్ రెడ్డి వీరి కోసం ఆరాధన ఈ చిత్రానికి ఎస్ జానకి, మహమ్మద్ రఫీ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ హనుమంతరావు.

తర్వాత మీరు వినబోతున్న పాట డాక్టర్ చక్రవర్తి. ఈ చిత్రానికి పి సుశీల గానం చేశారు. గీత రచన ఆత్రేయ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవ్ రెడ్డి, కేశవరెడ్డి, రమణమ్మ, బ్రహ్మానంద్ రెడ్డి, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట జీన్స్. ఈ చిత్రానికి శ్రీనివాస్ పాడిన పాట. సంగీతం ఏఆర్ రెహమాన్, గీత రచన శివగణేష్. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత విశాఖపట్నం, శ్రోత లక్ష్మీ విశాల్ వీరి కోరికపై ఈ పాట.

తరువాత నీ ప్రేమకై ఈ చిత్రానికి చిత్ర రాజేష్ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన రవికుమార్. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం విశ్వేశ్వర గ్రహారం నుంచి శ్రీతులసి, అద్దంకి కామేశ్వరి వీరి కొరకుపై ఈ పాట.

0: మీరింతవరకు రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా బంద వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

0: తరువాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, ఈనాటి కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా చలనచిత్ర సంగీత దర్శకుడు శ్రీ సాలూరి రాజేశ్వరరావు సమర్పించే కార్యక్రమం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: మల్లీశ్వరి, విప్రనారాయణ, అమరశిల్పి జక్కన్న ఇద్దరు మిత్రులు, బొబ్బిలి యుద్ధం, తాండ్రపాపారాయుడు, ఇవి ఇంకా ఎన్నో చిత్రాలకు మరపురాని మధుర సంగీతం సమకూర్చిన సుప్రసిద్ధ సంగీత దర్శకులు శ్రీ సాలు

0: రాజేశ్వరరావు ఈనాటి ప్రత్యేక కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు. సంగీత దర్శకుడిగా తెలుగు పరిశ్రమకు శ్రీ రాజేశ్వరరావు చేసిన సేవలకు గుర్తింపుగా మన రాష్ట ప్రభుత్వం వారు ప్రతిష్టాకరమైన రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి ఆయన్ని సత్కరించారు. ఇప్పుడు మీకిష్టమైన కొన్ని పాటల్ని ఆయన మీకు వినిపిస్తారు. వినండి, శ్రీ ఎస్ రాజేశ్వరరావు.
1: ప్రియమైన శ్రోతలకు మీ సాలు రాజేశ్వరరావు నమస్కారం. మీ అందరినీ కలుసుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో నా సంగీత దర్శకత్వంలో కొన్ని పాటల్ని మీకు వినిపించాలని కుతూహలం పడుతున్నాను. నాటి మల్లీశ్వర్ చిత్రం నుండి నేటి తాండ్రపాపారాయుడు చిత్రం దాకా ఎన్నో పాటల్ని స్వరపరిచి మీకు సమర్పించడం జరిగింది. ఇన్ని వేల పాటల్లో నాకు నచ్చినవి, మీకు ఇష్టమైన పాటలు ఎన్నెన్నో. నేను 1935లో శ్రీకృష్ణలీలలో ఫెయిల్ పిక్చర్ గా తీశారు మెడ్రాస్. వారు కృష్ణలీలలో కృష్ణుడు వేషం ఇచ్చారు నాకు. వారే నన్ను కలకత్తాకి పంపించడం జరిగింది. అక్కడ విజయదశమి, కీచగోహ, ఉత్తర గోజ్ఞానం అనే పిక్చర్లో తెలుగు పిక్చర్ కి నన్ను ఉత్తరుడు వేషానికి తీసుకెళ్లారు కలకత్తా. ఆ సందర్భంలో శ్రీ మా గురువు గారైన కేఎల్ సైగల్ గారు వారి ఇంటికి వెళ్లి వారి దగ్గర కొన్ని హిందీ గజల్స్ అవి నేర్పారు. ఆ తర్వాత శ్రీ పంకజ్ మల్లిక్ గారు సుప్రసిద్ధ సంగీత దర్శకులు అంటే మా గురుతుల్యులు, అటువంటి వారి దగ్గర కూడా వెళ్లి కొన్ని గమనిస్తూ ఉండేవాడిని. అక్కడ ఈ ఆర్కెస్ట్రైజేషన్ అని, ఈ కౌంటర్స్ అని, ఈ ఆప్లికేటర్స్ అని, కొన్ని
2: ఈ మ్యూజిక్ ఆర్కెస్ట్రాలో కావలసినటువంటి పదార్థాలని గమనించాను. వారు గురువులే నాకు, పంకజ్ మల్లిక్ గారు. శ్రీ సైగాల గారు కూడా నా మీద ఎంతో ప్రేమతో నాకు అన్ని హిందీ సాంగ్స్ నేర్పేవారు. తర్వాత మళ్ళీ కలకత్తా నుంచి
1: ఇవన్నీ నేర్చుకుని అక్కడ క్లాసికల్ హిందుస్థానీ సంగీతం కూడా
2: శ్రీ పయాస్ ఖాన్ గారిని, ఆయన ఒక పెద్ద ఆయన విద్వాంసు, ఆయన కూడా కొన్ని నాకు క్లాసికల్ కీర్తనలు నేర్పారు కలకత్తాలో. ఈ లైట్ సాంగ్స్ అన్ని సైగల్ గారు, పంకజ్ మల్లిక్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఆర్కెస్ట్రైజేషన్ అంతా పంకజ్ మల్లిక్ గారి దగ్గరే నేను స్టడీ చేశాను. అటువంటి సందర్భంలో నేను మళ్లీ కలకత్తా నుంచి మెడ్రాస్కి వచ్చి ఇది బాగా అక్కడ గమనించుకున్న తర్వాత ఇక్కడ నేను సొంతంగా ఆర్కెస్ట్రా పెట్టి మెడ్రాస్ లో ఒక సంగీత దర్శకుడిగా ప్రతిష్ట అయ్యాను. అప్పటి నుండి ఇప్పటి వరకు మీరే చూస్తున్నారు, మీకే తెలుసు ఏమేమి మార్పులు జరిగాయో. ఆ మార్పులన్నీ ఇప్పటికి కావలసినటువంటి మార్పులు అంటే అప్పుడుండే ఆర్కెస్ట్రా వేరు, ఇప్పుడుండే ఆర్కెస్ట్రా వేరు. ఇప్పుడన్నీ ఎలక్ట్రానిక్స్ ఎక్కువ వచ్చాయి, అప్పుడు ఇవి లేవు ఎలక్ట్రానిక్స్. మామూలుగా సితారు ఇలాంటివి, జలతరంగం, పియానో అలాంటివి ఉండేవి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఎక్కువయ్యి చాలా పెద్ద స్టీరియో ఎఫెక్ట్ ఇవ్వడానికి సరైన సౌండ్ అలా కుదిరింది.
1: ముందుగా మల్లీశ్వరి చిత్రం లోని పాటలు వినిపిస్తున్నాను.
2: అది ఒక వెన్నెల మూన్ లైట్, తుంగభద్ర నది పక్కనే. అక్కడ హీరో హీరోయిన్స్ పడుకునే సరదాగా కాలక్షేపం జరుగుతుంటుంది. అందులో ఈ పాట యమునా కళ్యాణ్ రాగం.

మనసున మల్లెలు మాలలు గనే కన్నుల వెన్నెలడోలలు గనే ఎంత హాయి ఈ

పిక్చర్ మీరు చూసి ఉంటారు, అందులో మంచి పాటలు కొన్ని ఉన్నాయి. పాలకడలిపై శేషతల్పమున కవళించేవా దేవ అనేటువంటి పాట మీరు వినే ఉంటారు. మీకు నచ్చిన పాట ఇదిగో ఇక్కడ వేయించుతున్నాను.

డాక్టర్ చక్రవర్తి అన్నపూర్ణ పిక్చర్ తీశారు. డాక్టర్ చక్రవర్తి చిత్రంలో ఈ పాట మీ అందరూ బాగా ఇష్టపడే పాట, మీకు బాగా నచ్చిన పాట. పాడమని నన్ను అడగవలన, పరవశించి పాడనా.

మైథలాజికల్ పౌరాణిక పిక్చర్. ఈ పిక్చర్ లో మీకు నచ్చిన పాటలన్నీ ఉన్నాయి. అందులో ఇది జీవము నీవే కదా అనే పాట ప్రహ్లాదుడు పాడేది, సుశీలమ్మ గారు పాడేది, అది వినిపిస్తున్నాను.

రెండు రాగాల్లో కంపోజ్ చేశాను. ఒకటి హంసధ్వని, ఒకటి మోహన. ఈ రెండు దగ్గరగా కలుస్తాయి. అయితే అందులో ఇందులో స్వరాలు తేడా ఉన్నాయి. పాడదని నామమే గోపాల పరబ్రహ్మయే.

0: లీలా గంటసాల గారు ఇద్దరు పాడినటువంటి పాట ఊహో మేఘమాల. అది నేను భీమ్ ప్లాస్ రాగంలో సెటప్ చేశాను. అందులో ఇంకేదైనా మిశ్రం కలిగిందా నా జ్ఞాపకం లేదు. ఈ పాట మీరు విని చాలా ఆనందిస్తారని నా ఉద్దేశం.
1: ఓహో మేఘమాల నీలాల మేఘమాల, ఓహో మేఘమాల నీలాల మేఘమాల.

0: నిదురపోయే రామతిలుక, నిదురపోయే రామతిలుక వెనిరిపోతుంది.
1: పాటలన్నీ బాగా నచ్చాయి మీకు. అందులో ఏమిటో ఈ మాయా అనే ఒక పాట కథానాయకి సావిత్రి గారు పాడుతుండేది. పి లీల గారు ఆవిడ గాత్రంతో పాడి అది రాగం వచ్చి సింధు భైరవి. ఇది మీకు నచ్చినటువంటి మెలడీ సాంగ్ ఇది. ఏమిటో ఈ మాయా ఓ వెన్నెల రాజా, వెన్నెల రాజా, ఏమిటో ఈ మాయా, ఎత్తటి నుండి వీచెనో ఈ చల్లని గాలి అని గంటతాల గారు లీలా పాడారు. ఇది మీకు నచ్చిన పాటే. ఇప్పుడు ఆ పాట వింటారు.

కులగోత్రాలు చెలికాస్త చేరరాదేలా అనే పాట శ్రీ శ్రీ నారాయణ రెడ్డి గారు రచించినటువంటిది. అది రాగం కళ్యాణి, కళ్యాణ రాగంలో సెటప్ చేశాను. చెలికాడు నిల్లే రమ్మని పిలువ చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా. రంగుల రాత్మ చిత్రంలో శ్రీ బిఎన్ రెడ్డి గారు దర్శకత్వంలో తీసేటువంటి చిత్రం, ఆ చిత్రంలో నడిరే ఏ జాములో అది సింధు వైర రాగం. అది బాగా అందరికి నచ్చినటువంటి పాట. ఇప్పటి వరకు అది బాగుందనే అందరు అంటున్నారు. కనుక అది మీకు వినిపిస్తుంది. భార్యాభర్తల చిత్రంలో సింధు వైర రాగం హీరోయిన్ వీణాయించుకుని పాడేటువంటి పాట. ఏమని పాడేదను ఈవేళ మానస తానే మధురముగా ఏమని పాడేదను. పూజా ఫలంలో పగలే వెన్నెలా జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే. ఈ పాట శ్రీ నారాయణ రెడ్డి గారు రాశారు. అది రాగం మాల్కమ్స్ రాగం. పగలే వెన్నెలా జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే. ఇప్పుడు తాండ్ర బాపారాయుడి మధ్యలో తీసినటువంటి చిత్రం చాలా భారీ చిత్రం, చాలా ఖరీదు, 1.5 కోటి ఖర్చయింది. ఈ చిత్రంలో ఒక మంచి డ్యూయెట్ సాంగ్, అభినందన మందార మాల అవినాయక సావనలోని అభినందన మందార

శుభబుద్ధి చేయలేనేటువంటి పాట 10 రాగాల్లో రాగమాలికగా తయారు చేశాం. అది మీరు అందరూ విని చాలా తృప్తి పడ్డారు.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా చలనచిత్ర సంగీత దర్శకులు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు సమర్పించే కార్యక్రమం విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
2: రా రాముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
2: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
2: అవునా?
1: అవును చిన్నమ్మాయి.
2: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
2: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికీ.
1: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బావుంటే దేశం బావుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
2: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
3: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పుడు వింటారు.

వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన రాధా గోపాలం చిత్రం నుంచి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచన, మణిశర్మ సంగీతం.

0: చందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామపండు లాంటి బుగ్గ, బెల్ల ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనక నిందుకున్నావే జడా.
1: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు జుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుద్దులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు కీరళ్ళు, శృంగారం పేరుతో గింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్కా కనిపెడుతున్నా. అవసరమైతే పని

0: ఇంతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు.
1: తొంభై సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశ ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యకుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్, యుఏఈలు తమ భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ

0: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
1: అబుదాబి పర్యటన అనంతరం ప్రధానమంత్రి అదే రోజు నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది రెండోసారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విల్లెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమల్ను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటెన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తర్వాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్ వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారం పెంపొందించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. తర్వాత మూడవ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా, 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం మూడవ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికార పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకుడు సెర్గియోను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గజియాబాద్ లో ఈరోజు జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్ స్కలర్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్ స్కలర్ గౌరవం అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమన్నారు. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్, పంచాయతీలు, రాష్ట యంత్రాంగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలమైన వేలాది మంది ఆపద మిత్రులు విపత్తు సహాయక చర్యలు రాష్టపతి ఏకకాలంలో గుర్తించారని అమిత్ షా తెలిపారు.
2: एनडीआरएफ को राष्ट्रपति निशान का सम्मान दिया गया, वो हम सब के लिए गौरव और प्रतिष्ठा की बात है। ये सम्मान एनडीआरएफ के समस्त बल के सेवा, साहस, शौर्य और समर्पण के संचित गुणों का सम्मान है.
1: న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తున్నారు. సభ్య దేశాలు, బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, బ్రిక్స్ సదస్సులో సహకారం బలోపేతం చేయడానికి తమ ఉనికిని, నిబద్దతను చాటుకునేందుకు ఆ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. నేటి బ్రిక్స్ సమావేశం విభిన్న దృక్పథాలు పంచుకునేందుకు, ఏకాభిప్రాయం పెంపొందించుకునేందుకు ఒక వేదికను అందిస్తుందని జయశంకర్ అన్నారు.
3: Gathering today for the BRICS meeting is a special occasion. It allows us to exchange perspectives and encourages us to develop convergences. And in this complicated and uncertain world, that is of ever greater importance. Excellencies, India's chairship appreciates your support, which has contributed to the steady progress of our work. These engagements have strengthened cooperation and advanced dialogue across sectors. We look forward to building on this momentum.
1: ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియోరా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ రెక్చి, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగుయోను, మలేషియా విదేశాంగ మంత్రి డాటో సెరి ఉతామా మొహమ్మద్ బిన్ హజీ హసన్, యుఏఈ విదేశాంగ సహాయ మంత్రి ఖలీఫా షాహిన్ అల్ మారర్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి డొనాల్డ్ నమోలా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం వారంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్, ఆఫ్రికా దేశాల మధ్య సహకారం బలోపేతం కావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. వ్యవసాయం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛ ఇంధనం, సాంకేతిక భాగస్వామ్యం వంటి రంగాలపై ఇది ఆధారపడి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సులో ప్రసంగిస్తూ, గ్లోబల్ సౌత్ దేశాల కోసం ఆవిష్కరణలతో కూడిన భవిష్యత్ పెంపొందించడంలో ఈ రెండు ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ నెల 29 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరిగే 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ బిజినెస్ ఎగ్జిబిషన్ విజయం సాధిస్తాయని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. చక్కెర ఎగుమతులు తక్షణం నిలిపేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తుంది. దీని ప్రకారం ముడి తెల్ల శుద్ది చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పాటు సిక్కింలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపు టెమి తార్కులో రాష్ట విశ్వవిద్యాలయం సందర్శించి నామ్చి టూరిజం సర్క్యూట్, భలే దుంగా స్కైవాక్ వంటి కీలక ప్రాజెక్టులు సమీక్షిస్తారు. శనివారం నాథులాలో కైలాస్ మానసరోవర్ యాత్ర మౌలిక సదుపాయాలు తనిఖీ చేస్తారు. అనంతరం ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణతో కలిసి సిక్కిం రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. బీజేపీ కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ, గత 22 ఏళ్ల రాజకీయ జీవితంలో రాహుల్ గాంధీ 54 సార్లు విదేశీ పర్యటనలు చేశారని తెలిపారు. ఈ వ్యక్తిగత పర్యటనల కోసం సుమారుగా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ప్రభుత్వ కమిటీలు, పార్లమెంటరీ ప్రతినిధి బృందాల తరపున ఈ పర్యటనలు ఏవి చేసినవి లేవని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, తుఫాన్లు, పిడుగుల కారణంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల్లో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ బాధితులందరికీ తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ మధ్య బీజింగ్లో శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్దం, గ్లోబల్ ఇంధన సంక్షోభం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ పర్యటనలో ట్రంప్తో పాటు ఎలాన్ మస్క్, టిమ్ కుక్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు. చైనా మార్కెట్ మరింత విస్తరించాలని ట్రంప్ కోరగా, రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలో దేశ ప్రజలను గెలుచుకుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతోంది. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈ సాయంత్రం ధర్మస్థలంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద కళారూప కార్యక్రమం ఇప్పుడు వింటారు.
5: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ వనపర్తి దుర్గారావు బృందంచే రావణ విలాపం తోలుబొమ్మలాట వింటారు.
6: శ్రీ విఘ్నేశ నిభో భస్యం సేవ

0: అని విట్లు విఘ్నేశ్వరుడు శారదా సరస్వతి దేవి దేవలోకమున చేరగా ఈ రాత్రి జరగబోయేటువంటి కథ ఏమనగా రామాయణ మందలి రావణ ఇలాపం అనే ఘట్టాన్ని ప్రారంభిస్తున్నాం. నిన్నటి దివసమున రావణ బ్రహ్మం పెద్ద కుమారుడైన మేఘనాథుడు రామద్వారంబుపై మాయ సీతను గైకుని వెళ్లి, ఓరి రామలక్ష్మణులారా, ఈ సీతాదేవి మూలమున మా సైన్యం యావన్ మంది మృతి పొందుతున్నారు, కనుక ఈ సీతాదేవిని గైకుని మీరు అయోధ్యకు వెళ్ళండి, మీకు మాకు విరోధం వద్దని పలికి ఉన్నాడు. ఆ మాటలు లక్ష్మణస్వామి, ఒరే మేఘనాథ, ఆ సీతాదేవితో పాటు మీ లంకానగరమ్ము కూడా ఇచ్చినట్లయితే మీ పినతండ్రి యగు విష్ణుకు పట్టాభిషేకం చేసి మేము అయోధ్యకు వెళ్తున్నామని పలకగా, ఓరి లక్ష్మణ, సీతాదేవిని గైకుని వెళ్ళనట్లయితే ఇదే నా కరవాలమ్మతో ఈ సీతను తెగటార్చుతున్నానని ఆ మాయ సీతను ఖండించి ఉన్నాడు. లక్ష్మణస్వామి కోపద్వేత మానసుండై మేఘనాథుడు లక్ష్మణస్వామి ఘోరాతి ఘోరముగా యుద్ధం చేసి ఉన్నారు. తుదకు నయేంద్రాస్త్రం అనే బాణం చేత ఆ మేఘనాథుని శిరస్సు ఖండించి ఉన్నాడు. ఆ వర్తమానం తెలుసుకున్న చారులు పట్టణమునకు వచ్చి, ఓరి
1: ఖరాసురా,
0: నిన్న మరి రాజుగారి ఎంబటి యుద్ధానికి పోయావు మేఘనాథుడు ఎంబటి, అక్కడ ఏం జరిగిందిరా?
1: అక్కడ ఏం జరిగిందంటే ఆ రాజుగారు మేఘనాథుడు వెళ్ళాడు యుద్ధానికి మాయ సీతను తీసుకొని. వెళ్ళిన తర్వాత నీ సీత నువ్వు తీసుకొని పట్టణానికి వెళ్ళమని చెప్పానుగా, రాముడు లక్ష్మణుడు ఏమని ఉన్నారు, ఆ సీత ఒక్కదాన్ని మాకు అక్కర్లేదు, ఈ లంకారాజ్యం కూడా మాకు ఇచ్చినట్లయితే సీతాదేవిని తీసుకొని మేము వెళుతున్నాం అనగా, ఆయన కోపంగా వచ్చి ఆ లంకారాజ్యం నీకు ఇయ్యాలని అని చెప్పి కరవాలమనే ఖడ్గంతో
0: అని ఆ మాయ సీతను తేడార్చున్నాడు. అంత కోపద్వేత మానసుండైన లక్ష్మణస్వామి ఆ మేఘనాథుడు ఘోరాతి ఘోరంగా యుద్ధం చేసి లక్ష్మణస్వామి హస్తంలో మేఘనాథుడు మృతి పొంది ఉన్నాడు. ఎట్లయితే రాజుగారైన రావణ బ్రహ్మకు పిలిపించండి.
1: సరే రాజా రావణేశ్వర.

0: దశకండములు దండములయా దశకంధరా.
1: సేవకులారా, పట్నంలో భట్టు బ్రాహ్మణ కవీశ్వరులు ఎవరికి ఇచ్చే దానములు వారికి చారాచూర భయంబు లేకుండా యావన్ మంది
0: జాగ్రత్తగా.
1: నిన్నటి దింసమున నా పెద్ద కుమారుడైన మేఘనాథుడు రామద్వారముపై మాయసీతను కైకొని వెళ్లి ఉన్నాడు. అక్కడ ఏం జరిగింది?
0: ఏం జరిగిందండి? ఆ మాయసీతను తీసుకుని వెళ్లి ఈ సీతాదేవి తీసుకుని వెళ్ళమని అడిగి ఉన్నాడు. అడుగగా వనాటులు అందరూ కలిసి సీతాదేవి ఒక్కదానికైతే మేము తీసుకుని వెళ్ళమండి, కానీ మీ లంకారాజ్యము సీతాదేవి ఇచ్చినట్లయితే రెండు తీసుకుని వెళుతున్నామంటే, అప్పుడు కోపదీపం మానసుడయి ఆ సీతాదేవిని తెగనార్చి ఉన్నాడు.
1: అప్పుడు లక్ష్మణస్వామి ఆ మేఘనాథుడు ఘోరాతి ఘోరముగా యుద్ధం చేసి తుదకు నైంద్రాస్త్రమనే బాణం చే మేఘనాథుని తెగటించి ఉన్నాడు ప్రభు.
0: అవును,
1: అంత హా శంకర ప్రవేశ్వర మేఘనాథ, నీవు కూడా మృతి పొంది ఉన్నావా?

దూచితి ఎందుకు జన్మంబు లంక వేలుట విడదు. ఆ కుమారా మేఘనాథ, లక్ష మంది కుమారులు చనిపోయినా దుఃఖించలేదు, నీవు అక్కడ ఉన్నావు అంటే చాలనుకున్నాను. తుదకు నీవు కూడా చనిపోయి ఉన్నావు కదా.

ఆ కుమార మేఘనాథ, లక్ష్మణస్వామి హస్తంలో మృతి పొంది ఉన్నావా? అదీనుగాక సురనాథుని స్వర్గంబునా, సురనాథుని స్వర్గంబునా తరచుగా నోడి చితివిరా దర్పము తోడను, దురమందు నరుని తోడను మరణంబును గల్గ నీకు బాయగతనయా. కుమార మేఘనాథ, సురాదేవతలను యక్ష కిన్నెర కింపురుషాదులను దేవేంద్రుని కూడా ఓడించి కీర్తి గణించిన వాడివే. తుదకు ఆ నరుని హస్తంబులో మృతి పొందినావా కుమారా? శంకర పరమేశ్వర ఇక నన్ను రక్షించువారు లేరు కదా.

0: శంకర పరమేశ్వర ఇకను రక్షించు వారు లేరు కదా వ్రాయి సేవకులారా.
1: అదేమిటండి రాజుగారు,
0: పట్టణంలో ఆ రామలక్ష్మణ్ జయించగలిగిన సామర్థ్యులు ఎవరైనా
1: ఇంకెవరు ఉండాలండి? నువ్వు నేను మా బామ్మది ముగ్గురం ఉండాలి.
0: అలా కాదు, మీరు కొంతమంది నా రథాన్ని శృంగారించండి, మరి కొంతమంది మూల సైన్యం రామద్వారంపై యుద్ధానికి వెళ్ళండి.
1: సరే అలాగని అయ్యా, మీ పెద్ద భార్య అయిన మండోదరి వస్తుంది అటు చూడండి.
0: అలాగైతే మీరు పక్కకి వెళ్ళిపోండి, నా భార్యతో సంభాషిస్తున్నా.
1: సరే,
0: ఆ మండోదరి సభాస్థలికి ఏ విధంగా వస్తుందంటే

0: సర్వేశ్వర దయసాగర పరిపూర్ణ సుధాకర రత్నభూషణ అలంకార మీరునకు గంభీర 10,000 దండ ప్రమాణములు నాథ, నా తప్పులు మన్నించి నన్ను కృతార్థురాలు చేయి మా ప్రాణపతి.
1: ప్రాణేశ్వరి, ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖిందువుగాక. ఎన్నడు లేదు, ఏ దినమున లేదు. ఇవాటి దింసమున నా సమీపమునకు వచ్చిన కారుణం మేమో త్వరితంగా ఒక్కని.
0: నాథ ప్రాణేశ్వర, వినడూ లేదు, వేదినమ్మున లేదు. ఇవాడి దినమ్మను నువ్వు ఎక్కడికో వెళుతున్నావు నాథ. ఎక్కడికి?
1: ప్రాణేశ్వరి, నిన్నటి దివసమున మన పెద్ద కుమారుడైన మేఘనాథుడు రామద్వారముపై యుద్ధమునకు వెళ్ళి ఉన్నాడు మాయసీతను గైకొని. ఆ మాయసీతను తెగడార్చగా లక్ష్మణస్వామి కోపద్వేత మనసుండై మేఘనాథుడు లక్ష్మణస్వామి ఘోరాతి ఘోరముగా యుద్ధం చేసి ఉన్నారు. ఏదో నయంద్రాస్త్రం అనే బాణం వేయగా మేఘనాథుని శిరస్సు ఖండించి ఉన్నాడు. ఆ వర్తమానం తెలుసుకున్న వాడనై ఈనాటి దింసమ్మున ద్వితీయమ్మనిగా రెండోసారి రామద్వారంపై యుద్ధమునకు వెళ్లి రామ లక్ష్మణులను జయించి వస్తున్నాను.
0: ప్రాణేశ్వర, రాములవారి మీద యుద్ధానికి వెళుతున్నావా నాథ? రాముడు సమస్త జగదభిరాముడు, రాముడు గంభీర ధైర్య రాజిత సుగుణోధాముడు, రాముడు ధనుజా కవి రాముడు, రామునితో సమానమవుదు రాక్షసనాథ. నాథా ప్రాణేశ్వర, రాముడు అంటే సామాన్య మానవుడు అనుకుంటున్నావా? ఆది నారాయణమూర్తి, లోకంబులకు తల్లి, లోలాక్షి సీత, అట్టి సీతాదేవిని చేర్చుటా నీకు భావ్యమా నాథ? అదిను కాకుండా

0: ప్రాణేశ్వర, భగవత్ స్వరూపుడు ఆదినారాయణ మూర్తి, విష్ణుమూర్తి, అట్టి రామునితో నీకు యుద్ధమానాథ అవసరం లేదనాథ, మనం పట్టణానికి వెళదాం, రమ్ము, నా పలుకులు ఆలకించుము.
1: ప్రాణేశ్వరి, నీ పలుకులు ఎంత మాత్రం వినజాలను, ఎందుకు నీకు మాటలు సుందరి వదరి దవ్వట్టి జూటరివై నా ముందర నిల్వక ఏగమే నీ మందిరమునగేగుమని మదిహరుషించే. ప్రాణేశ్వరి, ఆత్మబుద్ధి సుఖం చేయవా, గురుబుద్ధి విశేషత, పరబుద్ధి వినాశాయ, శ్రీబుద్ధి ప్రళయాంతక అన్నారు. నా హృదయంలో పుట్టిన బుద్ధియే బుద్ధి, అంతకన్నా మా గురువు గారు శుక్లాచార్యులు గారు చెప్పిన బుద్ధి విశేషంగా వింటున్నాను. పరులు చెప్పిన బుద్ధి వినాశనమునకు దారితీస్తుంది, నీ బోటి స్త్రీలు చెప్పిన బుద్ధి ప్రళయములే సృష్టించును గాని ఇతరములు కావు. నీ పలుకులు నేను ఎంత మాత్రం వినజాలను, అంతఃపురం మనకు వెళ్ళిపోమ్మ.
0: నా పలుకులు వినవా నాథ?
1: వినను. ఎంత మాత్రం?

0: ప్రాణేశ్వర, చేటు కాలము మనిషికి సిద్ధమై ఉన్నప్పుడు మాబోటి భార్యలు మీరు వినిపించుకోలేనాథ?
1: అంతఃపురం వెళ్ళిపో,
0: వెళుతున్నాలేనాథ.
1: ఓరే సేవకులారా.
0: అదేమండి రాజుగారు?
1: నేను విద్ధంపురం వెళ్తున్నాను, రథం శృంగారించి ఉన్నారా?
0: సరే చేశామండి.
1: అప్పుడు రావణ బ్రహ్మ రథారూఢు ఉండి వస్తున్నాడు. 72,000 వనచరులు చూచున్నారు. వచ్చేటువంటి వారు ఎవర్రా మీరు?
0: రామదూతలండి మేము.
1: ఎందునిత్యార్థం వచ్చి ఉన్నారు?
0: యుద్ధమా?
1: ఒరే యుద్ధం మీ వల్ల కాదు, మీరు పోయి మీ రాముని పంపించండి,
0: మా తోటి యుద్ధం చేయండి ముందు.

0: మాట్లాడరా.
1: అదేమిటి?
0: మీ రాముడు ఉన్నాడు, అది కాకుండా అరయ్యగా కుల ద్రోహి అగు విభీషణకు నా లంకారాజ్యంబు విరివిగా పట్టాభిషేకం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడే, అతడైతే నాతో సరి సమానంగా యుద్ధం చేస్తున్నాడు. అది కాకుండా నా పెద్ద తమ్ముడైన కుంభకర్ణునకు సమర మందున బట్టి సంహరించి ఉన్నాడే, అతడైతే నాతో సరి సమానంగా యుద్ధం చేస్తున్నాడు. యుద్ధమా మీ వల్ల కాదు, మీరెళ్ళి రాముని పంపించండి. అదీనుగాక నా దశాభ్యధిశిరంబులు దునుమాడి నన్ను సంహరిస్తున్నానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు, అతన్ని పంపించండి.
1: ఒరే రావణ, నీకు మా రాముడు కావాలన్నా, మాతో యుద్ధం చేయరా?
0: ఒరే, అయితే మీ బలపరాక్రమ
1: చూపించండి.
0: నా బాణాలు వస్తున్నాయి కాదు.
1: సరే,
0: రాశినములు వర్షమున్నూరు సత్యదరో మృతికిదరో ఈ సమర యుద్ధం చూసుకొని శిరస్సులు తెగిన వారు, రక్తము కారు వారు, కరా హస్తములు ఇరిగి చరణ పాదములు ఇరిగిన వారు, ధరణి భూమి యందు 72,000 వనచరులు. అయ్యా దేవతలారా, మునులారా, యక్షకిన్నెర కింపురాదులారా, శ్రీరాములు వారికి సహాయముగా వచ్చిన ఈ 72,000 వనచరులు ఆ రావణ బ్రహ్మతో యుద్ధము చేయదాలక ధరణి భూమి యందు మూర్ఛాగతులుగా పడి ఉన్నారు. కావున మీరు పరిపరి పుష్పవర్షం గురిపించి వారిని సజీవులుగా బ్రతికించండి అని చెప్పగా ఆ 33 కోట్ల దేవతలు ఆ పుష్పవర్షం గురిపించున్నారు. ఆ సువాసనకు 50 మంది తేరుకొని రామా రామా రామా అనుచు, అయ్యా కపివీరులారా, రావణ బ్రహ్మశాల ధర్మాత్ముడండి, మనకు మోక్షం కలిగించుడా, మనం యుద్ధం చేయదాలము మనం కాబట్టి మనం రామద్వారం వెళదాం అని అప్పుడు ఎవరు చూచున్నారు? రణరంగ విజయుండు లక్ష్మణామృతుడు, ఆ లక్ష్మణస్వామి చూచున్నాడు. అగ్రజ రామచంద్ర, మా మన కొరకై వచ్చి ఆ కపివీరులంతా రావణ బ్రహ్మతో యుద్ధంబు చేయజాలక ధరణి భూమి యందు మూర్ఛాగతురాలుగా పడి ఉన్నారు. కావున రామరామాయంతో నాదనక పారి వస్తున్నారు కాబట్టి మీరే గాని నాకు అభయం ఇచ్చినట్లయితే అనరశ్యుడు, అనరశ్యునకు వృధుడు, వృధునకు త్రిశంకుడు, త్రిశంకునకు హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రునకు లోహితాశుడు, లోహితాశునకు దుందుమాలునుడు, దుందుమాలునకు సునందుడు, సునందునకు దృహసంధి, దృహసంధికి ప్రసేనజిత్తుడు, ప్రసేనజిత్తునకు భగీరథుడు, భగీరథునకు కాకస్తువు, కాకస్తువునకు కల్మషపాదుడు, కల్మషపాదునకు శంఖనుడు, శంఖనునకు సుదర్శనుడు, సుదర్శనునకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణునకు శీఘ్నకుడు, శీఘ్నకునకు మనువు, మనువునకు వస్త్రశ్రవుడు, వస్త్రశ్రవునకు ఆంబరీషుడు, ఆంబరీషునకు నహుషుడు, నహుషునకు యావతి, యావతికి నభంగుడు, నభంగునకు రఘువు, రఘువునకు అజుడు, అజునకు దశరథుడు, దశరథునకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నము మన 4 అన్నదమ్ములు. ఆర్గురు చక్రవర్తులు ఎవరనగా హరిశ్చంద్ర నలో రాజా పురోకుష్య పురోరవ సగరహ కార్త వీర్యార్జున షడైతే చక్రవర్తినం హరిశ్చంద్రుడు, నలమహారాజు, పురోరవుడు, పురోకుశుడు, సగరుడు, కార్త వీర్యార్జునుడు ఈ విధంబుగా అయోధ్యా నగరమును అపజయము లేకుండా పరిపాలించున్నారు. నీవు ఆ రావణ బ్రహ్మతో యుద్ధం చేయదాలక నాదనక పారి వచ్చినట్లయితే మన అయోధ్యా నగరం వేలుబడిన 33 రాజులకు 6 చక్రవర్తులకు అపకీర్తికి వస్తుంది కనుక నీ పాలిట యుద్ధము నేను చేస్తున్నాను, నా వెనువెంటనే రమ్ము
1: లక్ష్మణ
0: అని రామచంద్ర నన్ను ఆశీర్వదించి పంపము. అయ్యా ఎంతదనక నేను కాదన్నా కానీ నీవు యుద్ధమునకు వెళుతున్నాను అంటున్నావు, అలాగునే పొమ్ము లక్ష్మణ, వెన్నడైనా కానీ యుద్ధమునకు వెళితననుగా క్షేమముగా పోయి లాభముగా రమ్మను వాడవు. ఈనాటి దిమసమ్మున అలాగునే బొమ్మన్నావు, యుద్ధమునకు బొమ్మన్నావా, యమపురికి బొమ్మన్నావా, నీ మనసు మార్చుకొని మరలా ఆశీర్వదించి పంపు మా అగ్రజ రామచంద్ర. లక్ష్మణ మాట్లాడి తప్పము మా బొమ్మ.

దత్తం మనోదత్తం దారాదత్తం ఏవచ త్రిభుదత్తం ప్రవేణ రవరవం నరకబ్రజత్ అని శ్రీరామచంద్రుడు, తమ్ముడు లక్ష్మణ, నా జింహా నాలుగు నుండి ఏ వాక్కు అయితే వచ్చిందో అదే వాక్కుతో అలాగునే పొమ్ము అని ఆ లక్ష్మణస్వామి ధనుర్బాణం పులుగుని దుఃఖించుతూ వెళుతున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తము.

0: మీరింతవరకు జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ వనపర్తి దుర్గారావు బృందంచే రావణ విలాపం తోలుబొమ్మలాట విన్నారు.
1: ఈనాటి జానపద కళారూప కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఏమండి ఓయ్ భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా. అమ్మా ఇషు.
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: కార్యక్రమంలో ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ బృందం పాడిన శివా చిత్రం నుంచి ఈ పాట సిరివెన్నెల రచన.

0: మీరింతవరకు విన్న ఈ పాట దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో పాడిన 100% లవ్ చిత్రం నుంచి శ్రీమణి రచన.
1: The voice that awakens the nation.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పుట్టపర్తిలో 100,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే యుద్ద విమానాల తయారీ కేంద్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభిస్తారు. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో 1 మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రిమండలి సమావేశం కొనసాగుతోంది. 40కి పైగా అంశాలతో కూడిన ఎజెండాతో సమావేశం జరుగుతోంది. ఇటీవల రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో చర్చించిన 2 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రోత్సాహకంపైన ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పరిపాలనా సంస్కరణలు, సంక్షేమంతో పాటు అమరావతి నిర్మాణ అంశాలపైన సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన పొదుపు చర్యలపై రాష్ట మంత్రిమండలి చర్చించిన అనంతరం పొదుపు చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ పరిశ్రమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. 650 ఎకరాల్లో 100 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ ద్వారా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాయలసీమ టెక్నాలజీ కేంద్రంగా మారబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరిస్తూ,
1: ఫైటర్ జెట్స్ ని తయారు చేసే ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి కేంద్రంగా ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రారంభంలో 15,000 కోట్లు గాని 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏరోస్పేస్ హబ్ గా అనంతపూర్ జిల్లా హిందూపూర్ జిల్లా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒక టెక్నాలజీ హబ్ గా తయారవుతుంది. తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ వస్తా ఉంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తా ఉంది.
0: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తమ కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వాహనాల సంఖ్య 11 నుంచి 4కి తగ్గింది. ఈరోజు ఆయన ఉండవల్లి నివాసం నుంచి 4 కార్ల వాహన శ్రేణితో అమరావతిలోని రాష్ట సచివాలయంకి వచ్చారు. కాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కాన్వాయ్ సగానికి కుదించుకున్నారు. జెడ్ కేటగిరీ భద్రత ఉన్న పవన్ కళ్యాణ్ తన వాహన శ్రేణిలో 50% వాహనాలు తగ్గించాలని తన భద్రతా అధికారులకు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఈరోజు నుంచి అధికారులు కాన్వాయ్లో మార్పులు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం ఎస్ కొండేపాడు గ్రామంలో నిన్న కలుషిత ఆహారం తిని 12 మంది అస్వస్థతకు గురయ్యారు. నిన్న ఉదయం మైదాపిండితో చేసిన రొట్టెలు తిన్న వారికి సాయంత్రానికి వాంతులు విరేచనాలు అయిన ఇతర అస్వస్థత లక్షణాలు కనిపించాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు బాధితులలో 4 తణుకు ఆసుపత్రికి, మిగిలిన 8 మందిని భీమవరం ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, శాసనసభ్యుడు ధర్మరాజు ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు. కాగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి బాధితులు ఉపయోగించిన మైదాపిండికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. బాధితులు ఎక్కడ వైద్యం చేయించుకున్నా ప్రభుత్వమే భరించేలా వారికి సహకారం అందించాలని మంత్రి జిల్లా కలెక్టర్కు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రాష్టంలో 18 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న పెట్ స్కాన్ సదుపాయాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని నాట్కో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పెట్ స్కాన్ యంత్రం ఉపయోగాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ వివరిస్తూ,
2: గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలవబోతోంది. కామన్ మ్యాన్ కి ఎక్కడ రూపాయి కూడా తీసుకోకుండా ఈ పెట్ స్కాన్ అందుబాటులో రాబోతుంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది శరీరంలో నాగుపాము లాంటిది, ఎక్కడికైనా పాకొచ్చు. ఇది ఎక్కడికి పాకింది అని తెలుసుకోవడం కోసం పెట్ సిటీ స్కాన్. అట్లాగే ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, 30 డిపార్ట్మెంట్లు ఉంటాయి. వీళ్ళకి రిఫరల్ సిస్టమ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ
0: పోలవరం జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో ప్రధానమంత్రి జన్మన్ ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకాల అమలుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న రంపచోడ వనంలో ఐటీడీఏ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పహల్ పేరుతో May 18 నుండి 25 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. గిరిజనులు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన గిరిజన సమూహాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో పొందేలా గ్రామ స్థాయిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. తయారీ రంగంలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే ముందంజలో ఉందని రాష్ట పరిశ్రమలు వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆయన నిన్న తిరుపతి కలెక్టరేట్లో తిరుపతి ప్రాంతీయ ఆర్థికాభివృద్దిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో తయారీ మౌలిక సదుపాయాలతో పాటు ఓడరేవు, జాతీయ రహదారులు, రాష్ట రహదారులతో అనుసంధానమై ఉందన్నారు. తిరుపతి జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు అధికారులు కృషి చేయాలని మీనా అన్నారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై నిన్న ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి వెంకట్రావు వివరిస్తూ,
3: ఈ రోజు మరి రేపు కోస్తాంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేకుండా 40 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
0: స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సంరక్షణలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ చెత్త డంపింగ్ యార్డులో కోసం కొనుగోలు చేసిన 5 జేసీబీ యంత్రాలను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. విజయవాడను కాలుష్యరహిత నగరంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖపట్నం జిల్లాలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో జిల్లాలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే కుదిరిన అవగాహన ఒప్పందాలు, వాటి ప్రగతి, గ్రౌండింగ్ దశలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణ పనుల స్థితిగతులపై అధికారులు సమగ్ర వివరాలు అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా భూ బ్యాంక్ను గుర్తించి ప్రభుత్వ భూములతో పాటు అవసరమైతే ప్రైవేటు భూములను కూడా సమీకరించే అవకాశాలను పరిశీలించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అనువైన భూభాగాలను ముందుగానే గుర్తించి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాను ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ టి నిశాంతి అన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం సాగు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు వివిధ శాఖల అధికారులతో ఆమె నిన్న పాడేరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. పుట్టపర్తిలో 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే యుద్ద విమానాల తయారీ కేంద్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 18 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన అత్యాధునిక పెట్ స్కానింగ్ యంత్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభిస్తారు. రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత. Thank you.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తు

0: ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా యుక్త వయస్సు పిల్లలకు ఆరోగ్యం పట్ల అవగాహన, ఈ అంశం గురించి డాక్టర్ వీరమాచినేని పద్మజ గారితో పరిచయం వింటారు.
4: డాక్టర్, ఇవటూరి శ్రీరమ్య గారు నమస్కారం అండి.
5: నమస్కారం సార్.
4: డాక్టర్ గారు, మీరు గుంటూరులో ప్రముఖ మానసిక వైద్య నిపుణులుగా ఎంతో మందికి ఆ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, మరీ ప్రధానంగా మహిళామణులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ముఖ్యంగానండి, ఇటీవల కాలంలో యువతీ యువకుల్లో తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిళ్లు అలాగే సమస్యలని కూడా అనుకుందాం ఎక్కువ అవుతున్నట్లు గణాంకాలు చాలా చెబుతున్నాయి. అసలు చెప్పండి, సాధారణంగా మానసిక ఒత్తిళ్లకు గురయ్యేటువంటి యువతీ యువకుల్లో అంటే ఏ రకంగా, అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళల్లో తీసుకుందాం, మరీ ముఖ్యంగా టీనేజ్ అంటే 13-14 దాటిన తర్వాత 15 ఏళ్ళు 16 ఏళ్ళ నుంచి అనుకుందాం, మరీ ముఖ్యంగా ఏంటంటే 10వ తరగతి పరీక్షల సమయంలో కానీ ఇంటర్మీడియట్లో ఎంసెట్లని, ఇక్కడ కొంచెం చదువు పరంగా ఎక్కువ ఒత్తిళ్ళని ఇలా ఎన్నెన్నెన్నో వింటుంటామండి. ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళు యువతీ యువకుల్లో అసలు సర్వసాధారణంగా వస్తుంటాయి, ఒక్కొక్క భాగంగా చెప్పండి అండి.
5: నమస్కారం. ఇప్పుడు ఒత్తిడి యుక్త వయస్సు అంటే మనం దేన్ని యుక్త వయస్సు కింద తీసుకుందాం? యుక్త వయస్సు కింద తీసుకునేటప్పుడు ముందు ఈ ఒత్తిడి అనేది ఒక 20 వయసు దాటిన వాళ్ళకి, లేకపోతే చదువు అయిపోయి ఉద్యోగ వేటలో ఉన్న వాళ్లలో ఎక్కువగా చూసేవాళ్ళు. కానీ రాను రాను జనాభా పెరగడం, ఉద్యోగాలు తగ్గడం, దాంతో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పెరగడం, వీటన్నిటితో మన ఈ ఒత్తిడి అన్నది ఇంకా చిన్న వయసు వాళ్ళలో కూడా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎలా అంటే, చదువు ఒత్తిడి అన్నది 8-10 ఏళ్ల వయసు వాళ్ళ దగ్గర నుంచి మొదలైపోతుంది. మనకి ఇప్పుడు ఏ ఐఐటి కోచింగ్ కానివ్వండి, లేకపోతే మెడిసిన్ కోచింగ్ కానివ్వండి, దాని కోచింగ్ అన్నది మనకి క్రితం పూర్వం వరకు ఇంటర్మీడియట్లోనో 10th లోనో స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడైతే 7th క్లాస్ నుంచే మనకి కోచింగ్లు స్టార్ట్ అయిపోతున్నాయి. 7th నుంచే వాళ్ళ భవిష్యత్ ఏంటి ఒక దారి వేసేస్తున్నారు, ఆ దారి కోసం ఒత్తిడి పెడుతున్నారు. అది ఎలాంటి ఒత్తిడి అవుతుంది అంటే, ముందు ఎలా ఉండేది, స్కూల్ 9:00 నుంచి 4:00 వరకు స్కూల్కి వెళ్ళేవారు, వచ్చి ఆడుకునేవారు, హాయిగా ఆడుకునేవారు, కుటుంబంతో సమయం ఉండేది కొంతసేపు, తర్వాత రోజుల్లో టీవీలు చూసేవారు, బయటికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు. సో ఒత్తిడికి వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉండేది, లేదా పొద్దున్నే లేవడం, ఏదైనా వేరే ఆటలకి వెళ్ళడం, 4-5 ఇంటి పక్కన వాళ్ళు కలవడం, క్రికెట్ ఆడడం, ఆడపిల్లలు కలవడం, ఆడడం, ఇలాంటివి ఆట విడుపుకి చాలా అవకాశాలు ఉండేవి. క్రమంగా అవి తగ్గుతూ రావడం, చదువు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద స్ట్రెస్ ఎక్కువ పెడుతున్నారు, ఇదైతేనే నెక్స్ట్ లైఫ్ ఉంటుంది వీళ్ళకి, ఒక సక్సెస్ఫుల్ గా ఒక మంచిగా వాడు జీవితం గడపాలంటే కనీసం ఇది అన్న ఇది పెంచేశారు. లిమిట్ ఏదైతే ఉందో కనీసం ఉండేదానికి, ఆ లిమిట్ అన్నది మనకు పెంచేసుకున్నాం. లేదు, ముందైతే డిగ్రీ చదివితే గొప్పగా ఉండే రోజుల నుంచి ఇంజనీరింగ్ చదివిన వ్యక్తికి విలువ ఇయ్యనంత దానికి వాళ్ళ కాంపిటేటివ్ లెవెల్ ని మనం పెంచేసాం. ఇప్పుడు దానివల్ల వాళ్ళకి స్ట్రెస్ అన్నది చిన్న వయసు నుంచి మొదలెట్టిపోతున్నారు. ఎలా అవుతుంది, స్కూల్ టైమింగ్స్ 7-4:35 దాకా ఉంటాయి. పిల్లాడో పాపం ఇంటికి వచ్చి కొంచెం స్నాక్స్ తిన్నారో లేదో కమాన్ ట్యూషన్కి పరిగెత్తించడం, అది 2 గంటలు వస్తాడు, ఇంట్లో అన్నం తింటాడు, పడుకుంటాడు, మళ్ళీ పొద్దున్నే లేవడం, స్కూల్కి వెళ్ళిపోవడం, ఇటు ఇంట్లోనూ ఉండట్లేదు, ఇటు బయట ఆట విడుపుకి ఉండట్లేదు, పొద్దున్నీ రాత్రి దాకా చదువు చదువు చదువు చదువు, ఫోకస్ ఓన్లీ చదువు పైన ఉంటుంది. ఆ ప్రెషర్ మనకి ఇప్పుడైతే 7th-8th క్లాసెస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఆ ఒత్తిడి పెట్టడం అనేది. ఆ ఒత్తిడి కనుక తట్టుకోగలిగితే బాగానే ఉంటుంది. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఆ ఒత్తిడిని భరించే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ప్రతి పిల్లాడు ఒకటి కాదు కదా. సో తట్టుకోలేక వాళ్లలో డిప్రెషన్ అన్నది ఆ ఏజ్ నుంచే మొదలైపోతుంది. ఇప్పుడు సెక్షన్స్ మార్చేయడం, మార్కులు తక్కువ వస్తే తర్వాత సెక్షన్ కి దించేయడం, అలా సెక్షన్ దించిన ప్రతిసారి ఎగ్జామ్ లో సరిగ్గా రాకపోతే మార్కులు, అమ్మో నన్ను నెక్స్ట్ సెక్షన్ కి వేసేస్తున్నారు, అమ్మో నాకు తక్కువ అయిపోతున్నాయి. ఈ విషయం ఇంట్లో తెలిస్తే పేరెంట్స్, మా అసలని నీ మీదే పెట్టుకున్నాం, నువ్వే ఇలా చదవకపోతే ఎలా, నీ భవిష్యత్ ఏమైపోతుంది. పిల్లాడు 10వ తరగతి చదువుతున్నాడు అంటే 15-16 ఏళ్ల పిల్లాడికి వాడి భవిష్యత్తు అంటే ఏంటోనే తెలియదు అక్కడ. అలాంటిది ఆశలు నీ మీద పెట్టుకోవడం, భవిష్యత్తు పెట్టేయడం, ఇవన్నీ అవి ఎక్స్ట్రా బర్డెన్ అవుతాయి. తల్లిదండ్రుల ఎమోషనల్ ప్రెషర్ కూడా వాళ్లపైన పెరుగుతుంది. ప్లస్ ఇందాక అంటున్నట్టు వాడికి ఆట విడుపుకి ఏమీ లేదు. అలాగే కాకుండా మనం చిన్న వయసు నుంచి వాళ్ళని స్పోర్ట్స్ లో పెట్టామనుకోండి, వాళ్ళకి అర్థమవుతుంది ఓకే ఓడిపోయినా కానీ తిరిగి ఎలా గెలవాలి అన్నది మనకు ఆటలు బాగా నేర్పిస్తాయి. ఎప్పటి వరకు ఫస్ట్ వచ్చే పిల్లాడు సడన్ గా రెండో ర్యాంకో మూడో ర్యాంకో పడిపోయాడంటే తట్టుకోలేకపోతున్నాడు. ఈ మధ్య నేను మొదట రావాల్సిన వాడిని, నాకు రెండో ర్యాంక్ మూడో ర్యాంక్ ఎలా వస్తుంది అని దాని గురించి టెన్షన్ ఎక్కువ పడ్డం, ఒత్తిడి ఎలా పడుతూ ఉంటారు. అదే ఒక పిల్లాడు స్పోర్ట్స్ ఆడుతూనే ఉన్నాడు అనుకోండి, చిన్నప్పటి నుంచి ఒక స్పోర్ట్స్ ఏ కబడ్డీయో ఏ క్రికెటో ఏ స్పోర్ట్స్ అయినా కానీ అందులో ఒకసారి ఓడతాడు ఒకసారి గెలుస్తాడు. సో ఓటమి గెలుపుల మధ్య బ్యాలెన్స్ అన్నది మనకి చిన్నప్పటి నుంచి రావాలంటే వాళ్ళు స్పోర్ట్స్ లో ఉండాలి. పడితే లేస్తాం తిరిగి, చదువు ఒక్కటే జీవితం కాదు, ఇంకా అవెన్యూస్ చాలా ఉన్నాయి. అలాంటి స్పోర్ట్స్ హ్యాబిట్ మనం కల్టివేట్ చేస్తే ఈ పిల్లలకి నెక్స్ట్ అది వాళ్ళ చదువుకే ఉపయోగపడుతుంది. మనకి స్పోర్ట్స్ వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అటెన్షన్ పెరుగుతుంది. సో ఈ ఒత్తిడి నుంచి ఎలా తట్టుకోవాలి, అటు ఆట విడుపు కింద ఉంటుంది, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది, వాళ్ళ చదువు పర్ఫార్మెన్సే పెరుగుతాయి. సో చిన్నప్పటి నుంచి పిల్లల్ని స్పోర్ట్స్ లో పెట్టడం వల్ల మనం ఆ ఒత్తిడి కొంచెం తగ్గించవచ్చు. వాళ్ళకి నచ్చిన స్ట్రీమ్, ఇప్పుడు కొంతమందికి నాకు MBBSే చేయాలని ఉందంటారు, లేదు దానికైతే 5.5 ఏళ్ళు ప్లస్ MD 3 ఏళ్ళు, ప్రిపరేషన్కి 1 3 ఏళ్ళు, 10 ఏళ్ళు అయిపోతాయి లేదు అని చెప్పి మ్యాథ్స్ ఫీల్డ్లో పెట్టారు, వాళ్ళకి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదు, దానికి మళ్ళీ ఒత్తిడి. అలా కాకుండా వాళ్ళకి ఏది ఇష్టమో, ఏమేమి వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ముందు పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకోమండం ఒక తీరు. అలా ఇంకొంచెం ఒత్తిడి పేరెంట్స్ పిల్లల ఇష్టాలు గ్రహించి తగ్గించగల ఒత్తిడికి అదొకటి. ప్లస్ కుటుంబంతో సమయం ఎక్కువ గడపడం, అసలు ఈ మధ్యకాలంలో కుటుంబంతో సమయం అన్న విషయమే పక్కకి వెళ్ళిపోయింది. కనీసం ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళ క్రితం దాకా ఇంట్లో అందరు కూర్చుని టీవీలో సినిమా చూడడం అన్నా ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. పిల్లలతో సహా ఎవరి ఫోన్లు వాళ్ళవి, ఎవరు ఓటీటీలు వాళ్ళవి, ఎవరు చూస్తున్నారు, పిల్లలు ఏం చూస్తున్నారు అని కూడా తల్లిదండ్రులకి తెలియట్లేదు. వాళ్ళు మంచి చూస్తున్నారా చెడు చూస్తున్నారా కూడా వెనకాల, ఇప్పుడు టీవీ అనుకోండి ఇంటి ముందు ఉంటుంది, అందరు కలిపి చూస్తారు. ఏదన్నా చెడు ఉందనుకోండి తల్లి వెంటనే చెప్తుంది, అది బాగాలేదు మార్చు, అది నీకు కరెక్ట్ కాదు అని. అదే ఒక ఫోన్లో పిల్లాడు అదే చూస్తున్నాడంటే అది తప్పు అనే విషయం పిల్లాడికి ఎలా అర్థమవుతుంది? ఎవరో ఒకళ్ళు గైడెన్స్ ఉండాలి కదా వెనకాల, ఆ గైడెన్స్ కూడా లోపిస్తోంది. సో దానివల్ల స్ట్రెస్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ అందకపోవడం. ఇప్పుడు మనకి ఒక సోర్స్ ద్వారా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వెళ్తే అది ప్రాపర్గా ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్లో కొట్టేసి ఒక దాని గురించి వాడు నాకు ఇది ఉంది అని కొట్టేశారు అనుకోండి, 100 ఇన్ఫర్మేషన్ వస్తుంది, సర్చ్ చేస్తున్నారు. ఈ మధ్య తల్లిదండ్రులను అడిగే కంటే ముందు అమ్మ నాకు ఇబ్బంది వచ్చింది అని అడిగే ముందు సర్చ్ చేస్తుంది. హెల్త్ పరమైన యాంగ్జైటీ కూడా పిల్లల్లో పెరిగిపోతుంది. సో ఇవన్నీ కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉండకపోతే వస్తున్న మెయిన్ ఇష్యూస్. సో ఆ ఫోన్ అన్నది పిల్లలకి అవసరం లేదండి. మీకు ఫోన్ కాంటాక్ట్ కోసం కావాలంటే అదొక్కటే ఫీచర్ పెట్టుకోండి. పిల్లలకి ఓటీటీలో వదిలేస్తే, ఓటీటీలో మనకి 18+ అని ఉన్నా కానీ మీ 13 ఏళ్ల పిల్లాడికి ఆ 18+ కూడా అన్ని కనిపిస్తున్నాయి కదా, ఇంకా అందులో 18+ ఏముంటుంది? వాళ్ళకి అది కంట్రోల్ తెలియదు. ఈ మధ్య ఉన్న పిల్లల తెలివితేటలకి వీళ్ళు ఎన్ని కంట్రోల్స్ లాక్స్ పెట్టామన్నా ఏవి పనిచేయవు అక్కడ. సో పిల్లలకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పాలంటే తల్లిదండ్రులు వాళ్ళు వెనకాలండి నడిపించి వాళ్ళు ఫస్ట్ కరెక్ట్ దారిలో ఉంటే పిల్లల్లో ఆ ఒత్తిడి కూడా మనం తగ్గించుకోవచ్చు. సో ఇన్ని ఒత్తిళ్లు పడి MPCA BPCA అవి రెండే ఆప్షన్స్ కింద మిగిలాయి ఇప్పుడు జనాలకి. MEC HECలు ఇన్ని ఉన్నాయి వాళ్ళకి. మనకి ముందు నుంచి మీకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి ఒక్కటే కాదు ఆప్షన్స్, మిగిలిన ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. డాక్టర్ అవడం లేదా ఇంజనీరింగ్ అవడం మాత్రమే జీవితంలో ఫైనల్ కాదు, నువ్వు చాలా అవ్వచ్చు, చాలా చాలా ఫీల్డ్స్లో అవ్వచ్చు. ఇప్పుడు ఎకనామిక్స్ ఫీల్డ్లో అవ్వచ్చు, అగ్రికల్చరల్ ఫీల్డ్లో అవ్వచ్చు, ఇవన్నిటి గురించి బేసికల్లీ అందరికీ అవగాహన లేదు. ఫైన్ ఆర్ట్స్ ఎంతమందికి ఉంటాయి, ఇప్పుడు మ్యూజిక్ సైడ్ వెళ్ళచ్చు, లేకపోతే రైటింగ్ లిటరేచర్ సైడ్ తీసుకునే వాళ్ళే తగ్గిపోయారు. ఇప్పుడు తెలుగు లిటరేచర్లో ఎంతమంది తీసుకుంటున్నారంటే మనం ఇదే చేయొచ్చు. తల్లిదండ్రులే వద్దంటారు ఫస్ట్, నేర్చుకుంటున్నావా అంటే ఏం అక్కర్లేదు, ఫస్ట్ ఇది చూడు తర్వాత అది పక్కన పెట్టచ్చు అంటారు. సైకాలజీ కానీ ఏదన్నా కానీ నెక్స్ట్ మనం మిగిలిన ప్రొఫెషన్స్ని ఇవి ఆప్షన్స్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనకి రేడియోలో అవకాశాలు, టీవీల్లో అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి, అవన్నింటినీ మనకి అవగాహన తెచ్చుకోవాలి. అవి ఏవి కూడా ఈజీగా రావండి, ఏది ఈజీగా రాదు. నువ్వు కష్టపడాలి కానీ ఆ కష్టపడడానికి ఇది దారి అని చెప్పి కూడా రాణించడానికి కష్టం, చాలా కష్టం. కాకపోతే దారి ఇది అని చెప్పి ఒకటి తెలుసుకుని అవగాహన పూర్వకంగా వెళ్తే వాళ్ళు ఏ ఫీల్డ్లో అన్నా వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు ఇష్టపడే ఫీల్డ్లో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. అలాంటిది ఇంజనీరింగ్ వచ్చేసరికి వాళ్ళకి ఒక కంప్లీట్ స్వాతంత్రం వచ్చేస్తుంది. ఏం చేసినా అడగరు, క్లాసెస్ అటెండ్ అవ్వకపోయినా పర్లేదు, లేకపోతే కొత్త కొత్త స్నేహాలు. కరెక్ట్గా వ్యక్తిత్వం ఏర్పడే టైంలో కనుక మనకి స్నేహాలు అన్నవి సరిగ్గా ఏర్పడలేదు అనుకోండి సార్, మనకి చాలా ఇబ్బంది వస్తుంది అన్నమాట.

0: ఆ టైంలో స్నేహాలే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. మీరు ఆ టైంలో కరెక్ట్ వాళ్ళని మీకు ఫ్రెండ్స్ అయ్యారంటే మీ లైఫ్కి అదొక బాటలాగా ఏర్పడుతుంది. మీ తోటి పిల్లలు క్లాస్కి వెళ్తున్నారు, నీ క్లోజ్ ఫ్రెండ్స్ క్లాస్కి కరెక్ట్గా టైంకి వెళ్తున్నారంటే నువ్వు కూడా లేచి వాళ్ళతో వెళ్తావు. అదే నీ పక్కన ఉన్నవాడు ఏం వెళ్తానులే ఇవాళ కాలేజ్కి బంక్ కొట్టి పక్కకి వెళ్ళిపోదాం అన్నాడు అనుకోండి, అవును నిజమే సుమా అని చెప్పి, వీడికేం తెలీదు ఇంట్లో ఏమో ఇప్పుడే స్వాతంత్రం వచ్చింది, తల్లిదండ్రి అమ్మయ్య కాలేజ్లో జాయిన్ అయిపోయాడు పర్లేదు అనుకుని ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఆ ఫస్ట్ 1.5-2 ఇయర్స్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఏజ్. ఆ టైంలోనే మనకి ఇప్పుడు మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్, సిగరెట్, గంజాయి విపరీతంగా అమ్ముతున్నారు కాలేజెస్ దగ్గర. వీటన్నిటి గురించి తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండాలి. ఇప్పుడు గంజాయి చాక్లెట్లు అమ్మారట పసి పిల్లలకి, 6th 5th పిల్లలకు కూడా తిన్నారు. సో ఆ పిల్లల్లో వస్తున్న మార్పులు గమనించాలి తల్లిదండ్రులు. ఎవరితో మాట్లాడకుండా ఒక్కరే ఉంటున్నారా, ముభావంగా ఉంటున్నారా, ఇష్టాలు ఏమన్నా మారుతున్నాయా, కోపం ఏమన్నా ఎక్కువ వస్తుందా, చిరాకు ఎక్కువ వస్తుందా, నలుగురిలో కలవడం తగ్గుతోందా, ఇలాంటివన్నీ తల్లిదండ్రులు గమనించుకుని ఇనీషియల్గానే మీరు గమనించుకొని తీసుకెళ్లారనుకోండి మానసిక వైద్యులకి, ఆ ఒత్తిడి తగ్గుతుంది, ఆ వెనకాల ఇవేమన్నా మాదక ద్రవ్యాలు ఇవేమన్నా ఉన్నాయేమో తెలుసుకోగలుగుతారు. ఇనీషియల్గా చేస్తే మనకి ట్రీట్మెంట్ అన్నది బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది.
1: అయితే డాక్టర్ శ్రీరమ్య గారు, మీరు చెప్పారు అంటే ఇలాంటి ఒత్తిళ్ళు ఉంటాయి, ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అని అన్నారు, కానీ దాదాపుగా తల్లిదండ్రుల పాత్రే ప్రధానం అనేటువంటిది కూడా చెబుతున్నారు మీరు. అసలు పిల్లల్లో ఈ సమస్య ఉంది అనేటువంటి అవగాహన చాలా తక్కువ ఉంటుంది జనరల్గా. అదే కాలేజీకి పంపిస్తున్నాము, చక్కగా నేర్చుకుంటున్నాడు, ఇంకా బాగా నేర్చుకో, ఇంకొంచెం మార్కులు రావాలి, పక్కవాడు ఫలానా అబ్బాయి వాళ్ళ అబ్బాయి చూడు ఇన్ని మార్కులు వచ్చాయి, ఇంకొంచెం నువ్వు కూడా వాటితో పాటు చదువు లేదా ఎక్కువ రావాలి, ఇంతవరకే ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మరి సమస్యలకు పరిష్కారం కూడా ఉండాలి. ఆరోగ్యంగానే ఉన్నాడు, ఏ రకమైనటువంటి మానసిక జబ్బు అంటేనే ఇప్పుడిప్పుడు కొంచెం అవగాహన పెరుగుతుంది అనుకుందాం, కొందరు అవమానంగా కూడా దాన్ని ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, ఇప్పుడు చాలా వరకు తగ్గినా కూడా ఇప్పటికీ అక్కడక్కడ ఉన్నాయి. పరిష్కారంగా ఏం చెయ్యాలి వీళ్ళకి అంటే కాలేజీ స్థాయిలో ఏమైనా కౌన్సిలింగ్ లాంటివో ఏమైనా ఇవ్వాలనా, లేకపోతే తల్లిదండ్రులు ఒక 6 నెలలకు ఒక్కసారి బాగున్నప్పటికీ ఏమన్నా ఇంకొంచెం అంటే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం కోసంగా వీళ్ళు ఏమైనా ఆరోగ్యకరమైనటువంటి భావి భవిష్యత్తు కోసంగా అంటే అంత ఆదర్శంగా ఉంటారు అని చెప్పి నేను అనుకోనులే, కానీ అలా చేస్తే మంచిదంటారా, ఎలా చేయాలంటారు?
0: మనకి ఫస్ట్ తల్లిదండ్రులు అవగాహన తెచ్చుకోవాలి, వాళ్ళ పిల్లాడు ఏంటి, అతనిలో వచ్చే చిన్న చిన్న మార్పుల్ని గమనించుకోవడం ఎలా అని వార్నింగ్ సైన్స్, ఆ అవగాహన మనకి తల్లిదండ్రులు అందరిలో ఉండాలి. అది కానీ లేదంటే పిల్లాడి ఇష్టాయిష్టాలు కూడా తెలియకుండా అయిపోతుంది మధ్య తల్లిదండ్రులకి. అలా కాకుండా తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్లో వచ్చే సునిశ్చిత మార్పులు కూడా బాగా గమనించుకునే ఇదిగా ఉండాలి. ఎలాంటి తోటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా తెలియాలి తల్లిదండ్రులకి. వాళ్ళ ఫ్రెండ్స్ కదా వెళ్తున్నారు కదా వస్తున్నారు కదా కాకుండా ఫ్రెండ్స్ మానసిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది తెలిసి వీళ్ళని గైడ్ చేయాలి. ప్లస్ అలాగే కాకుండా విద్యా సంస్థల్లో ఒక కౌన్సిలర్ ఉంటారు, గైడెన్స్ కౌన్సిలర్ కానీ కౌన్సిలర్ కానీ అని అపాయింట్ చేసుకుంటారు, వాళ్ళు గమనిస్తారనమాట. మొత్తం ఒక 150 మెంబర్స్ క్లాస్ ఉన్నారంటే అందరిలో ఇది చేయలేము, కాకపోతే వాళ్ళని వీళ్ళు ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి వెళ్ళగలగాలి కౌన్సిలర్ దగ్గరికి. ఆ కౌన్సిలర్ అవైలబిలిటీలో ఉంచుకుంటే కాలేజెస్లో కూడా అండ్ టీచర్స్ కూడా ఏం మార్పులు వస్తున్నాయి స్టూడెంట్స్లో, అందరిలో ఒకేసారి మార్పులు వస్తున్నాయా, కొంచెం మార్పులు వస్తున్నాయా, అలాంటివి ఎవరన్నా బాగా మంచిగా చదివే స్టూడెంట్ మార్కులు తగ్గిపోతున్నాయి, ఎందుకు మార్పులు తగ్గిపోతున్నాయి, 1-to-1 సెషన్స్లో ఇంటరాక్షన్ అన్నది పెట్టుకోవాలి, లేదు ఒక సైకియాట్రిస్ట్తో టైఅప్ అయ్యి మాకు వీళ్ళు ఇలా అనిపిస్తోందండి అని చెప్పి వాళ్లే పంపిస్తున్నారు ఈ మధ్య. ఈ మార్పులతో ఉంటున్నారు అందుకని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం లేదా తల్లిదండ్రులు తీసుకురావడం అలాంటివి కూడా చేస్తున్నారు. సో అందరికీ వెల్నెస్ చెకప్ అన్నది ఇంకా అంత దానికి రాలేదు మనం, కాబట్టి కనీసం మార్పుల్ని తొందరగా గమనించి ఆ మార్పులు ఉన్న వాళ్ళనన్నా తీసుకెళ్ళాలి. అలా జరిగితే ఐడియల్ సొసైటీలో వెల్నెస్ చెకప్కి తీసుకెళ్తే ఇంకా ఐడియల్గా ఉంటుంది, కానీ మనం అంత ఐడియల్లో లేము. ఇప్పుడు ప్రాక్టికల్గా చూసుకుంటే మార్పుల్ని తొందరగా గమనించుకోండి, ఏ మార్పు వచ్చినా పిల్లల్లో గమనించి దాన్ని కప్పెట్టేయకండి. టీనేజ్ బిహేవియర్ ఇది ఏం పర్లేదులే, కొన్ని రోజులు అయితే వాడే సెట్ అవుతాడు, కొంతసేపు అయితే అదే ఉంటుంది, అమ్మాయిది ముందు నుంచే ముభావంగానే ఉండే వయస్సు, మీ నాన్నగారు ఆ వయసులో అలాగే ఉన్నారు, మీ తాతగారు ఆ వయసులో అలాగే ఉన్నారు అని కప్పెట్టేయకుండా
1: పెళ్లి చేస్తే
0: సెట్ అయిపోతుంది అన్నది అది అసలు ప్రతిరోజు వినేది, అసలు పెళ్లి చేస్తే తగ్గిపోతుందిలే అని చెప్పి డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా పాస్ అవన అమ్మాయికి పెళ్లి చేసేస్తారు ఫస్ట్. సో అలాంటివన్నీ గమనించి తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరికి. ఏమీ లేకపోతే డాక్టర్ గారు ఏమీ 100 మందులు ఏం రాయరు కదా, ఇబ్బంది ఉంటే సాల్వ్ అవుతుంది.

0: ఇబ్బంది ఉంటే మందులు పెడతారు, ఇబ్బంది లేకపోతే మేమే మాత్రం ఏం చేయగలుగుతాం, లేదమ్మా ఇది చేయాలో అది చేయాలని కౌన్సిలింగ్ చేసి పంపిస్తాం అంతే. మందులకి కంగారు పడకండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అంతకంటే కంగారు పడకండి. ఒక్క ఒపీనియన్ అన్న తీసుకోవడంతో మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. పిల్లల భవిష్యత్తు కోసం, మంచి కోసం మనం తీసుకునే ఆ ముందడుగు వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుంది.
1: డాక్టర్ శ్రీరమ్య గారు, ఇంకొక బర్నింగ్ టాపిక్ అనుకుందాము. ఒక రకంగా ఇది ఒక జాడ్యమేమో అని అనాలో అనకూడదు తెలియదు, కానీ ఈ ప్రేమ విఫలం కావడం, లవ్ ఎఫైర్స్, లవ్ ఫెయిల్యూర్స్, ఇవి బాగా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా రెండు ఆపోజిట్ సెక్స్, అంటే అటు యువతులు కానివ్వండి యువకులు ఎక్కువగా వింటూ ఉంటాము, తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవ్వడము. ఆ చిన్న పదం కూడా సరిపోదేమో, ఇంకొంచెం దాని సమస్య తీవ్రతరంగా కూడా వెళ్ళేటువంటి సందర్భాలు కోకొల్లలుగా మనం గమనిస్తున్నామండి. సో ఇక్కడ వీళ్లల్లో అసలు అంటే ఇదేంటి, దీనికి కూడా సైకాలజిస్ట్ దగ్గర, సైకియాట్రిస్ట్ దగ్గర చూపించాలనా, ఇలాంటివి మరీ ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో అంటే ఇబ్బందులు కలగకుండా, వాళ్ళ భవిష్యత్తు మీద పడకుండా ఎట్లా అయితే బాగుంటుందండి?
0: మనకి ఇప్పుడు ప్రేమ విఫలాలు అన్నది తీసుకుంటున్నాం అంటే దాంది కూడా వయసు తగ్గిపోతుంది సార్. 6వ తరగతి 7వ తరగతి దగ్గర నుంచి పిల్లలు ఆపోజిట్ వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు, అమ్మాయిల అబ్బాయిలకు కానీ అబ్బాయిల అమ్మాయిలకు కానీ. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళకి అవగాహన లేకపోవడం అని చెప్తాను, లేదా ఓవర్ ఎక్స్పోజర్ అని కూడా చెప్పచ్చు. ముందు ఉన్నట్టు కాకుండా, ముందు మా జనరేషన్ల వరకు కోయిడ్లు ఉండేవి, పర్లేదు బాగానే ఉండేది. దాని తర్వాత స్లోగా లేదు, కట్ ఆఫ్ పెట్టేసి 7th క్లాస్ నుంచి మీరు వేరు, మీరు వేరు, మీరు చూసుకోకూడదు, మీరు మాట్లాడుకోకూడదు అంటూ స్ట్రిక్ట్ రూల్స్ వచ్చేసాయి. ఎందుకు ఇలాంటి కొన్ని కేసెస్ వల్ల అలాంటివి వచ్చాయి రూల్స్ కాదని చెప్పను, కానీ దానివల్ల లేని క్యూరియాసిటీ పెరుగుతుంది పిల్లల్లో, ఉత్సుకత పెరుగుతుంది. అమ్మో ఇదేదో కొత్తది, ఇదేదో కొత్త విషయం, మనసు ఎప్పుడు కొత్తది అదేదో డిఫరెంట్గా ఉందంటే దాని వైపుకి వెళ్ళడానికే ప్రయత్నిస్తుంది. అంటులో వాళ్ళ లేత పసి మనస్తత్వాలు ఏ దానికైనా ఈజీగా ఆకర్షణ అయిపోతాయి. చెడు ఎప్పుడు ఆకర్షణ ఎక్కువే దాని వైపుకి. సో అంత ఈజీగా ఆకర్షణ అయిపోవడం, చుట్టూ వాతావరణం సరిగ్గా లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇంటికి వెళ్తే కొట్లాడుకుంటున్నారు, తిడుతున్నారు, చదువుకోమంటున్నారు, అలాంటప్పుడు ఇంకెవ్వరు తనతోటి కొంచెం ప్రేమగా మాట్లాడతారు. ఇదేం అక్కర్లేదు, పెద్ద గొప్ప గొప్పవేం చెప్పక్కర్లేదు, ప్రేమగా ఏం మాట్లాడతారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారండి 7-8 వాళ్ళు, నువ్వు బాగున్నావు, నువ్వు ఇదిగా ఉన్నావు, ఇవాళ ఇది జరిగింది, అవాళ్ళ జరిగింది, అది ఒక ఫ్యాంటసీ లాగా తయారవుతుంది అనమాట. ప్రేమ అనేది ఆ టైంలో ఒక ఫ్యాంటసీ, అబ్బా వాళ్ళు ప్రేమించుకుంటున్నారట, వాళ్ళిద్దరూ ఒక కప్పులట, ఇలాంటి పక్కన వాళ్ళ మాటలు విని అబ్బా మేమేదో గ్రేట్, మేమేదో సాధించేసాం అన్న ఆనందం దొరుకుతుంది మెదడులోకి. మన బ్రెయిన్ లో మనం హ్యాపీగా ఉండాలంటే డోపమిన్ రిలీజ్ అవ్వాలి. ఆ డోపమిన్ ఎంజాయ్మెంట్ కి, హ్యాపీనెస్ కి, ఆనందమైడ్స్ అలాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవ్వాలి. మనం గేమ్స్ ఆడుతున్నా ఎందుకు మనకు ఆనందం వస్తుందంటే అందులో గెలిచాము అన్న భావన కోసం. ఇప్పుడు వీళ్ళిద్దరు అదేదో గొప్ప అన్న ఒక బబుల్లో ఉంటారనమాట. ప్రేమించుకుంటున్నాం, మేము ప్రేమికులం, ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకోవడం, అందులో గిఫ్ట్లలో కంపారిజన్, మా వాళ్ళు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారు, మీ వాళ్ళు నీకేం గిఫ్ట్ ఇచ్చారు, తల్లిదండ్రులకి దాచడంలో అదొక థ్రిల్ ఉంటుంది. ఆ థ్రిల్ కోసం చేస్తూ ఉంటారు, సీక్రెట్ గా ఫోన్ మాట్లాడుకోవడాలు, సీక్రెట్ లా మెసేజ్లు పెట్టుకోవడాలు, ఆ థ్రిల్ కాంపోనెంట్ చేస్తారు. దానికి ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందో రియాక్షన్స్ అనేవి చాలా బ్యాడ్గా ఉంటున్నాయి దానివల్ల. అది పేరెంట్స్ కూర్చోబెట్టి చెప్పి అలాంటిది కాదమ్మా అని చెప్పకుండా దాన్ని పెద్ద సీన్ చేసేసి, స్కూల్లో పెద్ద విషయం చేసేసి దాన్ని, వాళ్ళిద్దరి పేర్లు బయట తెలిసి, అప్పటికెలా హైగా

0: ఆ హై బబుల్ నుంచి ఒక్కసారి అధపాతాళానికి పడిపోతారు. అప్పటివరకు ఆ థ్రిల్, ఆ థ్రిల్ సీకింగ్, అడ్వెంచర్ ఇది కాస్త దిల్ స్లోలీ లూజ్ ఇట్, అదంతా పోయి కిందకు వచ్చేసి అందరు తిట్టడం, మళ్ళీ అమ్మ పక్కన వాళ్ళతో చెప్పడాలు వినడం, నాన్న ఇంకెవరితోటో చెప్పడాలు వినడం, కొన్ని కేసెస్ లో అమ్మకి మాత్రమే తెలిసి నాన్నకి దాచిపెట్టేయడం. సో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆ మా అమ్మ చెప్పేసిందిలే చూస్తారులే అన్న కండిషన్స్, ఇలాంటి వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు పేరెంట్స్ తీసుకొస్తున్నారండి. మా అమ్మాయి ఇలా సఫర్ అవుతుంది. అండ్ దీనిలో ఒక కొత్తది కోణం ఈ మధ్య ఎక్కువగా చేస్తోంది, చాటింగ్ లో అసభ్యకరంగా మాట్లాడుకోవడం, అసభ్యకరమైన మెసేజెస్ పంపించుకోవడం. వాళ్ళకి అది తెలియదు అసభ్యకరం, దాని నుంచి అది ఒకవేళ పొరపాటున ఫొటోస్, అసభ్యకరమైన ఫొటోస్ వెళ్ళడం. 9th 10th పిల్లలు అసభ్యకరమైన ఫొటోస్ ఇంకొక అబ్బాయికి పంపిస్తే ఆ అబ్బాయి మంచివాడే అయి ఉండొచ్చు, ఆ ఫోన్ ఇంకెవరన్నా తీసుకుని ఆ ఫొటోస్ ని ఎలా ఇచ్చేస్తారు, ఎంత మిస్యూజ్ చేస్తాడు. వాడికి ఆ ఫోన్ రిపేర్ కి వచ్చింది, వాడు ఫోన్ షాప్ లో ఇచ్చాడు అనుకోండి, వాళ్ళన్నా మిస్యూజ్ చేయొచ్చు. లేదు వీడికే ఆ అమ్మాయి ఎప్పుడన్నా నో చెప్పింది అనుకోండి, ఈ అబ్బాయికే నన్ను రిజెక్ట్ చేస్తుందా అని చెప్పి కోపంతో ఆ ఫొటోస్ ని మెసేజెస్ ని వాడుకోవచ్చు. ఇలాంటివన్నీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. లేదు నీ విలువ నువ్వు తెలుసుకో ఫస్ట్, వాళ్ళ విలువ వాళ్ళకి తెలుసుకుంటే పక్కన వాళ్ళు తక్కువ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. నువ్వు మెసేజెస్ పెడుతున్నావు అలా అంటే నీకు అంత వాల్యూ నువ్వు ఎక్కువ పెట్టుకున్నావు అంటే నువ్వు అలాంటి మెసేజెస్ పెట్టావు కదా, అలాంటి ప్రలోభాలు ఇలా ఉంటాయి అని తల్లి కూర్చోబెట్టి చెప్పడం పిల్లలకి, అమ్మాయి తల్లి చెప్పడం, అబ్బాయి వాళ్ళ తల్లియో తండ్రో కూర్చోపెట్టి ఒక అమ్మాయికి ఎలా విలువ ఇవ్వాలి అని అబ్బాయిలకు నేర్పించడం, అమ్మాయిలకి జాగ్రత్త, అబ్బాయిలకి విలువ ఇవ్వడం ఎలాగో, రెండూ అంతే ఇంపార్టెంట్. వీళ్ళు అలాంటివి చేయకుండా వాళ్ళు అలాంటివి చేయకుండా చూసుకోవాలి. తర్వాత అంటారా 10th లవ్, 10th క్లాస్ తర్వాత మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటున్నాయండి, ఎక్కడో కొన్నే ఉంటాయి. స్లోగా వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు, వీళ్ళు వీళ్ళ ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు, అంత బ్రేకప్ సమస్యలు కింద రావు. అది ఒక ఎడ్యుకేషన్ అయిపోయాక వస్తుంది, కానీ అదే స్కూల్లో కంటిన్యూ అవుతూ ఉన్నారు అంటే వీళ్ళకి అప్పుడు ఆ డల్నెస్, డిప్రెషన్, నన్ను మాట్లాడకూడదు అనుకుంటున్నారు, చదువు పైన ఎఫెక్ట్, అలాంటివన్నీ వస్తాయి స్కూల్ టైంలో జరిగింది. అదే స్లోగా దాని న్యాచురల్ ప్రోగ్రెస్ లో వెళ్ళింది అనుకోండి, అదే కట్అవుట్ అవుతుంది. వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది నేర్పించాలి అమ్మాయిలకి, అబ్బాయిలకి పక్కన వాళ్ళని రెస్పెక్ట్ చేయడం నేర్పించాలి. అది తల్లిదండ్రులు చేయాల్సిన పని.
1: అయితే డాక్టర్ శ్రీరమ్య గారు, అసలు ఈ యుక్త వయస్కుల్లో వచ్చేటువంటి ఇలాంటి సమస్యలు, వాటి పట్ల అప్రమత్తంగా ఉండటానికి ముందు మనం తల్లిదండ్రుల నుంచే తీసుకుందాం, వీళ్ళు అసలు ఏం చేస్తే బాగుంటుంది, అంటే ఏమన్నా మానసిక వైద్య నిపుణుల్ని అప్పుడప్పుడు సంప్రదించడం మంచిదా, ఇంకా అసలు ఏంటి, అసలు సమస్య ఉంది అని వాళ్ళు గ్రహించడమే తెలియదు, సో ఇక్కడ ఏం చెప్పాలో మీరు ఒక సూచన చేయండి.
0: పిల్లలు మీకు భయపడి విషయం దాచేదాకా తీసుకురాకండి, అది మొదటిది. మనకి పిల్లలు ఒక విషయం చెప్పడానికి భయపడుతున్నారు అంటే వాళ్ళు దాచుతున్నారు, దాచితే మన దగ్గర ఫుల్గా ఓపెన్ అవ్వరు, ఓపెన్ అవ్వకపోతే వాళ్ళ సమస్యల్ని మనం గ్రహించం. ఆ భయం పోవాలి, గౌరవం ఉండాలి, భయం పోవాలి. మీ పిల్లలు మీ మీద గౌరవంగా ఉన్నప్పుడు నాకు ఈ సమస్య ఉందమ్మా అని మీ దగ్గరకు వచ్చి చెప్తారు. ఒక అమ్మాయి నాకు ఇలా ఒక అబ్బాయి మెసేజ్ పెడుతున్నాడమ్మా అని చెప్పి తల్లి దగ్గరకు వచ్చి చెప్పింది అనుకోండి, ఆ సమస్య అక్కడితో తీరిపోతుంది. అదే అమ్మో ఈ మెసేజ్ నా అమ్మ దగ్గరికి వెళ్ళిందంటే నాదే తప్పంటుందమ్మా, నన్నే తిడుతుంది అన్న భయం ఏర్పడినప్పుడు ఆ అమ్మాయి అంత ఓపెన్గా రాదు, అబ్బాయి కూడా అంతే. నాకు ఇది విషయం అని చెప్పాలంటే వాళ్ళకు స్నేహపూర్వకమైన ప్రొటెక్టెడ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ అంటారు. మనకు ఆ సేఫ్ ఎన్విరాన్మెంట్ అన్నది మన పిల్లలకి కల్పిస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్లే వచ్చి చెప్తారు, వాటికి సొల్యూషన్స్ మనమే ఇయ్యం, వాళ్లే వెంటనే ఇచ్చేయగలం, ఆ ట్రీట్మెంట్ ఇచ్చేయగలం. సో తల్లిదండ్రులు చేయాల్సింది, పిల్లలు భయం కాకుండా మన ఎడల గౌరవంగా ఏ సమస్య వచ్చినా మనకి చెప్పే విధంగా పిల్లల్ని పెంచడం,
1: ప్రేమతో సామరస్యంగా వాళ్ళని ఆ సమస్యని చక్కగా సందర్భానుసారంగా పరిష్కరించుకుంటే ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఉంటుంది. ధన్యవాదాలు, నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు యుక్త వయసులో మానసిక సమస్యలు డాక్టర్ రమ్య యోటూరి గారితో పరిచయం విన్నారు.
3: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి, వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు

0: దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 2 గంటలు కావస్తోంది. ముందుగా 2 గంటలకు ఆంగ్లంలో, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మవడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. It's a sixer. ఆకాశవాణి 90 years. నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూసా అనే యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అల్కా యాజ్ఞిక్ కుమార్ సాను ఉదిత్ నారాయణ్ పాడిన ధడ్కన్ చిత్రం నుంచి వినబోయే పాట.

0: వినబోయే పాట కుమార్ సాను అల్కా యాజ్ఞిక్ పాడిన బర్సాత్ చిత్రం నుంచి.
1: అగర్ కోయి ముజ్సే యే పూచే
2: క్యా
1: మై క్యూ బేచైన్ రహతా హూం,
2: క్యూ
1: మేరీ ఇస్ బేకరారీ కీ వజా క్యా హై బతా దూ క్యా
2: క్యా

స్క్రీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం.

యువలయ కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812 ఈ నెంబర్కు మీ సమాధానాలు పంపించాలి. మరి మొదటి క్విజ్ ప్రశ్న, 1900 నుంచి ప్రారంభమైన 2వ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? 2వ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఇది ప్రశ్న. మరి మీ సమాధానాలు పంపించేయండి 0866-248-8812. ప్రశ్న మరొకసారి, 1900 మే 14 నుంచి ప్రారంభమైన 2వ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? మరి మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, 1900 సంవత్సరం May 14 నుంచి ప్రారంభమైన 2వ ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఇది ప్రశ్న. మరి సమాధానాలు పంపించేశారు, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా అయితే పంపించారు నెల్లూరు నుంచి విశాల, రైట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలు లంక నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, వీరు కూడా రైట్ ఆన్సర్ అండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్ అండి. గాంధీ మార్కెట్ ఇంకోళ్ళు నుంచి పంపించారు వీరంతా, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు రైట్ ఆన్సర్. విజయ, కైలాష్, సాయి, శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతినగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఫణీరాజ్ నెల్లూరు నుంచి, ఇంకా కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి. అలాగే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరనాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. తర్వాత మానస విజయలక్ష్మి చీరాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ పంపించారు రైట్ ఆన్సర్. శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రచారి, తిప్పర్తి నల్గొండ నుంచి రైట్ ఆన్సర్ అండి. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ రైట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ అండి. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ అండి. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. అలాగే దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు వీరు. నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్ శ్రీవైష్ణవ్, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నందకిషోర్ రెడ్డి భారతి అనంతపూర్ నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి.

వీరు రైట్ ఆన్సర్ అండి. లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు నుంచి పంపారు రైట్ ఆన్సర్. కుంచి రామమూర్తి కుంచివానిపేట నుంచి రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ యమున జాన్కంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు నుంచి గణేష్ వీరు కూడా రైట్ ఆన్సర్. వీర కనకారావు పార్వతి వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లె గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. అలాగే సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్ అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపారు. రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్సి సియోన నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. కోట హారిక రాజవోలు రాజమహేంద్రవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేషు రైట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీ లక్ష్మి భట్టిప్రోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. అలాగే సాగి మౌనిక సందీప్ వర్మ సంజయరామ్ దుర్గా బాచుపల్లి హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నాగమణి ఒంగోలు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ సౌధామణి వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మా పద్మావతి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత రైట్ ఆన్సర్ అండి. ఇంకా సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి మీరు పంపింది, ఇది రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. చక్రధర్ మహీధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపారు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుళ్ళ నుంచి వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే మధుసూదన్ రెడ్డి పాపిన్ నేపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా వాస్తు రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాస్ ఇనమడుగు నుంచి వీరంతా రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా పంపించారు, వారి పేర్లను కూడా చూద్దాం.

ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి వీరు రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మరి అందరి పేర్లు వచ్చేసాయి. మరి సరైన సమాధానం ఏంటంటే 2వ ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగాయండి. 14 ప్రారంభమై అంటే ఈరోజు 28 వరకు కొనసాగాయి ఈ గేమ్స్. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి తర్వాత క్విజ్ ప్రశ్న, రోగ నిరోధక శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? మీ సమాధానాలు పంపించేయండి 0866-248-882. ఈలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన రెండవ క్విజ్ ప్రశ్న, రోగ నిరోధక శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? ఇది ప్రశ్న. మరి సమాధానాలు వచ్చేసాయి, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా పంపించారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి. రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా ఫణిరాజ్ నెల్లూరు నుంచి, సారీ అండి మీరు పంపింది రాంగ్ ఆన్సర్. తర్వాత సోమనాథం జనార్దన్ రావు తాటిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. విజయ కైలాస్ సాయి శ్రీనివాస్ పవన్ కృతిక మారుతీనగర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. నెల్లూరు జిల్లా ఈనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ పంపించారండి. రేణుక గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నాగమణి ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, వీరు కూడా రైట్ ఆన్సర్. అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలు లంక నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం పంపించారండి రైట్ ఆన్సర్ వీరు. ఇంకా వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత రైట్ ఆన్సర్ పంపారు. అనంతపురం నుంచి అనురాధ, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. వీరు తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి మాధవి, వీరు పంపింది ఇందాకటి ప్రశ్నకి, మొదటి ప్రశ్నకి సమాధానం పంపించారండి. సరైన సమాధానమే పంపించారు. మరి రెండవ ప్రశ్న కూడా సమాధానాన్ని పంపించేయండి. అలాగే లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ పంపారు. వీరు దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. వేదాంతం వెంకట రామ ఫణికృష్ణ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ రైట్ ఆన్సర్ అండి. సూర్యనారాయణ తెనాలి నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. మానస విజయలక్ష్మి చీరాల నుంచి రైట్ ఆన్సర్ పంపారు. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్ అండి. సిరిగిరి రామప్రసాద్ మార్కాపురం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపిన్నేపాలెం నుంచి రైట్ ఆన్సర్ అండి. నందకిషోర్ రెడ్డి భారతి అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు వీరు రైట్ ఆన్సర్. వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. విజయ్ శేఖర్ టీచర్, వీరు ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నరసింహం ఇస్కాన్ సిటీ నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. రామ్మోహన్ రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చందలూరి విష్ణు సాయి మౌనిక, వీరంతా పంపిన ఆన్సర్ ఇది రైట్ ఆన్సర్ కాదండి, ఇది ఇమ్యూనాలజిస్ట్ అని అన్నారు. ఆయన పేరు, మనం అడిగిన ప్రశ్న ఏంటంటే ఆయన పేరు ఏంటి అని.
రాంబాబు సుశీల రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి, ప్రకాష్, సుష్మ వీరంతా కూడా రైట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబర్రావు, సరస్వతి, సాయిజ్యోతి, భానుతేజ రైట్ ఆన్సర్ అండి. ఆత్మూరి మురళీ లక్ష్మీ భట్టిప్రోలు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి రాజవోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ అండి. చక్రధర్, మహీధర్, శ్రీధర్, శశిధర్ పెనమలూరు నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ రైట్ ఆన్సర్. మీరు ఆన్సర్ ఇది రాంగ్ ఆన్సర్ అండి. మీరు ఊరు పేరు కూడా పంపించలేదండి. ఎవరు ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా వీరా కనకారావు, పార్వతి వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్, విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. అశోక్, రమ్య, దినకర్, దేవాన్షు, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి వీరు రైట్ ఆన్సర్. దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ, పద్మావతి రైట్ ఆన్సర్ పంపారండి. రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి మీరు మళ్ళీ ఆన్సర్, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. కుంచి రామమూర్తి, కుంచి వనిపేట నుంచి ఇది రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఇది కూడా శ్రీరామారావు. ఇంకా అపరాజిత పెనమలూరు నుంచి వీరు పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, నెహన్, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రుత్విక్ వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఇంకా రామకృష్ణయ్య గారు, వినయ్ కుమార్ నెల్లూరు జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్ర రెడ్డి, మస్తాన్ భాష, కార్పెంటర్ బుచిరెడ్డి పాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఫణిరాజు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తాళ్ళూరి శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి ఎలమంచిలి నుంచి రైట్ ఆన్సర్ అండి. తురకపల్లి నుంచి వినయ్ ఆంటోనీ రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్ అండి. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. అలాగే ఇది కూడా రాంగ్ ఆన్సర్. భోగనాథుని వెంకటేశ్వరరావు పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. అనంతపూర్ సాయినగర్ నుంచి హరినాథ్ బాబు రైట్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి, ఖమ్మం తెలంగాణ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. విశాల నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. రాంబాబు సుశీల రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి.
దీనికి సరైన సమాధానం ఏంటంటే రోగ నిరోధక శాస్త్ర పితామహుడు అని ఎడ్వర్డ్ ఆంటోనీ జెన్నర్ని పిలుస్తారు. వీరు ప్రపంచంలోనే మొదటిసారిగా మసూచి వ్యాధికి వ్యాక్సిన్ని కనిపెట్టారు. మరి ఇంకొకరు పంపించారు, ఇస్మాయిల్ సయ్యద్ జాకీర్ భాయ్ మహమ్మద్ రఫీ భాయ్ మంగళగిరి నుంచి. రైట్ ఆన్సర్ అండి. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలండి. ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన హిందీ పాఠం వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో బర్తే కదం 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వానలత, విద్యార్థి ఎం కుష్వంత్ సాయి. వినండి 8వ తరగతికి హిందీ పాఠం బర్తే కదం.
2: ప్రణామ్ అధ్యాపికాజీ.
3: ఆశీష్ ఆవో బైటో కుష్వంత్. డైరీ లిఖనా అచ్చి ఆదత్ హై. దిన్ మే ఘటే సభీ ఘటనాఓ కే బారే మే సూక్ష్మ రూప్ సే డైరీ మే లిఖతే హై. ఇస్సే హమ్ యహ్ జానకారీ మిల్తీ హై హమ్ కిస్ దిన్ క్యా కియే హై. దేశ్ కే మహాన్ లోగ్ జో భీ గుజరే వే సభీ డైరీ లిఖనే కీ ఆదత్ రఖతే థే. డైరీ లిఖనే సే హర్ దిన్ హమ్నే క్యా కార్య కియే హై కైసే కియే హై ఇస్కా ఆత్మ విశ్లేషణ కర్ సక్తే హై. హమారే వ్యవహార్ మే పరివర్తన్ లా సక్తే హై. ముఖ్య విషయ తిథి ఉస్మే లిఖ సక్తే హై. ఉస్ సాల్ ఘటీ సభీ ఘటనాఓ కో హమ్ జబ్ చాహే తబ్ పఢ్ సక్తే హై. అచ్చా ఆజ్ హమ్ ఇసీ విషయ సే సంబంధిత్ పాఠ పఢేంగే. పహలే తుమ్ పాఠ పఢో.
2: జీ అధ్యాపికా జీ, ఆజ్ మా కీ తబియత్ కుచ్ టీక్ హై. సుబహ్ జబ్ మే ఉఠీ తో దేఖా కీ వే కామ్ పర్ నికల్ చుకీ తీ. ఏక్ సప్తాహ్ సే మై పాఠశాలా నహీ గయీ తీ. మా కా కామ్ జో కర్నా పడతా తా, ఆజ్ మే పాఠశాలా జానా చాహతీ తీ. పతా నహీ గురుజీ నే క్యా క్యా పఢా దియా హోగా. ఔర్ ఫిర్ మమతా రవి షమీమ్ సే భీ తో కయీ దినో సే నహీ మిలీ.
3: అచ్చా సునో, ఈరోజు అమ్మ ఆరోగ్యం కొంచెం బాగుంది. ఉదయాన్నే నేను లేచినప్పుడు ఆమె పని మీద వెళ్లడం నేను చూశాను. ఒక వారం రోజుల నుండి నేను పాఠశాలకు వెళ్లడం లేదు. అమ్మ ఆరోగ్యం బాగోలేని కారణంగా అమ్మకు సేవలు చేస్తూ ఇంటి వద్ద పని చేయవలసి వచ్చింది. ఈరోజు నేను బడికి వెళ్లాలనుకుంటున్నాను. బడిలో గురువుగారు ఏం చెప్పారో ఏం చదివించారో తెలియదు. అంతేకాక మమత రవి షమీములను కూడా చాలా రోజుల నుంచి నేను కలవలేదు. అచ్చా ఆగే పడం.
2: పర్ దీదీ నే కహా కి మా కి బీమారీ కే బాద్ ఆజ్ కామ్ పర్ జానే కా ఉన్కా పహలా దిన్ హే. ఇస్లియే తూ యహా రహకర్ మేరీ మదద్ కర్. వైసే తో మే దీదీ కి సహాయతా హమేషా కర్తీ హూ. జో భీ హో కామ్ జ్యాదా హోనే కే కారణ్ ఆజ్ మే స్కూల్ నహీ జా పాయీ. కామ్ కర్తే కర్తే దీన్ కైసే గుజర్ గయా ఇస్కా పతా హీ నహీ చలా.
3: ఇస్కా భావత్ మే తెలుగు మే బతాంగీ, ధ్యాన్ సే సునో. అమ్మ జబ్బు పడిన తరువాత ఈరోజు తను పనికి వెళ్లడం మొదటి రోజు కదా. అందువల్ల నీవు ఇక్కడే ఉండి నాకు సహాయం చేయమని అక్క నాతో అన్నది. అయితే నేను అక్కకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాను. ఏది ఏమైనప్పటికీ పని ఎక్కువగా ఉన్నందున నేను ఈరోజు బడికి వెళ్లలేకపోయాను. పని చేస్తూ చేస్తూ రోజంతా ఎలా గడిచిపోయిందో నాకే తెలియలేదు. అచ్చా ఆగే పడో.
2: ఆజ్ జబ్ మే స్కూల్ కే లియే నికలీ తో హల్కా హల్కా పానీ గిర్ రహా తా. బారిష్ రుక్నే తక్ దేర్ హో గయీ. సమయ దేఖా తో 10 బజ్ చుకే తే. మే బైక్ లేకర్ పాఠశాలా కీ ఔర్ బాగీ. ఫిర్ భీ దేర్ హో గయీ. సబ్ అప్నే అప్నే కామ్ మే లగ్ చుకే తే.
3: ఈరోజు నేను పాఠశాలకు బయలుదేరినప్పుడు వర్షం జల్లులు జల్లులుగా పడుతుంది. వర్షం ఆగేంత వరకు ఉండడం వలన ఆలస్యం అయిపోయింది. అప్పుడు సమయం ఉదయం 10 గంటలైంది. నేను సంచి తీసుకుని బడికి పరిగెత్తాను. అయినప్పటికీ ఆలస్యమైపోయింది. తరగతి గదులు అందరూ తమ తమ పనులలో నిమగ్నమై ఉన్నారు. అచ్చా ఆగే పడో.
2: లోమ్డి కి కహానీ లిఖనీ తీ. ముజే తో కుచ్ సమజ్ మే నహీ ఆ రహా తా కి క్యా కర్నా హే. పహలే డర్ కే మారే పూచా నహీ. ఫిర్ తోడీ దేర్ బాద్ పూచా తో అధ్యాపికా జీ నే మేరీ ఔర్ దేఖతే హుయే పూచా, సమీనా కల్ తుమ్ క్యో నహీ ఆయీ తో మేనే ఉన్హే పాఠశాలా నా ఆనే కా కారణ్ బతాయా. तब उन्होंने मुझे हर दिन पाठशाला आने के लिए समझाया, फिर कहानी पढ़ने को कहा।
3: अच्छा सुनो कुशवंत, నక్కా కథ వ్రాయవలసి ఉన్నది. నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మొదట భయం కారణంగా అడగలేదు. కాసేపటి తరువాత అడిగితే ఉపాధ్యాయురాలు నా వైపు చూస్తూ, సమీనా నిన్న నీవు ఎందుకు రాలేదు అని అడిగారు. అప్పుడు నేను పాఠశాలకు రాని కారణం చెప్పాను. అప్పుడు ఆమె నన్ను ప్రతిరోజు పాఠశాలకు రావలసినదిగా నచ్చ చెప్పారు. నన్ను మళ్ళీ కథ చదవమని చెప్పారు. అచ్చా आप आगे पढ़ो.
2: मैं पढ़ने लगी, मजेदार लगी. मैं तो पढ़ ही रही थी, पर श्याम और सायना ने तो अपनी कहानी उत्तर पुस्तिका में लिख भी ली थी. वे अध्यापिका जी को दिखाने लगे. रवि और इरफान एक दूसरे के बाल खींच रहे थे. अध्यापिका जी ने उन्हें डांटा. इतने में 10 मिनट की छुट्टी हो गई. मैंने शमीम और ममता से खूब सारी बातें की. शाम को खूब खेला. दिन कैसे बीत गया यह पता ही नहीं चला.
3: अच्छा कुशवन, तुमने अच्छा पढ़ा है. इसका बावजूद मैं तेलुगु में बताऊंगी, ध्यान से सुनो.
2: जी अध्यापिका जी.
3: न्याम मरियु सायना इरुवुरु तम समाधान पत्रालो कदरासेसी उपाध्यायुरालिकि चूपिंचसागारु. రవి ఇర్ఫాన్ ఇద్దరూ అదే సమయంలో ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని గుంజుకొనుచున్నారు. అప్పుడు మా ఉపాధ్యాయురాలు వారిద్దరినీ మందలించారు. ఇంతలో 10 నిమిషాలు విరామం లభించింది. నేను సమీం మరి ఇంకా మమతలతో బాగా మాట్లాడాను. సాయంత్రం మేమంతా కలిసి బాగా ఆడుకున్నాము. నాకైతే ఈరోజు ఎలా గడిచిందో కూడా తెలియలేదు. అచ్చా ఆగే పడో.
2: आज मैं पाठशाला समय पर पहुंच गई. पाठशाला में पाठशाला समिति की बैठक थी. सरपंच जी भी आए थे. हम सबको बरामदे में बिठाया गया. प्रधानाध्यापक जी और सरपंच जी ने बारी बारी हमसे बातचीत की. प्रधानाध्यापक जी ने बताया कि भारत सरकार बच्चों के लिए शिक्षा का अधिकार कानून 1 अप्रैल 2010 से अमल कर रही है. इस कानून के अनुसार 6 से 14 वर्ष के सभी बच्चों को निशुल्क और अनिवार्य रूप से शिक्षा पाने का अधिकार है.
3: अच्छा सुनो, నేను ఈ రోజు సమయానికి పాఠశాలకు చేరుకున్నాను. ఈ రోజు పాఠశాలలో పాఠశాల సంఘం సమావేశం ఉన్నది. ఈ సమావేశమునకు సర్పంచ్ గారు కూడా వచ్చారు. మమ్మల్ని అందరినీ వరండాలో కూర్చోబెట్టారు. ప్రధాన ఉపాధ్యాయులు మరియు సర్పంచ్ గారు ఒకరి తరువాత ఒకరు మాతో మాట్లాడారు. ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ, భారత ప్రభుత్వం 1 ఏప్రిల్ 2010 నుండి పిల్లల విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిందని, ఈ చట్టం అనుసరించి 6 నుండి 14 సంవత్సరముల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు ఉందని చెప్పారు. అచ్చా अब आगे पाठ पढ़ो.
2: उन्हें अपनी पढ़ाई के लिए एक पैसा भी खर्च नहीं करना होगा. भारत सरकार

0: सरकार हर बच्चे के चेहरे पर खुशी देखना चाहती है। तभी सायना ने प्रधानाध्यापक जी से पूछा, सरकार हमारे लिए और क्या सुविधाएं दे रही है? तो प्रधानाध्यापक जी ने उसके प्रश्न की प्रशंसा की। आगे उन्होंने कहा कि सरकार पौष्टिक भोजन, बालिका शिक्षा, पेयजल की सुविधा, खेल सामग्री, खेल का मैदान, पोशाक, निशुल्क पाठ्य पुस्तकें और विविध प्रकार की सुविधाएं, प्रोत्साहन आदि दे रही है। सरकार चाहती है कि भारत का हर नागरिक पढ़ा लिखा बने, 100% साक्षरता दर प्राप्त करे। सरकार का नारा है, सब पढ़े सब बढ़े। जिस दिन भारत का हर बच्चा शिक्षित होकर अच्छा नागरिक बनेगा, उसी दिन हमारे महापुरुषों के सपने साकार होंगे। जय हिंद।
1: अच्छा सुनो, ఇంకా ప్రధాన ఉపాధ్యాయుల వారు మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు, పిల్లలు తమ చదువు నిమిత్తం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదని, భారత ప్రభుత్వం ప్రతి పిల్లవాని ముఖంలో సంతోషాన్ని చూడగోరుచున్నదని చెప్పారు. అప్పుడు సాయన ప్రధాన ఉపాధ్యాయుల వారిని, ప్రభుత్వం మన కోసం ఏమేమి సౌకర్యాలను కల్పించుచున్నది అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రధాన ఉపాధ్యాయుల వారిని ప్రశ్నించినందుకు గాను సాయనాను ఎంతో ప్రశంసించి ఇంకా ఈ విధంగా చెప్పారు, ప్రభుత్వం పౌష్టిక భోజనం, బాలికా విద్య, ఆట వస్తువులు, ఆట స్థలము, దుస్తులు, ఉచిత పాఠ్య పుస్తకాలు, వివిధ రకాల సౌకర్యాలు మరియు ప్రోత్సాహకాలను కల్పించుచున్నది. ప్రభుత్వం దేశంలోని ప్రతి పౌరుడు విద్యావంతుడు కావాలని కోరుకుంటుంది. 100% అక్షరాస్యత సాధించాలని లక్ష్యంతో కృషి చేస్తుందని ప్రభుత్వం యొక్క నినాదం ఏమిటంటే, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. ఏ రోజున భారతదేశపు ప్రతి పిల్లవాడు చదువుకుని మంచి పౌరుడు అవుతాడో ఆ రోజుని మన దేశంలోని మహాపురుషుల కలలు సాకారమవుతాయి. జై హింద్ అంటూ ముగించారు. అచ్చా ఆగే పడో కుష్వంత్
0: జీ. అధ్యాపికా జీ, ప్రధాన అధ్యాపక్ జీ కీ బాతే సున్కర్ హమ్ సబ్నే తాలియా బజాయి. ఆజ్ మే బహుత్ ఖుష్ తీ. మేనే ఘర్ లౌట్ కర్ మాతా పితా ఔర్ దీదీ కో ప్రధాన అధ్యాపక్ జీ కీ కహీ సారీ బాతే బతాయి.
1: అచ్చా సునో, ప్రధాన ఉపాధ్యాయుల వారి మాటలు విని పిల్లలందరూ కూడా చప్పట్లు కొట్టారు. నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులకు, అక్కకు ప్రధాన ఉపాధ్యాయుల వారు చెప్పిన అన్ని విషయాలను చెప్పాను అని సమీనా అన్నది.
0: అధ్యాపికాజీ, ఇస్ పాఠ్ కే సంబంధిత్ కుచ్ కఠిన్ శబ్దార్థ్ బతాయేనా?
1: అచ్చా బతాంగి, లిఖ్ లో.
0: జీ అధ్యాపికాజీ.
1: మా, మాతా, అమ్మా.
0: మా, మాతా, అమ్మా.
1: బాప్, పితా, తండ్రి.
0: బాప్, పితా, తండ్రి.
1: తబియత్, తందురుస్తి, ఆరోగ్యం.
0: తబియత్, తందురుస్తి, ఆరోగ్యం.
1: సప్తాహ్, సాత్ దిన్, వారం రోజులు.
0: సప్తాహ్, సాత్ దిన్, వారం రోజులు.
1: డాంట్నా, నిందా కర్నా, తిట్టుట.
0: డాంట్నా, నిందా కర్నా, తిట్టుట.
1: టీక్, సహీ, బాగుగా.
0: టీక్, సహీ, బాగుగా.
1: అచ్చా అబ్ కుచ్ ప్రశ్న పూచుంగి జవాబ్ దో.
0: జీ అధ్యాపికా జీ.
1: సమీనా కే ఘర్ కి స్థితి కైసీ తీ కుష్వంత్?
0: అధ్యాపికా జీ, సమీనా కే ఘర్ మే ఉస్కీ మా కీ తబియత్ టీక్ నహీ తీ. సమీనా కో మా కా కామ్ కర్నా పడతా థా, ఇస్లియ వహ ఏక్ సప్తాహ సే స్కూల్ నహీ గయీ తీ.
1: అచ్చా సమీనా అధ్యాపక్ సే డర్ రహీ తీ, క్యూ?
0: అధ్యాపికా జీ, మే బతాఉంగా. సమీనా పాఠశాలా కో దేర్ హో గయి ఔర్ లోమ్డి కి కహానీ లిఖనీ తీ, నహీ లిఖా, ఇస్లియ డర్ రహీ తీ.
1: సమీనా కైసీ లడ్కీ హై కుష్వంత్?
0: అధ్యాపికా జీ, సమీనా ఏక్ అచ్చీ లడ్కీ హై, వహ బడోం కా ఆదర్ కర్తీ హై, సాథియోం సే మిల్జుల్ కర్ రహతీ హై, బడోం కీ సేవా కర్తీ హై, గురుజనోం కీ ఆజ్ఞా కా పాలన్ కర్తీ హై.
1: అచ్చా తుమ్హారా ఉత్తర్ టీక్ హై. ఆజ్ హమారా పాఠ్ సమాప్త్ హో గయా, హమ్ చలేంగే.
0: ధన్యవాద్ అధ్యాపికా జీ.
1: శుభాశిష్.
2: మీరింతవరకు బడ్తే ఖదం 8వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వానలత, విద్యార్థి ఎం కుష్వంత్ సాయి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రీమతి బి సుబ్బమ్మ బృందం వారి భజనావళి వింటారు.

మీరింతవరకు శ్రీమతి బి సుబ్బమ్మ బృందం ఆలపించిన భజనావళి కార్యక్రమం విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు. ముందుగా స్టూడెంట్ నెంబర్ 1 ఈ చిత్రానికి చంద్రబోసు సాహిత్యం టిప్పు గానం.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా.
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం.
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.
2: వినబోతున్న పాట కుబేరులు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం.

0: love you.
1: మీరు విన్న ఈ పాట ముత్యమంత ముద్దు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం, సాహిత్యం వేటూరి. ఇప్పుడు వినబోతున్న పాట ఆపద్బాంధవుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రగానం, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ముద్దుల కొడుకు. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, సుజాత గానం, సంగీతం విద్యాసాగర్, సాహిత్యం ఏఎం రత్నం, శివగణేష్.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా ప్రపంచ మానసిక ఆరోగ్యంపై అవగాహన వారోత్సవం గురించి తెలుసుకుందాం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దృఢంగా ఉన్నవారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వైద్య నిపుణులు పరిగణిస్తారు. శరీరానికి వ్యాధి వచ్చినట్లే మనసుకు కూడా వ్యాధి వస్తుంది. వీటిని సకాలంలో గుర్తించి వైద్య చికిత్సలు పొందటం చాలా ముఖ్యం. సమాజంలో మానసిక ఆరోగ్యం పట్ల, మానసిక వ్యాధుల పట్ల తగినంత అవగాహన లేదని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏంటి, దీని పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషి జీవితంలో డబ్బు, ఉద్యోగం, పేరు ప్రతిష్టలు ఎంత ముఖ్యమో అంతకన్నా కూడా మనసు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ ఆధునిక ప్రపంచంలో గమనిస్తే బయటకు నవ్వుతూ కనిపించే ఎంతోమంది లోపల మాత్రం తీవ్ర ఆందోళన, ఒత్తిడి, నిరాశ, ఒంటరితనం వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో సరైన అవగాహన తెచ్చేందుకు ప్రతి సంవత్సరం మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. మానసిక ఆరోగ్యంపై అవగాహన వారాన్ని మొట్టమొదటిసారిగా బ్రిటన్కు చెందిన మెంటల్ హెల్త్ అవేర్నెస్ వారు 2001వ సంవత్సరంలో అధికారికంగా ప్రారంభించారు. మరి అప్పటి నుండి ప్రతి సంవత్సరం మే మాసంలో ఇటువంటి అవగాహన వారాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. మరి ఈ సంవత్సరం కూడా ఈ అవగాహన వారాన్ని మే 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. మానసిక ఆరోగ్యం అంటే కేవలం తీవ్రమైన మానసిక వ్యాధులు మాత్రమే కాదు, ప్రతిరోజు మనం ఎదుర్కొనే ఒత్తిడి, భయం, ఆందోళన, నిద్రలేమి సమస్యలు, ఇవన్నీ కూడా మానసిక ఆరోగ్యానికి సంబంధించినవి. ప్రస్తుతం చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఈ సమస్యల ప్రభావానికి లోనవుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థుల పరీక్షల ఒత్తిడి వల్ల అనేక మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇకంతేకాదండి, యువత కూడా ఉద్యోగ అవకాశాల కోసం తీవ్ర మానసిక సమస్యలను ప్రస్తుత రోజుల్లో ఎదుర్కొంటున్నారు. కొన్ని నివేదికల ప్రకారం చూసుకుంటే మానసిక సమస్యలను ఎక్కువ శాతం ఎదుర్కొంటున్న వారు యుక్త వయస్సులో ఉన్న వారేనని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. అలానే సోషల్ మీడియా అధిక వినియోగం, మొబైల్ ఫోనుకు బానిస కావడం, సరైన నిద్ర లేకపోవడం, కుటుంబ సభ్యులతో సరిగ్గా సమయం గడపకపోవడం వంటి కారణాల వల్ల కూడా ఈ మానసిక సమస్యలకు దారితీస్తున్నాయి. ప్రస్తుత కాలంలో చాలామంది తమ బాధను బయటపెట్టడానికి లేదా ఇతరులకు చెప్పుకోవడానికి ఎంతగానో భయపడుతున్నారు. ఆ బాధను బయటపెడితే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే ఆలోచనతో లోపల కుమిలిపోతూ మౌనంగా బాధపడుతుంటారు. మనసులోని బాధను కుటుంబ సభ్యులతో లేదా నమ్మకమైన స్నేహితులతో పంచుకోవడం చాలా అవసరం. సరైన సమయంలో కౌన్సిలింగ్ తీసుకుంటే మానసిక సమస్యల నుండి కొంత మేరకు బయటపడుట సాధ్యమే. ఈ మానసిక సమస్యల నుండి బయటపడాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలి. ప్రతిరోజు ఉదయం పెందలకాడనే లేచి వ్యాయామం, యోగా చేయడం ద్వారా మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఈ మానసిక సమస్యల నుండి బయటపడాలంటే సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించడం కూడా చాలా అవసరం. మానసిక ఆరోగ్యంపై సరైన అవగాహన పెంచేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల్లో కూడా ప్రత్యేక అవగాహన సదస్సులు, ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి

కాబట్టి మనసు కూడా మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగమే. మనసుకు కూడా ప్రేమ ఆదరణ ఎంతో అవసరం. ఎవరైనా బాధలో ఉన్నారని తెలుసుకున్నప్పుడు వారిని ఎగతాళి చేయకుండా వారికి తోడుగా నిలబడాలి. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఒక మంచి మాట, ఒక చిన్న పలకరింపు ఒక జీవితాన్ని అందంగా మార్చగలదు. కాబట్టి ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్ సందర్భంగా మనందరం కలిసి మానసిక ఆరోగ్యంపై సరైన అవగాహన పెంచుకుందాం. ఒత్తిడికి దూరంగా ఉండి ఆనందంగా జీవిద్దాం. ఆరోగ్యమైన మనసే ఆనందమైన జీవితానికి అసలైన పునాదిని గుర్తుంచుకుందాం. కార్యక్రమంలో మరొక అంశం గురించి వినబోయే ముందు మనసును మైమరిపించే ఒక మధురమైన పాట ఇప్పుడు మీకోసం. వింటూ ఆనందించండి. మీరు వింటున్న ఈ పాటకు గీతరచన ఎంఎం కీరవాణి, పాడినవారు కేజే యేసుదాస్, చిత్ర

ఒక మంచి పాట వినేశారు కదా, ఇక ఆలస్యం చేయకుండా ఇంకో విషయం గురించి కూడా తెలుసుకుందాం. మన వంటింట్లో ప్రతిరోజు తప్పనిసరిగా ఉపయోగించే పదార్థమే ఉప్పు. ఉప్పు లేకుండా ఆహారం రుచించదు. కానీ అదే ఉప్పు మోతాదుకు మించి తీసుకుంటే కాలక్రమేణా మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అలాగే అధిక రక్తపోటు, గుండె జబ్బులు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యలు, మెదడు సంబంధిత వ్యాధులు వంటి అనేక సమస్యలకు ఈ అధిక ఉప్పు వినియోగమే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రపంచ ఉప్పు అవగాహన వారోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 2005 ప్రారంభించారు. ఈ సాల్ట్ అవేర్నెస్ వీక్ని ప్రతి సంవత్సరం మే 11 నుండి 17 వరకు జరుపుకుంటారు. ఈ సాల్ట్ అవేర్నెస్ వీక్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే అధికంగా ఉప్పు వినియోగించడం ద్వారా ప్రజలకు కలిగే ప్రమాదాలను తెలుసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా రోజుకు ఎంత ఉప్పు తీసుకోవాలి, ఎక్కువగా ఉప్పు తీసుకుంటే ఏమవుతుంది అనే విషయాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఒక మనిషి రోజుకు కేవలం 5 వరకు మాత్రమే ఉప్పు తీసుకోవాలి. అంటే ఒక చిన్న టీ స్పూన్కు సమానమైన పరిమాణం మాత్రమే తీసుకోవాలి. ఈ వారోత్సవం సందర్భంగా యువత తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ రోజుల్లో యువత ఎక్కువ శాతం ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్కి బాగా అలవాటు పడ్డారు. అలాగే కూల్ డ్రింక్స్తో పాటు అధిక ఉప్పు కలిగిన ఆహారాలను యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనివల్ల యువతకు చిన్న వయసులోనే బీపీ, షుగర్, ఊబకాయం, గుండె జబ్బులు అధికంగా వస్తున్నాయి. అందుకేనండి యువత చిన్న వయసు నుండే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. ఎక్కువగా ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారమే తీసుకోవాలి. ఈ సాల్ట్ అవేర్నెస్ వీక్ సందర్భంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు ఉచిత బీపీ పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి శ్రోతలారా, ఆరోగ్యం అనేది డబ్బుతో కొనలేనిది. మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే భవిష్యత్తులో వచ్చే వ్యాధుల నుండి రక్షిస్తాయి. అందుకని అవగాహన వారోత్సవం సందర్భంగా మనందరం కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. అధిక ఉప్పు వినియోగాన్ని తగ్గిద్దాం. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను అలవర్చుకొని మన కుటుంబ సభ్యులకు కూడా ఇంతటి చక్కటి విషయాన్ని గురించి అవగాహన కల్పిద్దాం. కార్యక్రమంలో మరొక అంశం గురించి వినబోయే ముందు సాంబా చిత్రానికి ఎస్పీపీ చరణ్, సుజాత మోహన్ పాడిన పాట మీకోసం.

అలాగే కార్యక్రమంలో అరుణ్ చంద్రా గారి జన్మదినోత్సవం గురించి కొన్ని విలువైన మాటలు క్లుప్తంగా తెలుసుకుందాం. మన భారత స్వాతంత్ర సమర చరిత్రలో ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన దేశం కోసం పణంగా పెట్టారు. మరి అలాంటి గొప్ప స్వాతంత్ర సమర యోధుల్లో అరుణ్ చంద్రా గారు ఒకరు. ఈయన 1892 May 14 బెంగాల్ ప్రెసిడెన్సీలోని బరిసాల్ అనే ప్రాంతంలో జన్మించారు. అరుణ్ చంద్రా గారు తన చిన్నప్పటి నుంచే ఆయనలో దేశభక్తి భావాలు బలంగా ఉండేవి. మన దేశం బ్రిటిష్ అధికారంలో నలిగిపోవటం ఆయన మనసును కలిచివేసింది. ఆయన విద్యార్థి దశలోనే జాతీయోద్యమ భావాజాలం ఆయనపై ప్రభావం చూపింది. దేశం కోసం పనిచేయాలనే తపన ఆయన చిన్న వయసులోనే ఏర్పడింది. అరుణ్ చంద్రా గారు జుగాంతర్ అనే విప్లవ సంస్థలో ఒక సభ్యుడిగా కూడా పనిచేశారు. అలాగే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ యువతలో దేశభక్తి భావాన్ని రగిలించారు. స్వేచ్ఛ కోసం ఆయన చేసిన పోరాటంలో ఆయన అనేకసార్లు జైలు శిక్షను కూడా అనుభవించారు. అయినప్పటికీ ఆయనలో ధైర్యం ఏమాత్రం తగ్గలేదు. భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత కూడా అరుణ్ చంద్రా గారు నిర్విరామంగా ప్రజాసేవను కొనసాగించారు. తరువాత ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజాప్రతినిధిగా కూడా ప్రజలకు అనేక సేవలందించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బరాసత్ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. పార్లమెంటులో ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ సామాన్య ప్రజల హక్కుల కోసం కూడా పోరాడారు. అలాగే గ్రామీణాభివృద్ధి, విద్యా విస్తరణ, సామాజిక సమానత్వం, ప్రజా సంక్షేమం వంటి అంశాలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ కూడా వహించారు. అరుణ్ చంద్రా గారి జీవితమంతా దేశ సేవకే అంకితమైంది. చివరిగా అరుణ్ చంద్రా గారు 1983 February 10 పరమపదించారు. భౌతికంగా ఆయన మన మధ్యలో లేనప్పటికీ ఆయన దేశం కోసం చేసిన త్యాగాలు, ఆయన ఆశయాలు నేటికి ప్రజల మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచాయి. కార్యక్రమంలో చివరి అంశం గురించి వినబోయే ముందు రాఘవేంద్ర చిత్రానికి మణిశర్మ సంగీతంతో శంకర్ దేవన్ చిత్ర పాడిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

కార్యక్రమంలో చివరిగా ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారి జయంతి గురించి కొన్ని విశేషమైన మాటలు క్లుప్తంగా తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలోనే అటు శౌర్యానికి ఇటు ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన మహావీరుల్లో ఒకరు. అతనెవరో కాదండి, ఆయన పేరే ఛత్రపతి సంభాజీ మహారాజ్. మరాఠా సామ్రాజ్య గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వీరుడని చెప్పాలి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు 1657 మే 14 మహారాష్ట్రలోని పురంధర్ కోటలో జన్మించారు. ఆయన తండ్రి భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప యోధుడు. ఆయన పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు చిన్నతనంలోనే మంచి ప్రతిభ కనపరిచారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారు తన బాల్యంలోనే గుర్రపు స్వారీ, ఖడ్గ విద్య, యుద్ధ వ్యూహాలు వంటి అనేక సైనిక విద్యల్లో కూడా శిక్షణ పొందారు. అంతేకాకుండా సంస్కృతం, మరాఠీ, హిందీ వంటి భాషల్లో కూడా మంచి పాండిత్యం సంపాదించారు. తండ్రి శివాజీ మహారాజు గారి మరణాంతరం సరిగ్గా అది 1681. సంభాజీ మహారాజు గారు మరాఠా సామ్రాజ్యానికి 2వ ఛత్రపతిగా పట్టాభిషిక్తులయ్యారు. తన తండ్రి స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని కాపాడటమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. శత్రువులు ఎన్నిసార్లు దాడులు చేసినా సంభాజీ మహారాజు గారు వెనక్కి తగ్గలేదు. యుద్ధరంగంలో ఆయన చూపిన పరాక్రమం శత్రువులను గజగజ వణికించేది. ఛత్రపతి సంభాజీ మహారాజు గారు దేశ ప్రజలకు చేసిన సేవలు అపారమైనవి. విదేశీ ఆక్రమణ నుండి మన దేశాన్ని రక్షించేందుకు ఆయన తన జీవితాన్నే త్యాగం చేశారు. అలాగే హిందూ ధర్మాన్ని కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మహావీరుడి జీవితం చివరకు విషాదకరంగా ముగిసింది. మొఘల్ సేనలు సంభాజీ మహారాజు గారిని పట్టుకుని తీవ్ర హింసలకు గురిచేశారు. అయినప్పటికీ ఆయన తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. శత్రు ముందు తల వంచకుండా సింహం వలె ధైర్యంగా నిలిచారు. చివరకు ఛత్రపతి సంభాజీ మహారాజు గారు 1689 మార్చి 11 వీరమరణం పొందారు. ఛత్రపతి సంభాజీ మహారాజు గారి జీవితం మనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పిస్తుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, దేశభక్తితో కూడిన త్యాగం ఉంటేనే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనవచ్చని ఆయన జీవితం మనకు తేటగా చెబుతుంది. పరిస్థితులెంత క్లిష్టంగా ఉన్నా సరే మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన విలువలను వదలకూడదని ఆయన జీవితం మనకు చెబుతుంది. నేటితరం యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మన దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలి. అలాగే నేటితరం యువతకు చదువుతో పాటు సంస్కారం, సేవాభావం, దేశభక్తి కూడా అవసరమని యువత ముఖ్యంగా గమనించాలి. ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాల గురించి తెలుసుకున్నారు. మరి ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువవాణి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో కలుద్దాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాలలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే ఆకర్షితా సింగ్. प्रधानमंत्री नरेंद्र मोदी ने आज नई दिल्ली में ब्रिक्स विदेश मंत्रियों की बैठक में भाग ले रहे विदेश मंत्रियों से मुलाकात की. रूस के विदेश मंत्री सर्गेई

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నా దేశం నా బాధ్యత పేరిట ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలను పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రితో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర రాయలసీమలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే 25 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఈ సమావేశం అనంతరం కేబినెట్ వివరాలను సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ, తిరుపతిలో 2500 కోట్ల రూపాయలతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల తయారీ యూనిట్, విశాఖలో 100 కోట్ల రూపాయలతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటు, సత్యసాయి జిల్లాలో 51,000 కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంట్, కడపలో 12,000 కోట్ల రూపాయలతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ వంటి కీలక ప్రాజెక్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు కూడా ఆమోదం లభించిందన్నారు. ఎంఎస్ఎంఈలకు నిధుల సౌలభ్యం కల్పించేందుకు ప్రత్యేక ఎక్స్చేంజ్ ఏర్పాటు ప్రతిపాదనపై కూడా కేబినెట్ చర్చించిందని మంత్రి పార్థసారథి వివరిస్తూ,
1: మన రాష్ట్రంలో దాదాపు 20 లక్షల పైబడి ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. ఎన్ఎస్సీలో బిఎస్సీలో రిజిస్ట్రేషన్ ఫీజే చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 14-18% ఉంటుంది ఫీజు. దాన్ని కేవలం 5% కంటే తక్కువ ఫీజు తో ఈ ఎక్స్చేంజ్ ప్రారంభించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పేసి మనం చేస్తాం. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ అభ్యర్థుల మేరకు ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2530 కింద నేవల్ అప్లికేషన్స్ కోసం అమరావతి క్వాంటమ్ వ్యాలీ లో ప్రత్యేక
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యలను పాటిద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పొదుపు చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సూచించారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కాన్వాయిలు తగ్గించుకుంటే సరిపోదని, ఇతర మార్గాలు చూడాలన్నారు. వర్చువల్ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ పొదుపు చర్యలపై దృష్టి సారించాలని చెప్పారు. వర్క్ ఫ్రం హోంపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలన్నారు. సౌరశక్తిని పెద్ద ఎత్తున అందిపుచ్చుకోవాలని, అందుకు పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పొదుపు చర్యలను దశల వారీగా చేపడదామని, ప్రతి నిర్ణయానికి ప్రజలను సన్నద్ధం చేసిన తర్వాతనే ప్రకటన చేద్దామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం సమీపంలో యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన డిఫెన్స్ ప్రాజెక్టును అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిఆర్డీఏలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 15,803 కోట్ల రూపాయలతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇది భారతదేశపు మొట్టమొదటి 5th జనరేషన్ స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్. ఇందులో స్టెల్త్ టెక్నాలజీ, ట్విన్ ఇంజిన్ సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, అత్యాధునిక ఏవియానిక్స్ వంటి సదుపాయాలతో యుద్ద విమానాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అధికారులు వెల్లడించారు. ఇదే వేదిక నుంచి డిఫెన్స్, డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులకు సైతం రేపు వర్చువల్గా భూమి పూజ చేయనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ 3వ దశకు సంబంధించి ఎన్నికల సంఘం ఈరోజు కీలక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 30 నుంచి దశల వారీగా ఎస్ఐఆర్ 3వ దశ ప్రారంభమవుతోందని వెల్లడించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 46,397 మంది బూత్ స్థాయి అధికారులు, 68,868 మంది బీఎల్ఏలు జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికి వెళ్లి దాదాపు 4,16,00,000 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. అనంతరం జూలై 21న ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 22న తుది జాబితా విడుదల చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంటెక్ ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీపీజీ ఈసెట్ 2026 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి వెబ్సైట్ cets.apshe.ap.gov.in నుంచి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని, అదేవిధంగా వాట్సాప్ నంబర్ 9552300009 నుంచి కూడా ఫలితాలు పొందవచ్చని పేర్కొన్నారు. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ఈ పరీక్షకు 12,012 మంది దరఖాస్తు చేయగా 9,990 మంది హాజరయ్యారు. వీరిలో 9,320 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 13 సబ్జెక్టులలో గత నెల 28 నుంచి 30 వరకు ఈ పరీక్షను నిర్వహించారు. తిరుపతి ఐఐటీలో యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు సహనోడల్ అధికారి ఎస్ సోమేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణితో ఈరోజు ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ చేపట్టిందన్నారు. పూణే నుంచి వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు రేపు ఐఐటీకి చేరుకుంటారని చెప్పారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో పాటు వైజ్ఞానిక అంశాలను అవలోకనం చేసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ దేవాలయాలను, విద్యాసంస్థలను, అమరావతి, చంద్రగిరి కోటలను సందర్శిస్తారని తెలియజేశారు. శ్రీహరికోటలో ఈ నెల 21వ తేదీన రాకెట్ లాంచింగ్ ప్రయోగాన్ని కూడా వీక్షిస్తారని ఆయన వెల్లడిస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ లో ఉండే డిఫరెంట్ ప్లేసెస్ కి తీసుకెళ్లి అక్కడ ఉండే డిఫరెంట్ కల్చరల్ ఎక్స్చేంజ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్, సో ఈ విధంగా వాళ్ళు లెర్నింగ్ బియాండ్ ద క్లాస్ రూమ్ సబ్జెక్ట్ ని నేర్చుకోవడం కోసం ఇటువంటి ప్రోగ్రామ్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి జరపబడుతుంది. సో దీనిలో భాగంగా 16వ తేదీన ఇనాగ్రల్ ప్రోగ్రామ్ జరుగుతుంది.
0: నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఈ నెల 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడిస్తూ,
3: ఋతుపవనాల యొక్క ఆగమనం అండమాన్ నికోబార్ దీవులకు 16వ తేదీ నాటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురు ముదురుగా తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. 5వ రోజు తర్వాత ఈ గరిష్ట ఉష్ణోగ్రతల్లో క్రమేపీ 2 నుంచి 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
0: ఆకాశవాణి 90 వసంతాల జాతీయోత్సవాల్లో భాగంగా విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అలనాటి మధుర భావగీతాలు పేరిట రేపు సంగీత విభావరి జరగనుందని రీజనల్ ఛానల్ మేనేజర్ ఆర్ఆర్ హర్షలత ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం 6 గంటలకు నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ నిర్వహణలో ఈ సంగీత విభావరి ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ఆమె తెలియజేశారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం టీసిరిసపల్లి గ్రామంలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ప్రతిష్టాత్మక రక్షణ తయారీ యూనిట్కు రేపు శంకుస్థాపన జరగనుందని కలెక్టర్ విజయకృష్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ 489 కోట్ల రూపాయల పెట్టుబడితో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ పరీక్ష సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుందని, ఈ యూనిట్ దేశ రక్షణ రంగంలో స్వదేశీ తయారీ సామర్థ్యాలను మరింతగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో 40కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నా దేశం నా బాధ్యత పేరిట ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలను పాటించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రితో కలిసి రేపు శంకుస్థాపన చేయనున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: శుశ్రూయంతాం. ప్రవాచక పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. వైశ్విక అనిశ్చితతాయాః ఆర్థిక సమాహ్వానానాం చ మధ్య

0: బ్రిక్స్ దేశాః రచనాత్మికాం భూమికాం నిర్వహంతీతి భారతేన దృఢతయా ప్రతిపాదితం. నవదిల్ల్యాం అద్య ద్విదివసీయ బ్రిక్స్ విదేశ మంత్రిణాం సమ్మేళనస్య ఆరంభః అభవత్. శ్వః ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః అబుదాబీ యాత్రాయాః సమయే భారత యుఏఈ దేశౌ ద్వైపాక్షిక సంబంధాన్ అగ్రిమస్తరే నయితుం సజ్జతే స్తః. కాంగ్రెస్ దళస్య నేతా విడి సతీశన్ వర్యః కేరళం రాజ్యస్య ముఖ్యమంత్రి భవిష్యతి. భారతస్య నిర్వాచనాయోగేన స్పష్టం యథార్థంచ మతదాతృసూచీం సునిశ్చేతుం షోడశ రాజ్యేషు త్రిషు కేంద్రశాసిత ప్రదేశేషు చ SIR ఇత్యస్య తృతీయ చరణస్య ఘోషణా కృతా. అపి చ అమెరికాదేశస్య రాష్ట్రపతిః డొనాల్డ్ ట్రంపః తథా చీనదేశస్య రాష్ట్రపతిః షీ జిన్పింగ్ ఇత్యేషః చ బీజింగ్ నగరె మహత్వపూర్ణం వార్తాలాపం కృతవంతౌ. అథ వార్తా విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య నవదిల్ల్యాం బ్రిక్స్ విదేశ మంత్రిమండలస్య విదేశ మంత్రిభిః సహ మేళనం కృతం. రూస్ దేశస్య విదేశమంత్రి సర్గేయ్ లావరోవః, ఇరాన్ దేశస్య విదేశమంత్రి అబ్బాస్ అరాఘచి, దక్షిణాఫ్రికా దేశస్య విదేశమంత్రి రొనాల్డ్ లామోలా, బ్రాజిల్ దేశస్య విదేశమంత్రి మౌరో వియేరా ఇత్యాదయః అద్య ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ మేళనం కృతవంతః. ఇదముపవేశనం నవదిల్ల్యాం ప్రచలితే బ్రిక్స్ విదేశ మంత్రిమండలస్య సమ్మేళనానంతరం అభవత్. ततः पूर्वं विदेशमंत्री डॉक्टर एस जयशंकरः स्वस्य प्रारंभिके भाषणे उक्तवान् यत् वैश्विक व्यवस्थायाः केन्द्रस्थाने शान्तिः सुरक्षा चास्ति. सः अवदत् यत् अद्यतनीयाः संघर्षाः केवलं संवादस्य कूटनीतेः च महत्त्वं प्रदर्शयन्ति. सः अवधानं दत्तवान् यत् वर्तमानसंघर्षाः आर्थिक अनिश्चितताः వ్యాపారస్య తంత్రజ్ఞానస్య ఋతుదశా సమాహ్వానాని చ వైశ్విక పరిదృశ్యం నిర్మీయంతే. తథా చ అస్మిన్ విషయే బ్రిక్స్ దేశాః రచనాత్మక స్థిరతాం చ ఆనేతుం మహత్వపూర్ణాం భూమికాం నిర్వహంతి. డాక్టర్ జయశంకరః సహభాగి దేశానాం తేసాం ఉపస్థిత్యై బ్రిక్స్ సంరచనాయాః అంతః సహకారం సుదృఢీకరణాయ నిరంతరం ప్రతిబద్ధతాయై చ ధన్యవాదం ప్రదదాత్. ఊర్జాయాః, ఆహారస్య, ఉర్వరకస్య, స్వాస్థ్య సురక్షయాః చ విషయే నైకే దేశాః నిరంతరం సమాహ్వానానాం సమ్ముఖీకరణం కుర్వంతః సంతీతి మంత్రిణా ఉక్తం. శ్వః శుక్రవాసరే అబుదాబీనగరే యదా ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః యుఏఈ దేశస్య రాష్ట్రపతినా షేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్యాన్ ఇత్యనేన సహ మేళనం భవిష్యతి, తదా భారత్ యుఏఈ దేశయోః మధ్యే దృఢం సహభాగిత్వం అగ్రిమస్తరే నయితుం సజ్జతాస్తి. ఉభౌ నేతారౌ సమగ్ర సామరిక సహభాగిత్వస్య పూర్ణవ్యాప్తిః సమీక్షితవంతౌ. తథా చ అనేకేషాం మహత్వపూర్ణానాం సంధేః ఆదానప్రదానస్య సాక్షిభూతౌ. ఔపచారిక సామరిక రక్షా సహభాగితాయాః కృతే కార్యం కర్తుం ఆశయపత్రం ఏవ సర్వాధికం పరిణామాత్మకం ఆసీతీతి. ద్వైపాక్షిక సురక్షా సంబంధేషు ప్రముఖం సోపానమాసీత్. దశదినాని యావత్ ప్రచలితం ఉచ్చ నాటకీయతాం ఉత్కంఠాం చ సమాప్య కాంగ్రెస్ దళేన అద్య విడి సతీశన ఇత్యస్య నామ కేరళం రాజ్యస్య నూతన ముఖ్యమంత్రి రూపేణ ఘోషితం. ఏషా ఘోషణా నవదిల్ల్యాం వార్తాహర సమ్మేళనే కాంగ్రెస్ నేతారః అజయమాకనః, ముకులవాసనికః, దీపాదాసమున్షి ఇత్యేతాః కృతవంతః. ఘోషణయా సహ కాంగ్రెస్ నేతృత్వే యుడిఎఫ్ రాజ్యే సర్వకారస్య నిర్మాణం కర్తుం ప్రవర్తయిష్యతి, యేన పక్షేద్వంద్వః సమాప్తః. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలె www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. కేంద్రీయగృహమంత్రి అమితశాహ అద్య అవదత్ యత్ NDRF ఇతి రాష్ట్రీయాపత ప్రతిక్రియాబలేన వింశతివర్షాణాం అల్పావధౌ సంపూర్ణే దేశే చత్వారింశోత్తరైకశతకోటిజనానాం విశ్వాసం అర్జితం.
1: NDRF को राष्ट्रपति निशान का सम्मान दिया गया वो हम सब के लिए गौरव और प्रतिष्ठा की बात।
2: ये सम्मान NDRF के समस्त बल के सेवा साहस शौर्य और समर्पण के संचित गुणों का सम्मान है। 20 साल के कम अंतराल के अंदर आपदा बचाव के क्षेत्र में भारत को वैश्विक नक्शे पर रखने का काम NDMA और NDRF ने किया है।
0: गृहमन्त्रिणा अधोरेखितं यत् यत्र यत्र एनडीआरएफ दलस्य कर्मचारिणः सम्पूर्णे विश्वे गतवन्तः तत्र तत्र ते जनानां प्रेमं विश्वासं चार्जितवन्तः। भारतस्य निर्वाचनायोगेन विशेष पुनरीक्षण संशोधनस्य एसआईआर इत्यस्य तृतीयचरणस्य घोषणा कृता यत् 16 राज्येषु त्रिषु केन्द्रशासित प्रदेशेषु च चरणबद्धरूपेण संचालितं भविष्यति। अस्मिन् चरणे आन्ध्रप्रदेशः अरुणाचलप्रदेशः हरियाणा झारखण्डः कर्णाटकः महाराष्ट्रः मणिपुरः मेघालयः मिजोरमः नागालैण्डः ओडिशा पंजाबः सिक्किमः त्रिपुरा तेलंगाना उत्तराखण्डेति सम्मिलितानि सन्ति। दिल्ली चंडीगढ़ दादरा नगर हवेली दमन दीव इत्येताः केन्द्रशासितप्रदेशाः अपि सन्ति। मतदात्री सूची संशोधन प्रक्रियायां एतत् महत्वपूर्णं सोपानमस्ति यस्योद्देश्यं संपूर्णे देशे स्पष्टं यथार्थं च मतदात्री सूचीं सुनिश्चेतुं भवति। अमेरिका देशस्य राष्ट्रपतिना डोनाल्ड ट्रम्पेन चीन देशस्य राष्ट्रपतिना शी चिनफिंग इत्यनेन सह अद्य वीचिंग नगरे वार्तालापः कृतः। व्यापारस्य तन्त्रज्ञानस्य क्षेत्रीय सुरक्षायाः च विषये उद्विग्नतायाः मध्येपि उभौ नेतारौ परस्पर विरोधस्य विषये सहकारस्य विषये अवधानं दत्तवन्तौ। द्वितीय राष्ट्रपति कार्यकाले ट्रम्पस्य चीन देशस्य एतत् प्रथमं भ्रमणमस्ति। व्हाइट हाउस इत्यस्यानुसारं ऊर्जा मुक्त प्रवाहस्य समर्थनाय होर्मुज जलसन्धि अवश्यमेव उद्घाटिता भवेत् इति उभौ पक्षौ स्वीकृतवन्तौ। अस्मिन् उक्तं यत् राष्ट्रपतिना शी वर्येण सह ट्रम्पस्य मेलनम् उत्तममासीत्। उपवेशनानन्तरं जनसमूहं सम्बोधयन् चीनदेशस्य राष्ट्रपतिः शी चिनफिंग वर्यः चीन अमेरिका देशौ प्रतिद्वन्द्विनौ न भूत्वा सहभागिनौ भवेताम् इति उक्त्वा संघर्षस्य उपरि सहकारस्य पोषणस्य विषये अवधानं प्रदत्तवान्। सः उभयोः राष्ट्रयोः मतभिन्नतायाः अपेक्षया सामान्याभिलाषाः अधिकाः सन्तीति अवोचत् तथा च द्वैपाक्षिक सम्बन्धेषु नूतनस्य अध्यायस्य आह्वानम् अपि अकरोत्। भारत ऋतु विभागेन अद्य पश्चिम मध्य प्रदेशस्य पश्चिम पूर्व राजस्थानस्य गुजरातस्य महाराष्ट्रस्य च केषुचित् भागेषु तीव्र उष्ण तरंगस्य पूर्वानुमानं प्रकटितम्। दिने कोंकण गोवा प्रदेशयोः उष्णार्ध ऋतुः भवितुम् अर्हति। अद्य उत्तर पूर्व भारतस्य केषुचित् भागेषु अण्डमान निकोबार द्वीप समूहेषु केरलम राज्ये माहे प्रदेशे पश्चिम बंग प्रदेशे सिक्किमे तमिलनाडु राज्ये पुद्दुचेरी प्रदेशे करैक्कल प्रदेशे च प्रचंड वृष्टिः भविष्यति इति विभागेन पूर्वानुमानितम्। तटीय कर्नाटकस्य झारखण्डस्य उत्तरान्तरिक कर्नाटकस्य च केषुचित् स्थानेषु अद्य वृष्टेः सम्भावनापि विद्यते। IPL इति इंडियन प्रीमियर लीग क्रिकेट क्रीडायाम् अद्य सायंकाले धर्मशाला नगरस्य हिमाचल प्रदेश क्रिकेट एसोसिएशन क्रीडांगणे पंजाब किंग्स दलम् अद्य मुंबई इंडियंस दलम् सम्मुखीकरिष्यति। क्रीडायाः आरम्भः सायं 7:30 भविष्यति। अन्ते मुख्य वार्ताः पुनः एकवारम्। वैश्विक अनिश्चितताया आर्थिक समाह्वानानां च मध्ये वृक्षदेशाः रचनात्मिकां भूमिकां निर्वहन्तीति भारतेन दृढतया प्रतिपादितम्। श्वः प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः आबुधाबी यात्रायाः समये भारत UAE देशौ द्वैपाक्षिक सम्बन्धान् अग्रिमस्तरे नेतुं सज्जते स्तः। कांग्रेस दलस्य नेता VD सतीशन वर्यः केरलम राज्यस्य मुख्यमन्त्री भविष्यति इति वार्ताः।
3: విజయవాడ కేంద్రం పల్లె సీమలు

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఇతరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: ఈనాటి పల్లెసిమలు కార్యక్రమంలో స్త్రీలకు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు అంశం గురించి డాక్టర్ వి జ్యోతి గారితో పరిచయం వింటారు.
3: ఈ రోజుల్లో గనక మనం చూసినట్లయితే వ్యవసాయ రంగంలో ఈ మధ్యకాలంలో వచ్చిన మార్పుల వల్ల, ముఖ్యంగా ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీలకు కానీ యువతకు కానీ ఉపాధి తగ్గిపోయిందనే మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వారందరూ కూడా వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడాల్సిన అవసరం కూడా వచ్చింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చాలా రకాల అవకాశాలు అనేవి ఈ గ్రామీణ ప్రాంతాల్లో మహిళకి యువతకి ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. పుట్టగొడుగుల పెంపకం కానివ్వండి, పెరటికోళ్ల పెంపకం, పాడి గేదెలు, అలాగే మేకల్ని గొర్రెల్ని పెంచుకోవడం, పట్టుపురుగుల పెంపకం, ఇంకా తేనెటీగల పెంపకం, వర్మీ కంపోస్ట్ తయారీ యూనిట్లు పెట్టుకోవడం, అలాగే ఈ మధ్యకాలంలో ఇంకొక విశేషం ఏంటంటే ఎక్కువగా విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకుని అమ్ముకున్నట్లయితే ఎక్కువగా లాభసాటిగా ఉందని చెప్పి అటువంటి యూనిట్లను కూడా చాలామంది పెట్టుకుంటూ ఉన్నారు. ఈ రకంగా ఈ గ్రామీణ ప్రాంత యువత ఉపాధిని పొందడానికి స్థానికంగా ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు కూడా ఎంతగానో సహకరిస్తూ ఉన్నాయి. అక్కడ వీరికి శిక్షణ కార్యక్రమాలు అవి నిర్వహించి వారికి ఉపాధిని కూడా చూపించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ వి జ్యోతి గారు ఉన్నారు. వీరు బాపట్ల వ్యవసాయ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరిని అడిగి మనం ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు కానీ మహిళలకు కానీ ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి తెలుసుకుందాము. జ్యోతి గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే స్త్రీలకు కానీ యువతకు కానీ వ్యవసాయ రంగమే కాకుండా ఇంకా ఎటువంటి ఉపాధి మార్గాలు ఉన్నాయంటారు?
4: ఇంకా భారతదేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా సుమారు 60% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయ ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుని నివసిస్తున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో వ్యవసాయ పరిస్థితులను మనం గమనించినప్పుడు రైతులు ఆహార ధాన్యాల ఉత్పత్తితో పాటుగా వాణిజ్య మరియు తోట పంటలను కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయంలో ధరల స్థిరత్వం సరిగ్గా లేకపోవడం వలన మరియు ఇతర సమస్యల కారణంగా వ్యవసాయంలో లాభాలు సరిగ్గా లేకపోవడం వ్యవసాయ రంగ స్తబ్దతకు ముఖ్య కారణం.
3: ఇప్పుడు మీరు చెప్తున్నారు కదండి, వ్యవసాయ రంగంలో స్తబ్దత అనేది ఉందని చెప్పి చెప్తున్నారు కదా, మరి ఇటువంటి నేపథ్యంలో అక్కడ ఉండే గ్రామీణ స్త్రీలకు కానీ యువతకు కానీ ప్రత్యామ్నాయ మార్గాలు ఇంకేమన్నా ఉన్నాయా, ఆదాయ మార్గాలు?
4: రైతులు గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 4 నుండి 6 నెలల వ్యవధిలో వచ్చే పంటలను ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుని వ్యవసాయం చేయడం వలన ఒడిదుడుగుల వలయంలో చిక్కుకుంటున్నారు. రైతుతో పాటుగా ఆయన కుటుంబంలోని మహిళలు, యువత వివిధ ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకుని రైతుకు చేయూతగా నిలబడితేనే గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలకు ఆర్థిక అభివృద్ధి సాధ్యపడుతుంది. ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామంలో పండే పంటల ఆధారంగా మరియు ఆయా ప్రాంతాల్లోని అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో వ్యవసాయ అనుబంధ కుటీర పరిశ్రమలను నెలకొల్పుకొని ఆదాయాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా, అనగా రోజువారీగా, వారానికి, పక్షం రోజులకు, నెలవారీగా 2 లేదా 3

0: నెలలకు ఒకసారి మరియు 6 నెలలకు సంవత్సరానికి వచ్చే వివిధ ఆదాయ మార్గాలను ఏర్పరచుకొని తద్వారా వచ్చే ఆదాయాన్ని అటు వ్యవసాయానికి మరియు కుటుంబ అవసరాల కొరకు వినియోగించుకుంటూ ఆర్థిక స్వావలంబన పొందవచ్చు.
1: ఇప్పుడు చాలా రకాలు చెప్పారు కదండి మీరు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల విషయానికి వచ్చినట్లయితే ఈ స్వయం ఉపాధి కోసం వారికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారు?
0: గ్రామాల్లో ప్రధానంగా వ్యవసాయ ఆధారంగా లభించే ముడి వనరులను వివిధ రకాలుగా వినియోగించుకుని ప్రస్తుత కాలానికి కావలసిన నిత్య అవసరాలను తయారీ చేసుకుని మార్కెట్ చేసుకోగలిగితే వివిధ రంగాలైన పుట్టగొడుగుల పెంపకం, పెరటికోళ్ల పెంపకం, పాడిగేదలు, పశుగ్రాసాల సాగు, మేకలు మరియు గొర్రెల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, పెరటి తోటల పెంపకం, తేనెటీగల పెంపకం, కంపోస్ట్ తయారీ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, సేంద్రియ ముడి సరుకులు మరియు ఉత్పత్తుల తయారీ, రైతు స్థాయిలో కొత్త వంగడాల విత్తనోత్పత్తి, వస్త్రాలపై రంగుల అద్దకం, కుటుంబ అవసరాలైన కొవ్వొత్తులు, బేకరీ పదార్థాలు, మల్టీగ్రెయిన్ ఆట, జామ్లు, స్క్వాష్లు, పెయిన్ బామ్లు, సర్ఫ్ పౌడర్ల తయారీతో పాటుగా వ్యవసాయానికి అనువైన వేప పిండి, వేప చెక్క తయారీ మొదలైనవి స్వయం ఉపాధి అవకాశాలుగా ఎంచుకోవచ్చు.
1: అంటే చాలా రకాల అవకాశాలు అనేవి ఇక్కడ గ్రామీణ ప్రాంత స్త్రీలకు కానీ యువతకు కానీ ఉన్నాయంటారు. ఇప్పుడు ముఖ్యంగా ముఖ్యమైన వాటి గురించి ఈరోజు మనం కొన్ని మాట్లాడుకుందాము. పుట్టగొడుగుల పెంపకం, ఈ మధ్య కాలంలో వీటి వినియోగం కూడా చాలా ఎక్కువగా పెరిగింది. ప్రోటీన్ అది కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి దీన్ని ఆహారంగా తీసుకోమని వైద్యులు కూడా చెప్తూ ఉండడంతో ఈ పుట్టగొడుగుల పెంపకం అనేది చాలామంది చేపడుతూ ఉన్నారు కదండి. ఈ పుట్టగొడుగుల పెంపకం గురించి తెలియజేస్తారా?
0: పుట్టగొడుగుల పెంపకానికి వస్తే ప్రస్తుతం పుట్టగొడుగుల్లో ఉండే పోషకాల రీత్యా వీటి వినియోగం కూడా రోజురోజుకి పెరుగుతూ ఉండడం వలన పుట్టగొడుగులను పెంచి విక్రయించడం లాభదాయకంగా ఉంది. పుట్టగొడుగుల్లో వరిగడ్డి పుట్టగొడుగులు, తెల్లగుండి వైట్ బటన్ పుట్టగొడుగులు, పాల మేగడ లాంటి మిల్కీ మష్రూమ్ పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. గ్రామీణ మహిళలు కేవలం వారి ఇంటి దగ్గరే దొరికే ముడి పదార్థాలతోనే ఎక్కువగా వీటిని పెంచుకోవచ్చు. కేవలం స్పాన్ మరియు 1 లేదా 2 ముడి పదార్థాలను మాత్రమే బయట నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ స్పాన్ తయారీను కూడా ఆసక్తిగల మహిళలు నేర్చుకొని తయారు చేసుకోవచ్చు. పుట్టగొడుగుల పెంపకంలో గ్రామీణ మహిళలు 5,000 రూపాయల పెట్టుబడిని ప్రథమంగా వెచ్చించి 10,000 వరకు కూడా ఆదాయాన్ని కేవలం 50 నుంచి 60 రోజుల్లో పొందే అవకాశం ఉంది. ఆ తరువాత డిమాండ్ను బట్టి, లాభాన్ని బట్టి ఉత్పత్తిని పెంచుకొని ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువ.
1: అలాగే పెరటి కోళ్ళను కూడా పెంచి ఇక్కడ ఉపాధి మార్గాన్ని పొందుతూ ఉంటారు కదండి చాలామంది, ఆ విషయాలు తెలియజేస్తారా?
0: గ్రామీణ మహిళలు ఇంటి దగ్గరే ఆదాయాన్ని సంపాదించే మరో మార్గం అభివృద్ధి పరిచిన పెరటి కోళ్ల పెంపకం. ఇందులో ముఖ్యంగా మామూలు నాటుకోళ్ల కన్నా కూడా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. అభివృద్ధి పరిచిన రాజశ్రీ, గ్రామప్రియ, శ్రీనిధిలలో ఏదైనా జాతిని పెరట్లో పెంచినప్పుడు అధిక గుడ్లు ఉత్పత్తిని, మాంసం ఉత్పత్తిని ఇచ్చి మంచి ఆదాయాన్ని ఇస్తాయి. సాధారణంగా ప్రతి ఇంట్లో 20 కోళ్ల వరకు పెంచుకునే సామర్థ్యం ఉంటుంది. ఈ విధంగా టీకాలు వేసిన 6 వారాల వయసు ఉన్న 20 కోళ్ల ధర సుమారు 2,400 రూపాయల నుంచి 2,600 రూపాయల వరకు ఉంటుంది. నాటుకోళ్లను పోలి ఉండడం వలన వీటి మాంసానికి మంచి గిరాకీ ఉంది. ఇవి సంవత్సర కాలంలో 120 నుంచి 180 గుడ్లను పెట్టే సామర్థ్యం ఉంటుంది. వీటి గుడ్లు లావుగా ఎక్కువ బరువును కలిగి ఉండడంతో మార్కెట్లో మంచి ధర కూడా ఉంటుంది. గ్రామీణ మహిళలు పెరటికోళ్ల ద్వారా సాలిన 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు.
1: ఇక సాధారణంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ పాడి పశువుల మీద ఆధారపడి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు కదండి. ఈ పాడి పశువుల పెంపకంలో ఎటువంటి మెళకువలు పాటించాలంటారు?
0: ప్రస్తుతం పాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా గ్రామీణ మహిళలు మరియు యువత శాస్త్రీయ పద్ధతులతో పాడి యాజమాన్యం వలన సాలిన 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. దేశీయ పాడి ఆవులు మరియు గేదెలతో పాటుగా అధిక పాల దిగుబడినిచ్చే ముర్రా మరియు జెర్సీ, హెచ్ఎఫ్ మొదలైన పాడి పశువులను శాస్త్రీయ పద్ధతులతో పెంచి మంచి పాల దిగుబడిని మరియు పశువుల ఎరువును పొందవచ్చు.
1: ఇప్పుడు పాడి పశువులు అంటే కనుక వాటి మేత కోసం ఎక్కువగా ఈ పచ్చగడ్డి మీద ఆధారపడుతూ ఉంటారు కదండి. ఈ పచ్చగడ్డి కొరత అనేది మనకి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ పశుగ్రాసాలని సాగు చేసి కూడా ఏమన్నా ఉపాధి మార్గంగా మలుచుకోవచ్చు అంటారా?
0: ఇటీవల కాలంలో పెరుగుతున్న మేత సమస్య, పచ్చగడ్డి కొరత గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పాల దిగుబడి పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. పట్టణాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లో నాణ్యమైన పచ్చగడ్డి పెంపకం మంచి ఆదాయ వనరుగా ప్రాచుర్యం పొందుతుంది. ఏకవార్షిక మరియు బహువార్షిక గడ్డి రకాలను సంవత్సరం పొడుగునా దిగుబడి వచ్చేలా పొలంలో ఏర్పాటు చేసుకోవాలి. ఎకరానికి ఖర్చు పోను సుమారు 40,000 నుంచి 60,000 రూపాయల వరకు కూడా ప్రతి 3 నుంచి 6 నెలలకు పొందే వీలు ఉన్నది.
1: అలాగే జీవాలని కూడా పెంచుతూ ఉంటారు కదండి చాలా మంది, మరి ఈ జీవాల ద్వారా కూడా వారు ఎటువంటి ఉపాధి మార్గాన్ని ఎంచుకోవచ్చు అంటారు?
0: వ్యవసాయ భూమి కలిగిన గ్రామీణ మహిళలు సాలీనా 50,000 రూపాయల వరకు 4 గొర్రెలు మరియు 1 గొర్రెపోతును పెంచడం వల్ల పొందవచ్చు. ఒక ఆడ మేక పెంపకం చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని ఇవ్వగలదు.
1: అలాగే ఇంకొక ఉపాధి మార్గం మనం చూసుకున్నట్లయితే ఈ పట్టుపురుగుల పెంపకం అండి. ఈ పట్టుపురుగుల పెంపకాన్ని ఎలా చేపట్టాలంటారు?
0: స్వయం ఉపాధిగా పట్టు పరిశ్రమ గురించి మనందరికీ తెలిసిందే. అయితే శాస్త్రీయ పద్ధతుల్లో మార్కెట్కి అనుగుణంగా పట్టు పరిశ్రమ చేపట్టి మంచి ఫలితాలను పొందవచ్చు. ఇటీవల కాలంలో అంతరించిపోతున్న జాతుల్లో తేనెటీగలు కూడా చేరటం జరిగింది. అంతేకాకుండా తేనెలో ఉన్న పోషక విలువ దృష్ట్యా తేనెకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో తేనెటీగల పెంపకానికి చాలా అనువైన ప్రదేశాలు. తేనెటీగలకు కావలసిన మకరందం మరియు పుప్పొడి ఎక్కువగా వివిధ రకాలైన పంటల నుండి చాలా సులువుగా పొందడానికి వీలుంటుంది. తేనె పెంచడానికి కావలసిన పెట్టెలను డాబాల మీద పొలంలో అనువైన ప్రదేశాల్లో పెట్టి నాణ్యంతో వాటిని పెంచి తేనె పొందవచ్చు. తేనెటీగల పెంపకం నైపుణ్యం కోసం వ్యవసాయ పరిశోధన స్థానం విజయరాయ వారిని సంప్రదించవచ్చు.
1: అలాగే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇంకొక ఉపాధి మార్గం మనకి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపించేది ఈ వానపాములు ఎరువు తయారు చేయడం, అంటే వర్మీ కంపోస్ట్ తయారు చేయడం కూడా చాలా మంది యువత యూనిట్లుగా పెట్టుకుని చేస్తున్నారు కదండి. ఈ వర్మీ కంపోస్ట్ యూనిట్లను ఎలా పెట్టుకోవచ్చు అంటారు?
0: సేంద్రీయ వ్యవసాయానికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా వానపాముల ఎరువు తయారీ మంచి లాభదాయకం. గ్రామీణ ప్రాంతాల్లో దొరికే వివిధ రకాల వ్యర్థాలను వానపాములను ఉపయోగించి మంచి నాణ్యమైన ఎరువుగా తయారు చేసుకోవచ్చు. సేంద్రీయ వ్యవసాయంలో దీని వినియోగం ఎక్కువగా ఉండటంతో కిలో 5 రూపాయల నుంచి 6 రూపాయల వరకు ఉంటుంది. వ్యర్థాల నుంచి 6 నుంచి 8 వారాల్లో వానపాముల ఎరువు తయారవుతుంది. 3 టన్నుల సేంద్రీయ వ్యర్థాల నుంచి 1 టన్ను వానపాముల ఎరువును పొందవచ్చు. 1 టన్ను వానపాముల ఎరువు తయారీ చేయడానికి సుమారుగా 1200 రూపాయలు ఖర్చు అవుతుంది. 1 టన్ను వానపాముల ఎరువు మార్కెట్లో 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ విధంగా కేవలం వానపాముల ఎరువునే కాకుండా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వానపాముల ఎరువుల్లో జీవన ఎరువులైన ఎజోస్పైరల్లం, ఎజటోబాక్టర్, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, జీవ శిలీంద్ర నాశకాలైన ట్రైకోడర్మా విరిడి, జీవ కీటక నాశకులైన బెవేరియా, మెటారైజియం మొదలైనవి కలిపి వానపాముల ఎరువుకు విలువను జోడించి మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయించుకుని మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
1: అలాగే మనకి ప్రధానమైన ఇంకొక ఉపాధి మార్గం ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా స్వయం ఉపాధిని పొందుతూ ఉన్నారు కదండి చాలామంది మహిళలు కానీ యువత కానీ, వాటి గురించి తెలియజేయండి.
0: గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి పొందడానికి వీలుగా చిరుధాన్యాలైన రాగులు, జొన్నలతో బిస్కెట్లను తయారు చేసి విక్రయించవచ్చు. ఇటీవల కాలంలో చిరుధాన్యాల ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉండటం వల్ల బేకరీ ఉత్పత్తులను సులభ పద్ధతిలో తయారు చేయడానికి అనువుగా ఉండి ఖర్చు పోను రోజుకి సుమారు 700 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాకుండా సాధారణ గోధుమ పిండి కన్నా మల్టీగ్రెయిన్ ఆటా తయారు చేయడానికి గోధుమలతో పాటుగా రాగులు, సజ్జలు, జొన్నలు, బార్లీ, సోయా మొదలైన వాటిని తగిన నిష్పత్తిలో వాడి తయారు చేయడం వల్ల ఈ మల్టీగ్రెయిన్ ఆటాకు మంచి ధరతో పాటు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. చిరుధాన్యాల్లో అధిక మొత్తంలో ఇనుము, కాల్షియం, జింక్ లాంటి ఖనిజ లవణాలతో పాటు మాంసకృతులు, పిండి పదార్థాలు, విటమిన్లతో పాటు పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటాయి. పెద్దవాళ్లు మరియు పిల్లల్లో పెరుగుతున్న పోషక లోపాలు మరియు ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో పోషక విలువలున్న జొన్న, రాగి, సజ్జలు, కొర్రలు, సామలు మొదలైన చిరుధాన్యాలతో వివిధ రకాలైన విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి అమ్మవచ్చు. వివిధ రకాల పిండి మరలు మరియు చిరుధాన్యాలు మరియు అపరాలపై పొట్టు తీసే యంత్రాలను, చిన్న నూనె తీసే యంత్రాలను కూడా స్వయం ఉపాధిగా వాడటం ఇటీవల కాలంలో ఎక్కువగా గమనించటమైనది. పండ్లు మరియు కూరగాయలతో వివిధ నిలువ ఆధార ఉత్పత్తులైన జాము, జెల్లీ, స్క్వాష్, కెచ్చప్ మరియు రసాల తయారీ, మామిడి తాండ్ర తయారీని చిరువ వ్యాపారంగా లేదా కుటీర పరిశ్రమగా కూడా చేపట్టవచ్చు.
1: అలాగే ఇప్పుడు మనకి వ్యవసాయంలో ప్రధానంగా వేప గింజల పొడిని కానీ అలాగే వేప చెక్కల్ని కానీ వీటిని వాడుతూ ఉంటారు కదండి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో మనకి చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి ఉచితంగా. మరి ఇలాంటి వాటితో ఏమైనా ఉపాధి మార్గంగా మహిళలు చేపట్టే అవకాశం ఉందంటారా?
0: ఇటీవల కాలంలో వేప పిండి ప్రాధాన్యత కూడా సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువగా ఉండటం వల్ల గ్రామీణ మహిళలు స్వయం ఉపాధిగా వేప పిండిని తయారు చేసి కూడా విక్రయించి మంచి ఆదాయాన్ని పొందవచ్చు. 50 కిలోల వేప కాయల నుండి 30 కిలోల విత్తనాలను తీయవచ్చు. 1 కిలో విత్తనాల నుండి 800 గ్రాముల చెక్క మరియు 200 గ్రాముల నూనె తీయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో వేప పిండి కిలో 13 రూపాయల నుంచి 16 రూపాయల వరకు ఉంది.
1: ఈ విధంగా వాళ్ళు ఉపాధి మార్గాన్ని పొందవచ్చు. మరి ఇక బట్టలపై రంగుల అద్దకం కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది చేపడుతూ ఉన్నారు కదండి, దాని గురించి తెలియజేయండి.
0: గ్రామీణ మహిళలకు కుటీర పరిశ్రమగా వస్త్రాలపై రంగుల అద్దకం ఎంతో లాభదాయకం. ఇటీవల కాలంలో వస్త్రాల వ్యాపారంలో వచ్చే విఫలాత్మక మార్పులకు రంగుల అద్దకం నైపుణ్యంతో పాటుగా వస్త్రాల డిజైనింగ్లో కూడా నైపుణ్యం చాలా లాభదాయకంగా ఉంటుంది. గ్రామీణ మహిళలు ఇంటి దగ్గరే వస్త్రాలపై రంగుల అద్దకానికి సంబంధించి రంగులు, ఇతర ముడి పదార్థాలను సేకరించుకొని వివిధ రకాల డిజైన్ల్లో బట్టలకు అనగా చీరలు మరియు ఇతర డ్రెస్ మెటీరియల్స్పై రంగులను అద్ది టైలరింగ్ నైపుణ్యంతో చక్కటి డ్రెస్సులను తయారు చేసి విక్రయించి స్వయం ఉపాధి పొందవచ్చు. దీనికి పెట్టుబడి చాలా తక్కువగా ఉండి గిరాకీ మరియు నైపుణ్యంతో చక్కటి సంపాదనని ప్రతి నెల పొందవచ్చు.
1: అలాగే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ట్రాక్టర్లని వాటిని ఉపయోగిస్తూ ఉంటారు కదండి, అలాగే ఆధునిక యంత్ర పరికరాలు కూడా ఇక్కడ ఎక్కువగా వినియోగంలోనే ఉన్నాయి ప్రతి చోట కూడా మనం చూసుకున్నట్లయితే. మరి వీటి విషయంలో కనుక యువతకి ఏదైనా ఉపాధి మార్గం లభించే అవకాశం ఉంటుందంటారా?
0: మన రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ట్రాక్టర్ నగర్లో గల సదర్న్ రీజనల్ ఫార్మింగ్ మిషనరీ ట్రైనింగ్ మరియు టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ గ్రామీణ యువతకు వివిధ వ్యవసాయ పరికరాల రిపేరీపై వివిధ రకాల శిక్షణా కార్యక్రమాలను ఇచ్చి తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వ్యవసాయ పరికరాల వినియోగంలో వచ్చే సమస్యలకు అక్కడే పరిష్కరించే విధంగా గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నారు.
1: ఇప్పుడు చాలా రకాల ఉపాధి మార్గాలని మీరు చెప్పారు కదండి, ఇవే కాకుండా ఇంకా ఇతర ఉపాధి మార్గాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: ఈ విధంగానే కొవ్వొత్తుల తయారీ, సర్ఫ్ పౌడర్, సోప్ ఆయిల్, హెన్నా పౌడర్, ఫినాయిల్ తయారీ చిరు వ్యాపారం లేదా కుటీర వ్యాపారంగా కూడా చేపట్టవచ్చు. గ్రామీణ మహిళలు మీ దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఈ అంశాలపై నైపుణ్య శిక్షణను పొందవచ్చు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా గృహ అవసరాలను తీర్చుకోవడమే కాకుండా ఆర్థికంగా కూడా ఆదాయాన్ని పొందడానికి వీలుంటుంది.
2: మీరు ఇంతవరకు పల్లెసీమలో కార్యక్రమంలో స్త్రీలకు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు ఈ అంశం గురించి డాక్టర్ వి జ్యోతి గారితో పరిచయం విన్నారు.

0: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
1: ఈనాటి పల్లెసిములో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
2: పుదీనా సాగు గురించి తెలుసుకుందాం. పుదీనాలో జపనీస్ పుదీనా, స్పియర్ పుదీనా, పిప్పర్మెంట్ పుదీనా, బర్గామెట్ అనే వాటిలో జపాన్ పుదీనాకి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. దీని తైలాన్ని సుగంధ పరిమళాలు, పాన్ మసాలాల్లో దగ్గు, జలుబు, నొప్పులు తగ్గించే ఔషధాల తయారీలోనూ వాడతారు. అంతేకాకుండా టూత్పేస్ట్లు, మౌత్ వాష్లు, చూయింగం మొదలైన వాటిలో కూడా పుదీనాని వాడుతున్నారు. పుదీనా 60 నుండి 75 సెంటీమీటర్లు పెరిగి అనేక కొమ్మలతో కూడిన బహువార్షిక పొద. అనువైన వాతావరణం ఉన్న నేలల్లో 100 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు 5 నుంచి 15 సెంటీమీటర్ల వరకు వెడల్పుగా ఉండి సన్నని నూగును కలిగి ఉంటాయి. ఈ నూగులో ఉన్న నూనె గ్రంథుల్లో మనకి ఉపయోగపడే తైలం తయారవుతుంది. తైలం నాణ్యత అందులో ఉన్న మెంథల్ అనే పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. ఇక పుదీనాలో రకాల్ని గనక మనం చూసినట్లయితే శివాలిక్, కోసి, హిమాలయ, సక్షం, కుషాల్ అనే రకాలు జపాన్ పుదీనాలో ముఖ్యమైనవి. శివాలిక్, కోసి, హిమాలయ రకాలు ఆకుపచ్చ, తుప్పు తెగుళ్లని తట్టుకోలేవు, అందువల్ల వీటిని ఎక్కువగా సాగు చేయడం లేదు. పుదీనాలో సక్షం ఈ రకాన్ని గనక మనం చూసినట్లయితే వీటి పిలకలు నాటడం ద్వారా ఈ రకం నుంచి హెక్టార్కి 80% పైగా మెంథాల్ కలిగిన 225 నుంచి 250 కిలోల తైలాన్ని పొందొచ్చు. ఇక కుషాల్ రకాన్ని గనక మనం చూసినట్లయితే ఈ రకం రబీ చివరిలో కూడా నాటడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే వరి కోత ఆలస్యమైనప్పుడు కూడా వరి తర్వాత ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. 90 నుండి 100 రోజుల పంట వ్యవధిలో హెక్టార్కి 80% మెంథాల్ కలిగిన 175 నుండి 200 కిలోల తైలాన్ని పొందొచ్చు. సక్షం, కుషాల్ రెండూ కూడా పురుగులని, తెగుళ్లని తట్టుకోగలవు, అందువల్ల వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇక పుదీనా సాగుకి అనుకూలమైన నేలల విషయానికి వచ్చినట్లయితే అధిక సేంద్రియ పదార్థం కలిగిన ఎర్రనేలలు, నీరు నిల్వని నల్ల నేలలు, ఉదజన సూచిక 6.5 నుండి 8.5 ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల నేలలు, క్షార నేలలు పుదీనా సాగుకు పనికిరావు. ఇక వాతావరణాన్ని గనక మనం చూసినట్లయితే సమశీతోష్ణ స్థితి నుంచి ఉష్ణ వాతావరణ పరిస్థితులు పుదీనా సాగుకు అనుకూలంగా ఉంటాయి. 100 నుండి 110 సెంటీమీటర్ల వర్షపాతం, 20 నుండి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఈ పుదీనాని వేర్లు, కాండపు ముక్కలు, పిలకల ద్వారా వ్యాప్తి చేస్తారు. ఎకరానికి 3 నుండి 4 క్వింటాళ్ల తీగ ముక్కలు అవసరమవుతాయి. ఇక నాటే విధానాల్ని గనక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పుదీనాని 2 రకాలుగా నాటుకోవచ్చు. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు నాటుకోవాలంటే పిలకల్ని పొలంలో నాటుకోవచ్చు. వరుసకి వరుసకి మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడం ఉండేలా నాటుకోవాలి. పిలకలని కుల్పీలతో మట్టి తీసి 5 నుండి 6 సెంటీమీటర్ల లోతులో లేదా ట్రాక్టర్తో గొర్రు తోలడం ద్వారా 5 నుండి 6 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి. తర్వాత వాటిని పూర్తి చేయాలి, వెంటనే తడిపెట్టుకోవాలి. జనవరిలో నాటుకుంటే 3 నుండి 4 వారాల్లోనూ, ఫిబ్రవరిలో అయితే 2 నుండి 3 వారాల్లోనూ మొలకలొస్తాయి. ఫిబ్రవరి తర్వాత నాటుకోవాలంటే పిలకల్ని ముందుగా 100 చదరపు మీటర్ల నారుమడిలో పెంచుకుని 6 ఆకులు వచ్చిన తర్వాత వరసల మధ్య 30 సెంటీమీటర్లు, వరసల్లో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు పుదీనాని నాటుకోవాలంటే ఈ పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రకాశం జిల్లాలో అయితే రబీ శనగ పంట తర్వాత కూడా ఈ పుదీనాని సాగు చేయొచ్చు. రబీ వరి లేదా శనగ పంటలు కోసిన తర్వాత బాగా అంటే 2-3 సార్లు దుక్కి దున్ని చిన్న మడులు తయారు చేసుకుని వాటిని వరి నాటు వేసే సమయంలోలాగా నీటితో నింపుకోవాలి. నారుమడి నుండి 6 ఆకులు వచ్చిన మొక్కల్ని పీకి వరినారులాగానే మడుల్లో నాటుకునేటట్లయితే వరుసల మధ్య 50 నుండి 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 నుండి 15 సెంటీమీటర్లు ఎడం ఉండేలా నాటుకోవాలి. అదే ఏప్రిల్లో అయితే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవచ్చు. హెక్టర్కి సుమారుగా 2.5 లక్షల పిలకలు అవసరమవుతాయి. ఈ పద్ధతిలో నాటితే కుషాల రకాన్ని ఉపయోగించడం మంచిది. నీరు ఎక్కువగా నిల్వ ఉండే నేలల్లో అయితే పిలకల్ని బోదల మీద మాత్రమే నాటుకోవాలి. ఇక పుదీనా సాగులో సమగ్ర పోషక యాజమాన్యం అంటే సేంద్రియ రసాయన ఎరువులని సమ్మిళితంగా ఉపయోగించడం వల్ల ఆకులు మెంథాల్ పదార్థాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఆఖరు దుక్కిలో 20 నుండి 30 టన్నుల పశువుల ఎరువు, 110 కిలోల యూరియా, 310 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 67 కిలోల మ్యూరేట్

0: దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక పొద్దున్న సాగులో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్లయితే జనవరి మార్చి నెలల మధ్య 2 వారాలకోసారి తడిపెట్టుకోవాలి. ఏప్రిల్ జూన్ మాసాల్లో అయితే ప్రతి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 8 నుండి 10 నీటి తడులు తప్పనిసరిగా ఇచ్చుకోవాలి. సాళ్లలో 5 టన్నుల పచ్చి ఎండు ఆకులతో కప్పి ఉంచడం ద్వారా 25% నీటిని ఆదా చేసుకోవడమే కాకుండా కలుపు పెరగకుండా చేసి వేసవిలో నేల ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు ఆకుల సత్తువ సేంద్రియ పదార్థం నేలకందుతుంది. సరైన సమయంలో కలుపు నివారణ చేపట్టకపోయినట్లయితే 70 నుండి 75% దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి పిలకలు నాటే పద్ధతిలో అయితే నాటిన 45వ రోజు 65వ రోజు 80 రోజుల తర్వాత మనుషులతో కలుపు తీయించాలి. మళ్లీ పంట మొదటి కోత తర్వాత 30 నుంచి 45 రోజులకి రెండోసారి కలుపు తీసుకోవాలి. ఇక పుదీనాలో సాగు చేసే అంతర పంటల్ని గనక మనం చూసినట్లయితే ప్రతి 2 వరుసల పుదీనాకు 1 వరుస మినుము, కంది లేదా అలసంద వేసుకోవడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ పంటల వేర్లు నేలకు నత్రజనిని అందిస్తాయి. అదేవిధంగా మల్బార్ వేప, శ్రీగంధం వంటి తోటల్లో పుదీనాను అంతర పంటగా సాగు చేయడం ద్వారా 15,000 నుండి 20,000 రూపాయల వరకు అదనపు ఆదాయాన్ని పొందొచ్చు. ఇక కోత విషయానికి కనుక వచ్చినట్లయితే పిలకల్ని నాటుకుంటే 100 రోజుల్లో పంట మొదటి కోతకి సిద్ధంగా ఉంటుంది. తర్వాత ప్రతి 60 నుంచి 70 రోజులకి కోతలు కోసుకోవచ్చు. 2 లేదా 3 కోతల తర్వాత తీసేసి మళ్లీ నాటుకోవాలి. అదే నారు ద్వారా నాటుకునే పంట అయినట్లయితే గనక జూన్ జూలై నెలల్లో 1 కోత కోసుకోవచ్చు. అడుగున ఉన్న ఆకుల రంగును బట్టి కోత మొదలుపెట్టుకోవాలి. అడుగు ఆకులు పసుపు రంగుగా మారుతూ ఉన్నట్లయితే వెంటనే కోసుకోవాలి. హెక్టార్కి 20 నుంచి 40 టన్నుల ఆకుల దిగుబడి, వాటి నుండి 125 నుండి 200 కిలోల తైలం దిగుబడి వస్తుంది. ఇక పుదీనాను ఆశించే పురుగుల విషయానికి వచ్చినట్లయితే ఆకు చుట్టు పురుగు, పెంకు పురుగు, బొంత పురుగులు ఆశించి ఆకుల్ని నాశనం చేస్తాయి. వీటి నివారణకి మలాథియాన్ మందును 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. పుదీనాన్ని ఆశించే తెగుళ్ల విషయానికి వచ్చినట్లయితే పిలక, వేరుకుళ్ళు, ఆకుమచ్చ, వడలు తెగులు ఇవి గనక కనిపించినట్లయితే కార్బండిజం 1 గ్రాము లేదా మ్యాంకోజబ్ 2.5 గ్రాములు లేదా బ్లైటాక్స్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. జనవరి ఫిబ్రవరి నెలల్లో నాటిన పంటకి బూడిద తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ బూడిద తెగులు నివారణకి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు నీటిలో కరిగే గంధకాన్ని 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా హెక్టర్కి 500 కిలోల వేపపిండి, 2 కిలోల కార్బోఫ్యూరన్ 3 డోసీ గుళికలు వేసుకోవడం ద్వారా పంటని నులిపురుగుల బారి నుంచి కాపాడుకోవచ్చు. ఇక పుదీనాలో నూనె తీసే పద్ధతిని గనక మనం చూసినట్లయితే పంట కోసిన తర్వాత 4 నుండి 5 గంటలు నీడలో ఆరపెట్టి నూనె బట్టీలో వేసి స్వేదన ప్రక్రియ ద్వారా నూనె తీసుకోవాలి. దీనికోసం బట్టీ తొట్టి అంటే బాయిలర్, ద్రవీకారి కండెన్సర్, సంగ్రహ పాత్ర సెపరేటర్ని కలిగిన యంత్రం అవసరమవుతుంది. ఈ కోసిన ఆకుల్ని బట్టీ తొట్టిలో నిండా నింపి మూత వేసి నీటి ఆవిరి పంపాలి. ఇలా చేయడం వల్ల ఆకుల్లోని నూనె గ్రంథులు పగిలి నూనె ఆవిరి, నీటి ఆవిరి కలిసి ద్రవీకారిలోకి ప్రవేశించి చుట్టూ ఉన్న నీటి వల్ల ద్రవీభవించి చుక్కల రూపంలో సంగ్రహ పాత్రలోకి ప్రవేశిస్తుంది.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం

0: రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
1: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
0: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: ఈ సాయంత్రం 7:15 పంటసిములు కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో వివిధ రకాల మల్చింగ్ పద్ధతులు అంశం గురించి డాక్టర్ వి శివకుమార్ గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం ప్రసారమవుతుంది. ఆ తదుపరి మొక్కజొన్నలో కలుపు యాజమాన్యం వింటారు. 7:45 వికసిత్ భారత్ మిషన్ శక్తి పథకం అంశం గురించి శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయం వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 తెలుగు ప్రసంగ కార్యక్రమంలో శ్రీమతి వజ్రాల ఇందిరగారి స్వీయ కవితలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరు యంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు వింటారు. ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:30 దేశభక్తి గీతం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 పాత చిత్రగీతాలు వినవచ్చు. 10:00 విరపూసిన శిలలు సంగీత రూపకం వింటారు. రచన రూపకల్పన నిర్వహణ శ్రీమతి ఝాన్సీ కేవీ కుమారి. 11:10 రేపటి కార్యక్రమాల వివరాలు అనంతరం ఎఫ్ఎం గోల్డ్ ప్రసారాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ ప్రసారంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: శ్రోతలకు ఒక ప్రకటన. 2027 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారు పద్మ అవార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వెబ్సైట్ అడ్రస్ http://awards.gov.in. ఆన్లైన్లో దరఖాస్తులను పంపడానికి చివరి తేదీ 31 జూలై 2026.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన సమ్మిళిత వృద్దికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడి చమురు, ఎల్పిజి, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడ్డానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికాసేపట్లో ధర్మశాలలో జరిగే

మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యకులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్ యుఏఈలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. అబుదాబి పర్యటన అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధాని నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వసారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నాడు నార్వే చేరుకుంటారు. ప్రధాని మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలియజేశారు. పర్యటనలో చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్జీ, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియేరా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. అంతకుముందు ప్రారంభ ఉపన్యాసం చేసిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శాంతి భద్రతలు అత్యంత ప్రధానమైనవని, ఇటీవల తలెత్తిన ఘర్షణలపై చర్చలు దౌత్యం ప్రాముఖ్యతను చెబుతున్నాయని అన్నారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన సమ్మిళిత వృద్దికి ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై బ్రిక్ దేశాల మధ్య ఉమ్మడి ఆసక్తి ఉందని ఆయన అన్నారు. తమిళనాడులో ఈరోజు ఏఐఏడిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి, రాష్ట గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేల వర్గానికి సంబంధించి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ అంశంపై స్పీకర్ జేసీడి ప్రభాకర్తో చర్చించాలని గవర్నర్ను కోరారు. టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ విప్ ఓఎస్ మణియన్ ఆదేశించినప్పటికీ ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని 25 మంది ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలు విప్ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీనిపై స్పందించిన ఎడప్పాడి పళనిస్వామి వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు వేలుమణి నేతృత్వంలోని వర్గాన్ని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, ఎల్పీజీ, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూడడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పశ్చిమాసియాలో మారుతున్న పరిణామాలపై ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గృహ అవసరాల ఎల్పీజీ సరఫరా సాఫీగా సాగుతోందని, ఎక్కడా కూడా పంపిణీ కేంద్రాల వద్ద నిల్వలు నిలిచిపోయిన దాఖలాలు లేవని తెలియజేశారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నుండి ఇప్పటివరకు 7 లక్షలకు పైగా కొత్త ఎల్పీజీ కనెక్షన్లివ్వగా సుమారు 7,50,000 మంది కొత్త వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారని ఆమె చెప్పారు. గత 3 రోజుల్లో సుమారు 1,40,00,000 ఎల్పీజీ

0: బుకింగులు రాగా వాటిలో దాదాపు 1,39,00,000 బుకింగులను పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులను అనుసరించి ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రిత్వ శాఖ గ్రామీణాభివృద్దితో సహా ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి పిలుపు మేరకు మంత్రిత్వ శాఖ స్థాయిలో వచ్చే ఏడాది వరకు బంగారం కొనుగోలు చేయకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. దీంతోపాటు ప్రజా ప్రయోజనాలు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైనవి తప్ప విదేశీ పర్యటనలు చేపట్టరాదని పేర్కొన్నారు. మనం దిగుమతి చేసుకుంటున్న వంట నూనెలను పొదుపుగా వాడవలసిన అవసరం ఉందని చెప్పారు. అలాగే సాధ్యమైన చోటల్లా ప్రజా రవాణాను ఉపయోగించుకోవడానికి ప్రోత్సహించాలని కోరారు. ఎరువుల సమతుల్య వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా గ్రామ స్థాయిల్లో ప్రచారాన్ని ప్రారంభించిందని కూడా తెలియజేశారు. 2026-27 మార్కెటింగ్ సీజన్ కు గాను 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచినందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన వరి క్వింటాలుకు 2,369 రూపాయల నుండి 2,441 రూపాయలకు, జొన్న క్వింటాలుకు 3,699 రూపాయల నుండి 4,023 రూపాయలకు, సజ్జలు క్వింటాలుకు 2,775 రూపాయల నుండి 2,900 రూపాయలకు, మొక్కజొన్న క్వింటాలుకు 10 రూపాయలు పెరిగి 2,410 రూపాయలకు చేరిందని అన్నారు. ఈ పెరిగిన మద్దతు ధరల వల్ల దేశంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చౌహాన్ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే కొంకణ్, గోవా తీర ప్రాంతాల్లో రోజంతా వేడితో కూడిన ఉక్కపోత వాతావరణం ఉంటుందని చెప్పింది. దేశ ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక, జార్ఖండ్, ఉత్తర కర్ణాటకలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపటి నుండి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక పురోగతిని సుపరిపాలన, సమ్మిళిత వృద్దికి ఉపయోగించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బ్రిక్స్ దేశాలకు సూచించారు. దేశవ్యాప్తంగా ముడిచమురు, ఎల్పిజి, సహజ వాయువు తగినంతగా అందుబాటులో ఉండేలా చూసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: పంట సీమలు.
1: ఈనాటి పంట సీమలు కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో వివిధ రకాల మల్చింగ్ పద్ధతులు ఈ అంశం గురించి డాక్టర్ వి శివకుమార్ గారితో పరిచయం వింటారు.
2: ఉద్యాన పంటలలో మల్చింగ్ యొక్క ప్రాముఖ్యత గురించి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త

0: డాక్టర్ వి శివకుమార్ గారు మన ముందున్నారు. వారిని అడిగి అసలు ఈ మల్చింగ్ అంటే ఏమిటి, దానివల్ల ఉద్యాన పంటలకు వచ్చే లాభం ఏమిటి, ఏ విధంగా చేపడితే రైతులు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు పొందుతారు ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ వి శివకుమార్ గారు.
1: నమస్తే సార్.
0: అసలు ఈ మల్చింగ్ అంటే ఏమిటి సార్?
1: మల్చింగ్ అనేది మనకి అచ్చ తెలుగులో చెప్పుకోవాలనుకుంటే ఆచ్ఛాదన అంటారు. వ్యవసాయ భూముల్లో సారవంతమైన నేలను పట్టి ఉంచి నేలలోని తేమను పరిరక్షించడం కోసం నేలపైన మొక్కల చుట్టూ ఏదైనా పదార్థాలతో, అది సేంద్రియ పదార్థాలు అవనియండి, ప్లాస్టిక్ మల్చింగ్ అవనియండి, పదార్థాలతో పొరలు పొరలుగా కప్పి ఉంచడాన్ని మల్చింగ్ లేదా ఆచ్ఛాదన అంటారండి. ప్రస్తుతం నీటి ఎద్దడి పరిస్థితులు అనేవి మన రాష్ట్రంలోనూ అలాగే ప్రపంచం మొత్తం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లోన, బావుల్లో కూడా నీరు ఎండిపోయే పరిస్థితులు, బావులు కూడా ఏంటంటే 300-400 అడుగులు వేసే పరిస్థితులు ఉన్నాయి. కనుక రైతులు సక్రమంగా పంటలకు నీరు అందించుకోవడం కోసం సరిపడేంత నీరుని ఇవ్వలేకపోతున్నారు. కనుక రైతులు అందుబాటులో ఉన్న నీటినే ఉపయోగించుకొని తక్కువ నీటితో ఎక్కువ పంటని సాగు చేసుకోవాలి.
0: అసలు ఈ మల్చింగ్ ఎందుకు చేయాలి సార్?
1: రైతులు వ్యవసాయంలో పంట దిగుబడిని పెంచుకోవాలనే ఆలోచనతోని, అంటే కొంత అవగాహన లోపం వల్ల కూడా నిర్లక్ష్యం చేయడం వలన తీవ్రంగా నష్టపోతున్నారు. వాటిలో ప్రధానంగా చూసుకునేటువంటివి సరైన నీటి యాజమాన్యం చేయకపోవడం, మోతాదుకు మించి ఎరువులు వాడడం, నేలను సంరక్షించకపోవడం, అలాగే అర్ధరహితంగా పురుగు మందులు, తెగులు మందులు, అలాగే ఎరువులు వాడడం, ఎక్కువ కూలీ ఖర్చుల వలన సరైన కలుపు యాజమాన్యం సరైన సమయంలో చేయలేకపోవడం, అలాగే కలుపు ఎక్కువైన తర్వాత కూడా చేయడం, అలా చేయడం, అలాగే సరైన సస్యరక్షణ చర్యలు పాటించకపోవడం వలన, ఈ కారణాల వలన చీడపీడలు అధికమవడం, అలాగే సాగు ఖర్చు కూడా పెరిగిపోయి నికర ఆదాయం తగ్గిపోతుంది. కనుక రైతులు మల్చింగ్ పద్ధతిని అనుసరించినట్లయితే వీటన్నిటికి కొంతవరకు ఒక పరిష్కారాన్ని అందించవచ్చు.
0: ఇది ఎక్కువగా ఉద్యాన పంటల్లోనే మనకి మల్చింగ్ ప్రాధాన్యత ఉంటుంది.
1: అవునండి.
0: ఈ మల్చింగ్ చేయడం వల్ల వచ్చే లాభాలు ఏమిటి సార్? మరి
1: నేల యొక్క సారంను కాపాడుకోవడంలో మల్చింగ్ చాలా సమర్థవంతంగా మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పంటలు లేని సమయంలో నేలను కప్పి ఉంచి నేల కోతను నివారించి సహజ రక్షణను అందించడంలో సహకరిస్తుంది. పంట కాలంలో మల్చింగ్ చేయడం వలన నేలలోని తేమ ఆవిరి కాకుండా అడ్డగించి 30-40% వరకు నీటిని ఆదా చేస్తుంది. ఆ నీటిని నీటి ఎద్దడి సమయంలో పంటకు తేమను అందించడంలో ఉపకరిస్తుంది. అదేవిధంగా ఉష్ణోగ్రత వ్యత్యాసాల వలన నేల భౌతిక పరిస్థితి దెబ్బతినకుండా మొక్క చుట్టూ సూక్ష్మ వాతావరణాన్ని కలగజేస్తుంది. దీనివలన నేలలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది, తద్వారా నేలలో ఉండే సూక్ష్మజీవులు కానీ అలాగే మొక్క పెరుగుదల కూడా అధికంగా ఉండి నేల నిర్మాణాన్ని వృద్ధి చేస్తూ మొక్కకు అన్ని పోషకాలు అందేలా చేస్తుంది. పంటల మధ్య మల్చింగ్ పదార్థాలు పరచడం చేత సూర్యరశ్మి నేరుగా భూమిపైన పడదు, అదేవిధంగా కలుపు మొక్కలపైన కూడా సోకదు. కనుక ఏంటంటే కిరణజన్య సంయోగక్రియ ఆ కలుపు మొక్కలపైన తగ్గి సుమారు 85% వరకు కలుపు నివారణ జరుగుతుంది. దీని వలన నేలలోని తేమ పంటకు మాత్రమే అందించడం జరుగుతుంది. మల్చింగ్కు ఉపయోగించే సేంద్రియ పదార్థాలను పంటకు కుళ్ళిన తర్వాత అది పోషకాలుగా మొక్కకు ఉపయోగపడుతుంది. కనుక ఒక రకంగా పోషకాలను అందించడం జరుగుతుంది, అదేవిధంగా నత్రజని స్థిరీకరణ కూడా జరుగుతుంది.
0: వాడే పదార్థం ఇప్పుడు అది గడ్డి కానీ ఇంకేదైనా ఏదైతే మల్చింగ్ కోసం కప్పబడుతుందో ఆ పదార్థం ఎరువుగా మారుతుంది.
1: సేంద్రియ పదార్థాలతో మల్చింగ్ చేసుకున్నట్లయితే కుళ్ళి ఎరువుగా ఉపయోగపడుతుందండి. ఈ ప్లాస్టిక్ పదార్థాలను కూడా వాడవచ్చు. అదేవిధంగా మల్చింగ్ చేయడం ద్వారా నేలలోని జీవావరణ వ్యవస్థలు వృద్ధి చెంది నేలలోని పోషకాల స్థాయిని కూడా పెంచడంలో సహకరిస్తుంది. మల్చింగ్ చేపట్టిన భూముల్లో సేంద్రియ పదార్థాలు కూడా ఎక్కువ స్థాయిలో లభిస్తాయి. దీర్ఘకాలం మల్చింగ్ చేపడుతున్న పంటలలో గణనీయమైన దిగుబడి పెరుగుదలతో పాటు చీడపీడలను సమర్థంగా తట్టుకునే నిరోధకత కూడా పెంచుకోవచ్చు. క్రమ పద్ధతిలో మల్చింగ్ పాటించినట్లయితే పంటల ఉత్పత్తి ఉత్పాదకతలో కూడా స్పష్టమైన పెరుగుదలని గమనించవచ్చండి.
0: అసలు ఈ మల్చింగ్ చేయడానికి ఏమేమి వాడవచ్చు సార్? మరి
1: మల్చింగ్ చేయడానికి ఇంత ముందుగా చెప్పుకున్నట్టు సేంద్రియ పదార్థాలను వాడవచ్చు అండి. అదే ఇప్పుడు ఏంటంటే మనకి మార్కెట్లో ప్లాస్టిక్ మల్చెస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. సేంద్రియ పదార్థాలు చూసుకున్నట్లయితే కత్తిరించిన గడ్డి కానీ, వరిగడ్డి, వ్యవసాయ వ్యర్థాలు కానీ, కాగితము వంటింటి వ్యర్థాలు అలాంటివి వాడుకోవచ్చు. కత్తిరించిన గడ్డి చూసినట్లయితే వ్యవసాయ భూముల్లో మనకి ప్రధాన పంటలు సాగు చేసే సమయంలో నేలను కత్తిరించిన గడ్డి మొక్కలను పరిచి మల్చింగ్ చేయవచ్చు. ఇలా చేయడం వలన వేగవంతమైన గాలు లేదా వర్షాల వలన నేలకు కోతకు గురి కావండి. అదేవిధంగా గడ్డిజాతి పంటలకు బదులుగా పచ్చిరొట్ట పంటలను ఉపయోగించుకున్నట్లయితే నేలకు సహజ స్థితిలోనే నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. అదేవిధంగా అది మల్చింగ్ అదే పదార్థంతో మల్చింగ్ చేయడం వలన అది కుళ్ళి

0: బాగా నేల గుల్లబారేటట్లు చేస్తుంది. ఇప్పుడు ఆర్గానిక్ కార్బన్ అనేది చాలా తక్కువగా పంట పొలాల్లో ఉంటుంది. ఆ ఆర్గానిక్ కార్బన్ శాతాన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి అంటే పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా వరిగడ్డి వ్యర్థాలు మనకి రైతులకు ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ మన కోస్టల్ జిల్లాలో చూసుకున్నట్లయితే వరి అనేది ఎక్కువగా సాగులో ఉందండి. ఈ వరిగడ్డి అనేది మనకి సాధారణంగా ఈజీగా దొరుకుతుంది, మిగతా అన్నింటితో కొలిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాంటిటీ అనేది దొరుకుతుంది. సో ఈ వరిగడ్డిని కూడా విరివిగా వాడుకొని మల్చింగ్ సులువుగా చేసుకోవచ్చు. వరిగడ్డి కాకుండా మనకి చెరుకు పిప్పి, అదేవిధంగా వేరుశనగ తొక్కలు, ఎండిన పత్తి మొక్కలు కానీ, జొన్న, సజ్జ వంటి ఇతర వ్యర్థాలను కూడా సహజ స్థితిలో మనం మల్చింగ్ వాడుకోవచ్చు.
1: కాగితాలు కూడా వాడచ్చు సార్?
0: అవును సార్, కాగితాలు కూడా, కాగిత వ్యర్థాలు కానీ మనకి కాగితం వేస్ట్ పేపర్లను కూడా వాడుకున్నట్లయితే కాగితం అనేది ఈజీగా మనకి డికంపోజిషన్ కూడా అయిపోతుంది. అదేవిధంగా వంటింటి నుంచి వచ్చిన వ్యర్థాలు, మనం అంటే కూరగాయలు కోసిన తర్వాత తరిగిన తర్వాత వ్యర్థాలు వస్తాయండి, ఆ వ్యర్థాలను కూడా వాడుకొని మల్చింగ్ అనేది, ఇవేంటంటే తక్కువ క్వాంటిటీలో దొరికితే కనుక బ్యాక్ యార్డ్ గార్డెన్స్లో వాడతాం, అంటే పెరటి తోటల్లో. ఆ పెరటి తోటల్లోనే ఏంటంటే ఇవి తక్కువ క్వాంటిటీలోనే మనకి లభిస్తే కనుక, ఈ పెరటి తోటల్లో తక్కువ క్వాంటిటీలోనే మనకి మొక్కలు కూడా ఉంటాయి కనుక వీటికి ఆ వ్యర్థాలతో కనుక మనం మల్చింగ్ చేసుకున్నట్లయితే ఇళ్ళ వరకు సరిపోతుందండి.
1: ఓకే, మరి ప్లాస్టిక్ ఏ విధంగా వాడుకోవాలి సార్? మరి
0: ప్లాస్టిక్ మల్చ్ అండి, ఉద్యాన పంటలను ప్రస్తుతం ప్లాస్టిక్ మల్చ్ ప్రాధాన్యత చాలా ఉందండి. ముఖ్యంగా కూరగాయ పంటలను స్థిరంగా సాగు చేయడానికి వీలుగా వ్యవసాయ భూముల్లోన ఎత్తుమడులు చేసుకొని దానిపైన డ్రిప్ వేసుకొని కూరగాయలు సాగు చేపడుతున్నారు. ఇటువంటి మడులున ప్లాస్టిక్ మల్చింగ్తో పాటుగా సూక్ష్మ సాగు పద్ధతులు అయినటువంటి డ్రిప్ లేకపోతే ఈ స్ప్రింక్లర్ పద్ధతులను వాడుకున్నట్లయితే తక్కువ నీళ్లతోనే ఎక్కువ పంటలను సాగు చేయవచ్చు. అదేవిధంగా మనకి ఇప్పుడు మనం ప్లాస్టిక్ మల్చ్ చూసుకున్నట్లయితే మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ మల్చ్ 4 అడుగులు వెడల్పు ఉండి 400 మీటర్ల పొడవు ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ మనకి ఒక రోలు 10 సెంట్లు పొలానికి సరిపోతుంది.
1: 400 మీటర్లు,
0: 400 అడుగులు
1: వెడల్పు,
0: ఎకరానికి 7 నుంచి 8 సీట్లు పడతాయి. మధ్యలో ఏంటంటే మనకి ఒక ఒక ఎత్తుమడికి ఇంకొక ఎత్తుమడికి మధ్యలో 30 నుంచి 45 సెంటీమీటర్లు ఖాళీ ఉంచుతాం కనుక,
1: 40 ఇస్తాం కాబట్టి
0: 7 నుంచి 8 రోల్స్ మనకి సరిపోతాయి. ఇవేంటంటే ఈ రోల్స్ ఇప్పుడు మార్కెట్ లో దొరికేది ఒకవైపు నలుపు రంగు ఉంటుంది, ఇంకో వైపు సిల్వర్ రంగు ఉంటుంది. నలుపు రంగు భూమికి తగిలేటట్లు, సిల్వర్ రంగు ఏంటంటే పైకి తగిలేటట్లు పెట్టుకోవాలి. కొంతమంది రైతులు తెలియక రివర్స్ లో వేస్తూ ఉంటారు, దాని వలన ఏంటంటే అది కరెక్ట్ కాదు పద్ధతి. నలుపు రంగు భూమికి తగిలేటట్లు వేసుకున్నట్లయితే భూమి యొక్క ఉష్ణోగ్రతను మారకుండా చేస్తుంది నలుపు రంగు అనేది. దాని వలన ఏంటంటే మొక్క పెరుగుదల బాగుంటుంది, ఉష్ణోగ్రతని ఆకర్షించదు, అదేవిధంగా ఉష్ణోగ్రతని నేల నుంచి బయటికి పోనేవదు కనుక భూమి యొక్క ఉష్ణోగ్రత మారకుండా చేస్తుంది. కనుక ఏంటంటే మొక్కకు సరిపడేంత ఉష్ణోగ్రత ఉంటుంది కనుక వేరు పెరుగుదల, మొక్క పెరుగుదల, నలుపు రంగు అనేది సూర్యరశ్మిని బాగా తీసుకుని నేల యొక్క ఉష్ణోగ్రతను పెరిగిపోతుంది. దాని వలన ఏంటంటే వేరు కూడా పెరుగుదల తగ్గి మాడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే నేలలో ఉండే సూక్ష్మజీవులు కూడా ఏంటంటే ఉష్ణోగ్రత పెరగడం వలన సూక్ష్మజీవుల సంఖ్య కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సిల్వర్ రంగు కూడా పైకున్నట్టు పెట్టుకున్నట్టయితే ఈ సిల్వర్ రంగు సూర్యరశ్మి తగిలినప్పుడు సూర్యరశ్మి అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రిఫ్లెక్ట్ అవడం వల్ల ఏంటంటే రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదోమ, తామర పురుగు, అదేవిధంగా పిండి నల్లి ఇలాంటివి ఏంటంటే రిఫ్లెక్ట్, ఆ సూర్యరశ్మి రిఫ్లెక్ట్ అవడం వల్ల ఏంటంటే వాటి పాపులేషన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఒక పక్కన నేల యొక్క ఉష్ణోగ్రతను కాపాడవచ్చు, ఇంకొక పక్క ఏంటంటే ఈ రసం పీల్చే పురుగులను కూడా కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
1: ఇప్పుడు ఈ మల్చింగ్ షీట్ ఎంపిక చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? మరి
0: మనకి మల్చింగ్ షీట్ అనేది పండించే పంట కాలాన్ని బట్టి మనం మల్చింగ్ షీట్ అనేది ఎంచుకోవాల్సి వస్తుందండి. సాధారణంగా ఏంటంటే కూరగాయలు, పూల మొక్కలు ఇలాంటివి ఏంటంటే 3 నుంచి 4 నెలల కాల వ్యవధి ఉండే పంటలు. సో ఇటువంటి పంటల్లో ఏంటంటే మనకి 15 నుంచి 25 మైక్రాన్లు ఉండే మందం గల మల్చింగ్ షీట్ను వాడుకోవాలి. అలా కాకుండా ఏంటంటే 10 నుంచి 12 నెలల కాలం, అంటే 1 సంవత్సరం బొప్పాయి అయితే 18 నెలలు ఇలా ఉంచుతాయి. ఇలాంటి పంటలకైతే మనకి 50 మైక్రాన్ల మందం గల మల్చింగ్ షీట్లు ఉంటాయి. సో అలాంటి మందం గల మల్చింగ్ షీట్లని వాడుకోవాలి. అలా కాకుండా ఏంటంటే దీర్ఘకాలం అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇలా ఉంచే పంటల్లో కంపల్సరీగా ఏంటంటే మనకి 100 మైక్రాన్ల మందం గల మల్చింగ్ షీట్ను వాడుకోవాలి.
1: ఇప్పుడు దీర్ఘకాలిక పంట,
0: దీర్ఘకాలం అంటే ఇప్పుడు కొబ్బరి ఉంది, కొబ్బరి చుట్టూ వేసుకోవాలి, పామాయిల్ చుట్టూ వేసుకోవాలనుకుంటున్నాం, కలుపు, మామిడి, సపోటా, ఈ పంటలు అంటే మనకి
1: స్వల్పకాలిక పంటలకైతే 15 నుంచి 10

0: 25 మైక్రాన్లు, మధ్యకాలిక పంటలు అయితే 50 మైక్రాన్లు, దీర్ఘకాలిక పంటలు అయితే 100 మైక్రాన్లు
1: మందం
0: ఇంత మందం ఉండే షీట్లు
1: వాడుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే మనకి ఈ మల్చింగ్ షీట్ అనేది అంటే గాలి భూమిలోకి చొరబడకుండా నేలలో ఉష్ణోగ్రతను బయట వాతావరణంలో కలవనివ్వకుండా ఉండేటట్లు అలాంటి మల్చింగ్ షీట్లని వాడుకోవాలి.
0: ఈ మల్చింగ్ షీట్ లక్షణాలు ఏముంటాయి సార్? అసలు దీని లక్షణం ఏమిటి? అసలు
1: మల్చింగ్ షీట్ ఇప్పుడే చెప్పుకున్నాం, భూమిలో నుంచి నేల ఉష్ణోగ్రత అనేది వాతావరణంలోకి వెళ్ళకుండా చూడాలి. అలా విధంగా అంటే గాలి, బయట గాలి కూడా లోప భూమి లోపలికి ఆ షీట్ లోపలికి రాకుండా ఉండేటట్టు ఉండాలి. అదేవిధంగా నేలలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచేటట్టు ఉండాలి. మల్చింగ్ షీట్ మన్నిక ఒకసారి భూమిపైన వేసిన తర్వాత కనీసం ఒక పంట కాలానికి వచ్చేటట్టు ఉండాలి. ఆ మందం అనేది చూసుకోవాలి. వాతావరణాన్ని
0: మల్చింగ్ షీట్ పరిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
1: జాగ్రత్తలు
0: అటుపక్క ఇటుపక్క లేకుండా దాన్ని మట్టితో కప్పు ఉంచాలి.
1: మట్టితో కప్పు, యాంకరింగ్ అంటారు సార్ అది. అది కూడా మనం డిస్కస్ చేద్దాము. వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ పదార్థాలతో నేలని కలుషితం చేయకుండా ఉండడానికి మల్చింగ్ పదార్థాలు త్వరగా భూమిలో కుళ్ళిపోయేటట్లు ఉండే పదార్థాలని మల్చింగ్గా ఎన్నుకోవాలండి.
0: ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అసలు ఈ మల్చింగ్ ఎలా చేసుకోవాలి?
1: మొక్కలకు ఇరువైపులా లేదా చుట్టూరా 5 నుంచి 10 సెంటీమీటర్ల లోతు గాడి చేసి మల్చింగ్ షీట్కు ఎంత సైజు అయితే కావాలో అంత సైజు కత్తిరించుకోవాలి. ఈ షీట్ను పెద్ద చెట్లకైతే మొక్క చుట్టూ పరుచుకుంటాం. అలా కాకుండా ఏంటంటే కూరగాయ పంటలకైతే ముందుగా బెడ్లు వేసుకున్న తర్వాత బెడ్ పైన ఈ
0: రంధ్రాలు చేసుకుంటూ వెళ్ళాలి.
1: రంధ్రాలు చేసిన తర్వాత డ్రిప్ పైపు ముందుగానే పరిచేయాలి. పరిచిన తర్వాత దానిపైన ఈ మల్చింగ్ షీట్ ని మరీ వదులుగా ఉండకూడదు, అలాగే బిగుతుగా ఉండకూడదు. వదులుగా ఉన్నప్పుడు గాలికి ఎగిరిపోతూ ఉంటుంది, బిగుతుగా ఉన్నట్లయితే త్వరగా అది షీట్ ఎండకి సాగిపోవడం, అలాగే కన్నాలు అయిపోవడం, చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక మరీ వదులుగా వేయకూడదు, అలాగని మరీ బిగుతుగా వేయకుండా అన్ని చివరిలా కప్పి ఉంచి ఆ గాడి చేసిన దాంట్లోని మట్టితో కప్పాలి. ఈ మట్టితో ఇలా కప్పి ఉంచడాన్ని యాంకరింగ్ అంటాం. మనం బోట్లు ఎలా అయితే కింద యాంకరింగ్ ఇస్తామో అలాగనమాట షీట్ ఎగరకుండా మొక్క అంటే ఫర్దర్గా కదిలిపోకుండా మొక్కలు డిస్టర్బ్ అవ్వకుండా ఉండేటట్టు మనం యాంకరింగ్ అనేది ఇచ్చుకోవాలి. దీనివల్ల మల్చింగ్ షీట్ గాలికి చెదిరిపోకుండా ఉంటుంది. మల్చింగ్ షీట్ను 2 రకాలుగా వేసుకోవచ్చండి. ఒకటి ఏంటంటే విత్తడానికి ముందు, ఇంకోటి మొక్క కానీ విత్తనం కానీ విత్తిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు. విత్తడానికి ముందు అనుకున్నట్లయితే మొక్కకు మొక్కకు అలాగే వరుసకు వరుసకు మధ్య గల దూరాన్ని బట్టి ముందే షీట్ పైన రంధ్రాలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏంటంటే రంధ్రాలు ఉన్న షీట్ కూడా మార్కెట్లో మనకి ఎంత క్వాంటిటీ కావాలి, అలా విధంగా ఎంత దూరంలో మనం మొక్క పెట్టాలనుకుంటున్నాం. సపోజ్ టమాటా వేసామనుకోండి, 60 సెంటీమీటర్ల దూరంలో వేస్తాం. ఒక వరుసకి ఒక వరుస వేస్తామా, ఒక బెడ్ పైన 2 వరుసలు వేస్తామా, దాన్ని బట్టి మనం చెప్పగలిగితే దాని ప్రకారంగా మనకి ఆ రంధ్రాలు కూడా చేసి అందుబాటులో ఉన్నాయి. రంధ్రం వాళ్లే చేసి మనకి మార్కెట్ ఇస్తారు. అలా కాకుండా తక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే మాత్రం రంధ్రాలు చేసి అయితే ఇవ్వరండి. ఈ షీట్లను ఏంటంటే ప్రతి వరుస పైన ముందుగా చెప్పుకున్న విధంగా యాంకరింగ్ చేసి మల్చింగ్ షీట్ని పరుచుకోవాలి. ఈ రంధ్రాల గుండా ఒక్కొక్క విత్తనం కానీ లేదా నారు మొక్కను కానీ పెట్టి మట్టిని కప్పాలి. ఆ తర్వాత నీరు పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వలన సుమారు 20 నుంచి 25% విత్తనం కూడా మనకి ఆదా అవుతుంది. పొలానికి బిందు సేద్యం అందుబాటులో ఉన్నట్లయితే ఎత్తుమడుల పైన ముందుగా ఇందాక చెప్పుకున్నట్టుగా డ్రిప్ పైపులను కూడా పరిచి ఉంచుకోవాలి. అదేవిధంగా నాటిన తర్వాత మల్చింగ్ షీట్ వేయొచ్చు. అంటే మనకి ఎంత సైజు కావాలో అంత సైజు మల్చింగ్ షీట్ను వేయడానికి ముందుగానే తగినంత సైజు కత్తిరించుకోవాలి. ఆ తర్వాత మల్చింగ్ షీట్పై మొక్కల దగ్గర చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటిని తొడిగి అన్ని చివరలకి యాంకరింగ్ చేసుకోవాలి. సాధారణంగా ఈ విధానాన్ని కొబ్బరి మామిడి వంటి చెట్టుకు కలుపు నివారణ కోసం ఉపయోగిస్తాం. అదేవిధంగా మనకి కొన్ని రకాలు సెన్సిటివ్గా ఉంటాయండి కొన్ని మొక్కలు. అంటే ఈ మల్చింగ్ షీట్ మొక్కకు తగిలినప్పుడు ఏంటంటే ఆ మొక్క కాలర్ జోన్లోన చనిపోతూ ఉంటాయి. సో అలాంటి పంటల్లో కూడా ఏంటంటే ఈ నాటిన తర్వాత మల్చింగ్ వేసే విధానాన్ని ఉపయోగిస్తారు. అంటే స్ట్రాబెర్రీ ఇటువంటివి కొన్ని సెన్సిటివ్ ఉంటాయి. సో వాటికి కూడా ఏంటంటే మొక్క వేసిన తర్వాత ఎక్కడైతే మొక్క ఉందో అక్కడ రంధ్రం చేసి ఆ మల్చింగ్ షీట్ని అనేది తొడిగి భూమిపైన మనకి ఈ కలుపు రాకుండా ఉంచుకోవడానికి వాటికి ఉపయోగిస్తారు.
0: చివరిగా అసలు మల్చింగ్ చేసేటప్పుడు రైతులు పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటి?
1: ఇది ముఖ్యంగా ఏంటంటే మనకి భౌగోళిక పరిస్థితులు నేల స్వభావాన్ని అనుసరించి మనం మల్చింగ్ చేసుకోవాలండి. పంటలు సాగు సమయంలో మల్చింగ్ చేపట్టదలిస్తే దానికి అనుకూలంగా పంటలు సరళి పాటించవలసి వస్తుంది. వరుసల్లో పంటను నాటుకుంటే మల్చింగ్ చేయడం సులువుగా ఉండి నిర్వహణ అనేది సులభంగా ఉంటుంది.

0: అలా కాకుండా ఏంటంటే అక్కడక్కడ మొక్కలు పెట్టి, అంటే స్పెసిఫిక్ మొక్కకి మొక్కకి వరుసకి వరుసకి మధ్య దూరాన్ని పాటించని అలాంటి పొలాల్లోనూ మనకి మల్చింగ్ చేయడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. మల్చింగ్తో పాటుగా సూక్ష్మ నీటి పద్ధతులు కూడా చేపట్టినట్లయితే నేల సారవంతంతో పాటు నీటి యాజమాన్యం కూడా కొనసాగించవచ్చు, నీటి ఎద్దడిని కూడా కొంతవరకు తగ్గించవచ్చు. అదేవిధంగా ఉన్న నీటితోనే ఇంకా కొద్దిగా ఎక్కువ పొలంలో మనం సాగుని చేపట్టవచ్చు. ఎక్కువ విస్తీర్ణంలో మల్చింగ్ చేయాలనుకున్నట్లయితే అందుబాటులో ఉండే వనరులనే మల్చింగ్ పదార్థాలుగా వాడుకోవాలి. అంటే ఇందాక వరిగడ్డి అది అనుకున్నాం, లోకల్ అవైలబిలిటీ ఉన్నట్లయితే దాన్ని కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా మల్చింగ్కు ఎంచుకున్న గడ్డి ముక్కలు లేదా ఇతర వ్యవసాయ పదార్థాల వలన పంటకాలంలో కలుపు సమస్య అలాగే చీడపీడల బెడత తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎర్ర నేలల్లోనూ మనం వరిగడ్డి ముక్కలు అవి పరిచినట్లయితే కొద్దిగా త్వరగా ఏంటంటే మనకి చెదలు పట్టడానికి అవకాశం ఉంటుంది. ఎర్రమట్టి నేలలో
1: ఇది పర్టికులర్గా మనకి రాయలసీమ ఆ ప్రాంతం.
0: అవును సార్, ఈ అంటే లైట్ సాయిల్స్ అంట. ఈ లైట్ సాయిల్ అంటే మనకి ఈ చెద పురుగుల సమస్య కూడా ఉంటుంది. సో ఇటువంటి నేలల్లోనే కొద్దిగా తగిన జాగ్రత్తలు తీసుకొని మల్చింగ్ చేసుకున్నట్లయితే దానివల్ల ఏంటంటే మనకి ప్రధాన పంట పాడవకుండా
1: ఉంటుంది.
0: అదేవిధంగా దీర్ఘకాలం మల్చింగ్ చేయాలనుకున్నట్లయితే నేలలో సహజ స్థితి అంటే నేల యొక్క భౌగోళిక పరిస్థితులు, నేల యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏమి మనకి చేంజ్ అవ్వకుండా ఉండేటట్లు తగిన జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఈ విధంగా రైతు సోదరులు కానీ మనకి తగిన జాగ్రత్తలు తీసుకొని అందుబాటులో ఉండే పదార్థాలతో మల్చింగ్ చేసుకున్నట్లయితే తక్కువ నీటితో ఎక్కువ పొలంని సాగు చేసుకోవచ్చును, మరియు కలుపును కూడా నియంత్రించి సాగు ఖర్చును తగ్గవచ్చు. దానికి ఫర్దర్గా ఏంటంటే నికర ఆదాయం అనేది రైతు సోదరులకు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది.
1: చాలా సంతోషం డాక్టర్ శివకుమార్ గారు. మరి ఈ ఉద్యాన పంటలకి మల్చింగ్ చేపట్టే విషయంలో ప్రభుత్వం ఏమైనా సబ్సిడీలు అలాంటివి ఏమైనా ఇంతకుముందు ఇచ్చిందా, ఇప్పుడు ఉన్నాయా లేవా?
0: ఇంతకుముందు అయితే గవర్నమెంట్ మనకి ఉద్యాన పంటల్లో మల్చింగ్ చేసుకున్నట్లయితే 50% వరకు సబ్సిడీ అనేది ఉందండి. ఇప్పుడు కూడా ఏంటంటే దానికి ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే మనకి ఈ ఎక్స్టెండ్ చేసినట్లయితే ఎవరైతే రైతు సోదరులు ఈ మల్చింగ్ పద్ధతి పాటిస్తారో వాళ్ళకి 50% వరకు మనకి సబ్సిడీ అనేది ఉద్యాన శాఖ ద్వారా అందించడం జరుగుతుంది. దానికి అంటే మల్చింగ్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ప్లాస్టిక్ మల్చితో వేస్తున్నారు కనుక ముందుగానే డ్రిప్ అయి పెట్టుకోవాలి. సో ఆ డ్రిప్ కూడా ఏంటంటే ఇప్పుడు సబ్సిడీ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సోదరులకు అందిస్తుంది. 5 ఎకరాలు లోపు ఉండే వాళ్ళకైతే 90% వరకు సబ్సిడీ ఉంటుంది. 5 ఎకరాలు దాటిన తర్వాత 50% సబ్సిడీ. అంటే క్యాస్ట్ రిలీజియన్ అలాగేమీ లేకుండా ఇర్రెస్పెక్టివ్ మనకి బిలో 5 ఎకరాలు 90%, 5 ఎకరాలు పైబడిన రైతు సోదరులకు అందరికీ 50% సబ్సిడీతోటి ఈ డ్రిప్ అనేది ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద అనేది ఈ డ్రిప్ కూడా అందించడం జరుగుతుంది.
1: చాలా సంతోషం సార్. ఉద్యాన పంటల్లో మల్చింగ్ యొక్క ప్రాముఖ్యత, దానివల్ల కలుపుని ఎలా నివారించుకోవచ్చు, అతి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు ఎలా పొందవచ్చు, తేమను ఎలా నిల్వ ఉంచుకోవచ్చు, మనకి అందుబాటులో ఉండే గడ్డి ఇతరత్ర పదార్థాలతో పాటుగా ప్రభుత్వ సహకారంతో మల్చింగ్ షీట్ తీసుకుంటే వచ్చే సబ్సిడీ వివరాలు కూడా అందించారు డాక్టర్ శివకుమార్ గారు. నమస్కారం సార్.
0: నమస్తే సార్.
2: ఉద్యాన పంటల్లో వివిధ రకాల మల్చింగ్ పద్ధతులు డాక్టర్ వి శివకుమార్ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

జానపద గీతం విన్నారు. మొక్కజొన్నలో కలుపు యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. పంట విత్తిన తర్వాత 2-3 రోజుల్లోపు అట్రజిన్ కలుపు మందును తేలిక నెలలో ఎకరానికి 800 గ్రాములు, బరువు నెలలో అయితే ఎకరానికి 1200 గ్రాములని 200 లీటర్ల నీళ్ళలో కలిపి విత్తిన నేల మీద తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం ద్వారా వెడల్పాకు అలాగే గడ్డిజాతి కలుపు మొక్కల్ని దాదాపుగా 4 రోజుల వరకు అదుపు చేయొచ్చు. మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో అంతరపంటగా వేసినప్పుడు మాత్రం పెండి మిథలిన్ ఎకరానికి 1 లీటరు 200 లీటర్ల నీళ్లలో కలిపి నాటిన 2 రోజుల్లో పిచికారీ చేయాలి. 15 నుండి 18 రోజుల పంట లేదా కలుపు 4 ఆకుల దశలో

0: ఉన్నప్పుడు సాధారణ మొక్కజొన్నలో అలాగే జీరో టిల్లేజ్ మొక్కజొన్న పంటలో వెడల్పాకు అలాగే గడ్డిజాతి కలుపు మొక్కలను నిర్మూలించడానికి టెంబోట్రయాన్ 34.4% ఎస్సీ 115 మిల్లీలీటర్లు, దీంతో పాటు అట్రజిన్ 50% డబ్ల్యూపీ 400 గ్రాముల మందుని లేదా టోప్రామిజోన్ 33.6% ఎస్సీ 30 మిల్లీలీటర్లు, దీంతో పాటుగా అట్రజిన్ 50% డబ్ల్యూపీ 400 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. తుంగ గనక ఎక్కువగా ఉన్నట్లయితే హాలో సల్ఫ్యూరాన్ మిథైల్ 40 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. విత్తన 4 రోజుల వరకు వెడల్పాటి కలుపు మొక్కల్ని గనక గమనించినట్లయితే 2,4-D సోడియం సాల్ట్ ఎకరానికి 500 గ్రాములు 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. ఈ విధమైన జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే మొక్కజొన్నలో కలుపుని నివారించుకోవచ్చు. మొక్కజొన్నలో కలుపు యాజమాన్యాన్ని గురించి మీరింతవరకు విన్నారు.
1: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం, పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
2: తొంభై 90 ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
2: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
2: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవనధార
2: ఆకాశవాణి. 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
2: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.

ఆకాశవాణి సమయం 7:45 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం వికసిత్ భారత్ ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఇవాళ మహిళలు పురుషులకు ధీటుగా అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నారు. అయితే ఇంకా స్త్రీలు వెనుకబడే ఉన్నారని చెప్పక తప్పదు. స్వావలంబన దిశగా మహిళలు సాధికారత సాధించి మరింత శక్తివంతంగా ఎదగాలంటే వారికి ప్రభుత్వం అండదండలు ఎంతైనా అవసరమని భావించి గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు అనేక స్త్రీశక్తి పథకాలకు శ్రీకారం చుట్టారు. సమాజంలో మహిళల పట్ల లింగ వివక్షత, వారి పట్ల చిన్నచూపు లేకుండా ఉండాలంటే ఆడబిడ్డ అంకురదశ నుంచి ఎదుర్కొంటున్న అన్ని ఇక్కట్లు తొలగించి వారికి అండదండలు ఉండాలన్న సంకల్పంతో మహిళల కోసం ఒక వినూత్నమైన పథకం తీసుకొచ్చారు. అదే మిషన్ శక్తి. ఈ పథకం ద్వారా మహిళలకు భద్రత, సాధికారత, సురక్ష కల్పించి అన్ని విధాలా వారికి అండదండగా ఉండాలన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గ్రామస్థాయి నుంచి అన్ని శాఖల సమన్వయంతో ఆడబిడ్డల చదువు, రక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతా ఉంది. 15వ ఆర్థిక సంఘం ప్రకారం 2021-22 ప్రారంభమైన ఈ పథకం 2025-26 వరకు కొనసాగడం జరుగుతా ఉంది. ఈ పథకం విధి విధానాలు, పథకం అమలు తీరుతెన్నులు మరియు మిషన్ శక్తి ప్రధాన లక్ష్యం గురించి తెలియజేయడానికి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారు మన ముందున్నారు. వారి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
2: ముందుగా అందరికీ కూడా మా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం.
1: మేడం, మరి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ మిషన్ శక్తి అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది కదా, అసలు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ పథకం ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణమేంటి, అంతిమంగా ఈ పథకం ద్వారా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరేదానికి అవకాశం ఉందంటారు?
2: మిషన్ శక్తి అనేది ఒక మంచి, చాలా గొప్ప పథకం అండి. ఇది ఒక బృహత్తర లక్ష్యంతో ఏర్పాటు చేయబడింది. గౌరవ మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారు మహిళల కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాలలో ఒక ప్రత్యేకమైన మరియు చాలా ఉపయుక్తమైన పథకం ఇది. ఒక ప్రాజెక్టుని నిర్ణీత లక్ష్యాలు, స్పష్టమైన సమయ పాలన మరియు మైలురాళ్లు కొలవగలిగిన ఫలితాలతో ఏర్పాటు చేసిన దాన్నే మిషన్ అంటారు. ఈ మిషన్ శక్తి అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే మహిళల భద్రత, రక్షణ మరియు సాధికారత కోసంగా మన భారత ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకాన్ని. ఇది ఒక సమగ్ర పథకం, మహిళలకు కావాల్సిన అన్ని విషయాలలో వాళ్ళకి చేయూతనివ్వడానికి ప్రారంభించిన పథకం ఇది.
1: స్త్రీల రక్షణ, భద్రత మరియు సాధికారత కోసం తీసుకొచ్చిన ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు, ఈ పథకం ద్వారా ఏ కార్యక్రమాలు చేపడతారు?
2: మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఈ పథకం ఏర్పాటు చేయబడిందండి. మొట్టమొదటి 15వ ఫైనాన్స్ కమిషన్ కాలంలో, అంటే 2021-2022 సంవత్సరం నుంచి ప్రారంభించారు. అప్పటి నుంచి అమలు చేయడం ప్రారంభించారు. ఈ పథకాన్ని ముఖ్యంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు అమలు చేస్తారు. ఈ పథకం అనేది మహిళల జీవిత చక్ర నిరంతర రక్షణ కోసం, అంటే పుట్టినప్పటి నుంచి వారి వృద్ధాప్యం దాకా కూడా వారి వివిధ స్థాయిలలో వారికి వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించాలి, వారికి ఎటువంటి చేయూతనివ్వాలి, వారికి ఎటువంటి సహాయం మనం చేస్తే వారు అభివృద్ధిలో సమాన భాగస్వాములు అవుతారు అనే లక్ష్యానికి అనుగుణంగా ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ మిషన్ శక్తి పథకం కింద మళ్లీ రెండు ఉప ప్రధాన పథకాలు ఉన్నాయి. అవి ఒకటి సంభాల్, సంభాల్ అంటే హిందీ పదం, ఇది సంరక్షించడం అంటారు. రెండవది సామర్థ్య, సామర్థ్య అంటే మన మహిళల్లో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయడం కోసం ఏర్పాటు చేసిన ఇవి రెండు ఉప పథకాలండి. ఈ సంబాల్ ఉప పథకం ఏంటంటే హింసకు గురైన మహిళలకు మద్దతునిస్తుంది. ఎలా ఇస్తుందంటే ఈ పథకం కింద మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి తరఫున వన్ స్టాప్ సెంటర్ అనే ఒక ఆఫీస్ నడుపుతారు. మహిళా హెల్ప్ లైన్ అనేది 24 గంటలు పనిచేస్తుంది. మరియు బేటీ బచావో బేటీ పడావో పథకాలు, ఈ మూడు పథకాలు ఈ సంబాల్ అనే ఉప పథకం కిందికి వస్తాయి. వీటిల్లో వన్ స్టాప్ సెంటర్ అంటే ఏంటంటే ఈ వన్ స్టాప్ సెంటర్లు ప్రతి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా ఒకటి ఉంటుందన్నమాట. ఇది జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారు ఈ వన్ స్టాప్ సెంటర్ ని నడుపుతారు. ఇందులో సెంట్రల్ అడ్మినిస్ట్రేటరు, కౌన్సిలరు, వైద్య నిపుణులు, న్యాయ నిపుణులు మొదలైన సిబ్బంది అందరూ ఉంటారన్నమాట. వీళ్లు హింసకు గురైన మహిళల్ని ఒక చోటకి చేర్చి వారికి చట్టపరమైన, వైద్యపరమైన, మానసిక పరమైన సలహాలను, సహాయాన్ని అందజేస్తారు. ఇక్కడ బాధిత మహిళలు 5 రోజుల పాటు వసతి కల్పించి తిరిగి వారి కుటుంబంలో చేరేలాగా చర్యలు తీసుకుంటారు, లేదా ఏదైనా వసతి గృహానికి పంపి కనీసం 2 సంవత్సరాల పాటు వాళ్లకు రక్షణ కూడా అందిస్తారు. ఈ వసతి గృహాల్లో వాళ్లకి నైపుణ్యంలో శిక్షణ ఇప్పించి వాళ్లు వాడి కాలు మీద వాళ్ళు నిలబడేలాగా ప్రయత్నం చేస్తారన్నమాట. ఈ వన్ స్టాప్ సెంటర్లు ఖచ్చితంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ కూడా ఉంటాయండి. అలాగే మన మార్కాపురం కొత్తగా జిల్లా ఏర్పడింది కాబట్టి ఇక్కడ కూడా వన్ స్టాప్ సెంటర్ని మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. వారి సిబ్బందిని కూడా నియామకం జరుగుతోంది ఇప్పుడు. అలాగే మహిళా హెల్ప్ లైన్ 181 181 ఈ టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు 7 రోజుల పాటు ప్రతి అక్కరికి అందుబాటులో ఉంటుంది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు డైల్ చేసినట్లయితే వారికి అత్యవసర సహాయం మహిళలకి తప్పకుండా అందజేస్తారు. ఈ 181 గురించి కూడా అందరికీ మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది.
1: మహిళలకు అనేక పథకాలు ఉన్నాయి, అయితే ఈ బేటీ బచావో బేటీ పడావో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటారు?
2: ఈ మిషన్ శక్తిలోని ఉప పథకం అయిన సంబాల్ కి సంబంధించిందే ఈ బేటీ బచావో బేటీ పడావో అని. ఇది హిందీ పదానికి తెలుగు అర్థం ఏంటంటే ఆడపిల్లల్ని మనం రక్షిద్దాము, వాళ్ళని చదువుకొనిద్దామని. ఇది ముఖ్యంగా మన దేశంలో ఆడపిల్లలు

పుట్టుక చాలా తగ్గిపోతున్న కారణంగా లింగ నిష్పత్తిలో చాలా తేడాలు వస్తున్నాయి పిల్లలు బాలికలు బాలురు. కాబట్టి లింగ నిష్పత్తిని తగ్గించి ఆడపిల్లలందరూ వాళ్ళు పుట్టుకని కూడా నివారించే పరిస్థితుల నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆడపిల్లల పుట్టుకని వాళ్ళకి రక్షణ కల్పించి వారి విద్యను ప్రోత్సహిస్తారు. ఈ పథకం ద్వారా లింగ నిష్పత్తిలో తేడాలు నివారింపబడతాయి, బాలికలు విద్యలో ముందుంటారు, బడికి వెళ్ళడం నిలిచిపోవడం, బాల్య వివాహాలు ఇలాంటివన్నీ అరికట్టపడతాయండి. బేటీ బచావో బేటీ పడావో పథకం కూడా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ వారి ద్వారా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖని వైద్య శాఖని వీరందరినీ కూడా కలుపుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత రెండవ ముఖ్య ఉపాధి పథకం సామర్థ్య. ఈ పథకం పూర్తిగా మహిళల సాధికారత కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించి మహిళల ఆర్థిక స్వావలంబన మరియు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునిస్తుంది. ఇందులో ముఖ్యమైనవి ఏంటంటే స్వధార్ గృహ. ఈ స్వధార్ గృహాలు అనేవి ఎన్జిఓస్ ద్వారా గానీ లేదా గవర్నమెంట్ ద్వారా గానీ నడపబడతాయి. వన్ స్టాప్ సెంటర్ కి ఎవరైనా ప్రమాదానికి గురి అయినా లేదంటే నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళ వచ్చినప్పుడు వారికి అక్కడ 5 రోజుల లక్షణ కల్పించిన తర్వాత కుటుంబంలో వారు చేరలేని పరిస్థితి ఉంటే తప్పనిసరిగా వారిని స్వధార్ గృహలో చేర్పిస్తారు. ప్రమాదకర పరిస్థితులు లేదా నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ మహిళలు వన్ స్టాప్ సెంటర్ నుండి సహాయం పొందిన వారు వీరందరూ కూడా ఈ స్వధార్ గృహలో ఆశ్రయం పొందుతారు. వీరు తమ మైనర్ పిల్లలు ఎవరైనా ఉంటే వారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రయం పొందవచ్చు. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఇక్కడ ఆశ్రయం ఇస్తారు. ఇక్కడ వాళ్ళకి ఉచితంగా భోజన వసతి, వాళ్ళకి కుటుంబంలో ఎలాంటి వసతులు ఉంటాయో అన్ని వసతులు కల్పించడంతో పాటుగా వృత్తి విద్యలో నైపుణ్యం కల్పిస్తారు. తద్వారా వాళ్ళు తర్వాత బయటకు వెళ్లిన తర్వాత ఆర్థిక స్వావలంబన పెంపొందించుకుని వారంతటి వారుగా వారి జీవితాన్ని వాడు గడుపుకోకునేటట్లుగా మనం తర్ఫీదిస్తామన్నమాట. ఈ స్వధార్ గృహ ప్రభుత్వం ద్వారా గానీ లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా గానీ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి పర్యవేక్షణలో నడపబడతాయి. తర్వాత చిరు ఉద్యోగాలు చేసుకునే మహిళలు, ఏదైనా ఉద్యోగినులు, వారు సొంతగా ఇల్లు తీసుకుని ఉండలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కూడా మన ప్రభుత్వము ఈ మిషన్ శక్తి ద్వారా మరియు మిషన్ శక్తిలో ఉన్న ఉప పథకం మిషన్ సామర్థ్య ద్వారా నడపబడుతుంది. ఇందులో వసతి గృహాలు అనేవి మహిళల కోసం నడపబడతాయి. ఇవి కూడా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ద్వారా పర్యవేక్షణ చేయబడతాయి. తర్వాత ఉద్యోగస్తులైన ఆడవారు పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగంలో వాళ్ళు రెండు అంటే పిల్లల్ని కుటుంబాన్ని తర్వాత ఉద్యోగాన్ని సమన్వయం చేసుకోవడంలో కొంత కష్టపడతారు. వాళ్ళకి ఇబ్బందులు తొలగించాలని ఉద్దేశంతో మన కేంద్ర ప్రభుత్వం నేషనల్ కృషి పథకాన్ని కూడా ప్రవేశపెట్టిందండి. ఈ పథకం ద్వారా ఉద్యోగినుల పిల్లలు 5 సంవత్సరాల్లో పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల సంరక్షణ కోసం ఈ కృషి సెంటర్లు ఎక్కడైతే ఎక్కువ మంది ఉద్యోగినులు ఉన్నారో ఆ సంస్థ దగ్గర నడపడం జరుగుతుంది. ఈ కృషి సెంటర్లలో పిల్లల ఆలన పాలన చూసి వారికి ప్రీ స్కూల్ విద్యను కూడా నేర్పించడానికి అవకాశం ఉంటుంది. ఈ కృషి సెంటర్స్ ఇవన్నీ కూడా ఈ మిషన్ శక్తిలో భాగమే. వీటన్నిటి ప్రధాన ప్రయోజనం ఏంటంటే మొదట మహిళలు తమ హక్కులు తమ ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం నుంచి మన చేయూతనివ్వడం, ఎటువంటి అభద్రతా భావన లేకుండా జీవించడానికి అవసరమైన మద్దతునివ్వడం, గృహహింస నుండి మరియు ఇతర వేధింపుల నుండి చట్టపరమైన సహాయం అందించడం, రక్షణ కల్పించడం, మహిళలకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం, బాలబాలికల నిష్పత్తిని తగ్గించి బాలికల విద్యను ప్రోత్సహించడం, రక్షణనివ్వడం, ఇవన్నీ చేయడం వల్ల మన దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మన గౌరవ ప్రధాని గారు ఈ పథకాలన్నింటినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి అందించి మహిళల సమగ్ర అభివృద్ధికి తోడ్పడడానికి మిషన్ శక్తిని లక్ష్యంగా చేసి ఈ మిషన్ శక్తి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మిషన్ శక్తి పథకాన్ని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా అందుబాటులో అందరికీ ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్స్ అనేవి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఎందుకు ఉంచారు అంటే మహిళలకు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు లేదంటే ఏదైనా అత్యాచారానికి గురైన వాళ్ళు హింసకు గురైన మహిళలకి వెంటనే మనం వైద్యపరమైన సహాయం అందించాలి కాబట్టి మనం ఈ వన్ స్టాప్ సెంటర్లన్నింటినీ కూడా తప్పనిసరిగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోనే నడుపుతారు. దానితో పాటుగా ఇక్కడ ఈ వన్ స్టాప్ సెంటర్ లో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ క్యాడర్ లో ఉన్న వారు ఒకరు నియమించబడతారు డెప్యుటేషన్ మీద. వీరు వీరికి కావలసిన ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో గాని ఇతర విషయాల్లో గాని చట్టపరమైన సలహాలు అందించడానికి సహాయం చేస్తారు. అలాగే ఒక న్యాయ నిపుణులు కూడా ఉంటారు. వీరు చట్టపరమైన అవసరమైన సహాయం అందించడానికి ఈ మహిళకి తోడ్పాటు చేస్తారు. ఇమీడియట్ గా వాళ్ళకి వైద్యం అందించడం జరుగుతుంది, మంచి భోజన వసతి కల్పించడం జరుగుతుంది. కట్టుబట్టలతో వచ్చిన వారికి కూడా 5 రోజుల పాటు వారికి పూర్తి పద్ధతితో కూడిన సహాయ సహకారాలు అందించడం ఈ వన్ స్టాప్ సెంటర్ ద్వారా జరుగుతుంది. ఈ వన్ స్టాప్ సెంటర్ లో ఒక 15 మంది సిబ్బంది కూడా మనకి ప్రభుత్వం తరఫున పనిచేస్తూ ఉంటారు. వీరు నిరంతరం పనిచేస్తారు, 24 గంటలు అందుబాటులో ఉండే సేవలండి. వన్ స్టాప్ సెంటర్ అంటే 10-5 వర్క్ చేసే సంస్థ కాదు, 24 గంటల పాటు మనకి సహాయాన్ని అందించే సంస్థ. ఈ బేటీ బచావో కార్యక్రమంలో భాగంగా ఎప్పుడైతే భ్రూణ హత్యలు
నివారణ జరుగుతుందో అప్పుడే బాలికల నిష్పత్తి లింగ నిష్పత్తిలో తేడా

తీసుకున్నా, అలాగే జరపమని కోరిన వారిని కూడా వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి. అలాగే తదుపరి బాలికల విద్యను ప్రోత్సహిస్తూ కస్తూరిబా విద్యాలయాలలో బాలికలందరికీ కూడా విద్యను కల్పించడం జరుగుతోంది. ఎలాగైతే బడి నిలిచిపోయిన పిల్లలందరికీ కూడా మనం డ్రాప్అవుట్ అందరినీ కూడా సేకరించి వారిని అందరినీ మళ్ళీ బడిలో చేర్పించే కార్యక్రమం జరుగుతుంది. అలాగే పిల్లలు, ఏదైనా ఆడపిల్లలు మంచి వారి యొక్క ప్రత్యేక రంగాల్లో కనుక నిష్ణాతులైన వారికి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ తదుపరి బాలికల విద్యను ప్రోత్సహించడానికి వాళ్ళకి రకరకాల స్కాలర్షిప్లు అలాంటివి కూడా అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా మన దేశంలో బాలికల లింగ నిష్పత్తి బాగా తగ్గడం జరిగింది. అలాగే బాలికల విద్య కూడా ముందుకు వస్తోంది. కస్తూరిబా బాలిక విద్యాలయాల్లో కూడా బాలికలు చాలా మంది మంచి ఉత్తీర్ణతా శాతాలతోటి మంచి విద్యను అందుకుంటున్నారు. వాళ్ళు బడికి నిలిచిపోవడం అనేది కూడా తగ్గిపోతోంది. వాళ్ళకి బాలికా విద్యాలయాల ద్వారా వాళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు, వాళ్ళకి వసతి కల్పించి విద్యను అందిస్తున్నారు. కాబట్టి ఇందులో కూడా వాళ్ళు చాలా మంచి ప్రోత్సాహాన్ని పొందుతున్నారు. అలాగే బాల్య వివాహాలు కూడా నివారించబడుతున్నాయి. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అనే విషయాన్ని మహిళాభివృద్ధి

0: మహిళలందరూ కూడా భద్రత పొందొచ్చు, రక్షణ పొందొచ్చు. విద్య, ఉద్యోగ అవకాశాలను కూడా మనం ఎక్కువగా ఒక భద్రతతో కూడిన వాతావరణంలో కూడా మనం హక్కులను మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ పథకం గురించి అందరూ తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ విషయంలో మనం మన ప్రధాని గారికి మనం ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి.
1: మిషన్ శక్తి పథకం గురించి, ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము, ఆ పథకం యొక్క లాభాలు, స్త్రీలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుంది ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
2: మీరు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా మిషన్ శక్తి పథకం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి. సుధామారుతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు ప్రసంగ కార్యక్రమంలో శ్రీమతి వజ్రాల ఇందిరగారి స్వీయ కవితలు వింటారు.
1: కవితా శీర్షిక పాటనై. పదములన్నీ కూర్చి పాటగా రాయన, మరిచిపోయిన తెలుగుతో మళ్ళీ మాలలే కూర్చున, అక్షరాభ్యాసాన ఓంకారమవన, తెలుగు భాషకు నేను నుడికారమవన, అష్ట దిగ్గజులంతా కలిపి నాటిన వృక్షము, కొమ్మ కొమ్మకు నేను శ్రీకారమవన, తేట గీతుల నీరు తేనీరు చెయ్యన, ఆ ఆల ఎరువుతో ఏపుగా పెంచన, గుణింతాల గుళికలు ప్రేమగా వేయన, కక్కా గగ్గాలు కూర్చి గజమాల చెయ్యన, కంచె చేసి నేను కాపునే కయన, ఫలము పుష్పములతో మాలనే చెయ్యన, సవడక రాగమై సుస్వర రాగమవ్వన, జుంకారమును చేయ మాతృభాషకు నేను తేనెలే అవ్వన, మన భాష తెలుగని మన యాస తెలుగని, మాతృభాషను మరచి పరభాషనే నిలిపి మా తెలుగు తల్లికి వందనం, చిట్టి తల్లికి నేను జాబిల్లి పాటనై, చిన్నోడి బుజ్జకు శ్రీరామ రక్షై, ఇది తెలుగని ఇది తీపి పలుకని, చిట్టి తండ్రికి నేను జోలపాడన. కవితా శీర్షిక మనసు. ఇదసలు నా స్వాధీనంలో ఉండనే ఉండదు, కవిమిత్రుల అన్వేషణలో పరుగులు తీస్తుంది, నిన్ను విడిచిపెట్టనని మాటిచ్చింది, కూర్చోదు, కుదురుగా ఉండదు, వినదు, వినిపించుకోదు, ఎక్కడంటే పలకదు, దొరికినట్టే దొరికి మాయం అవుతుంది, ఇట్టే పారిపోతుంది, ఎంతని వెతకను ఎక్కడని వెతకను. ఆగండి ఆగండి, ఇక్కడ అక్షరాల పూలతోట కనిపిస్తుంది, కవి స్నేహపు అందాల బృందావనంలా ఉంది, కలం కాగితం పట్టుకుని చెట్టపట్టాలేసుకుని మాయం అయిందంటే ఇక్కడే ఎక్కడో ఉండి తీరుతుంది. కవిమిత్రులతో కథకళి చేస్తూ అక్షర కేళి విలాపంలో మునిగిపోయి ఉంటుంది ఈ మనసు. మామూలుది కాదండోయ్, ఎరుగురుతున్న రామచలకను గురించి వ్రాయన, గూటిలో కొవ్వకొవ్వలాడే గువ్వల జంట మీద రాయన, నా చుట్టూ ఉన్న మాయా ప్రపంచం మీద రాయన, మాయమైపోయిన మానవత్వం మీద రాయన, మొగ్గలోనే బుగ్గైపోయిన పసి ప్రాయం మీద రాయన, కట్న దాహానికి బలి అయి సాక్ష్యాలు కూడా మిగలక బూడిదైపోయిన ఆడపిల్ల మీద రాయన, వైద్యానికి నైవేద్యం పెట్టవలసిన వైద్య విద్యార్థిని బలి తీసుకున్న ప్రిన్సిపాల్ మీద రాయన, రైలు పట్టాల మీద ముక్కలైన ప్రేమ జంట మీద రాయన, వసివాడని పసి మొగ్గలు బలి అవుతుంటే ఏమని రాయను, మధ్యతరగతోడి మనోవేదన గురించి రాయన, ఎవరి కథను రాయను, ఎవరెవరి కథనాల మీద రాయను. మనస, నువ్వెంత చిత్రమైన దానివే, ప్రశ్నల తోటాలు మాత్రం వేస్తావు. కవితా శీర్షిక చరవాణి. చేతికి చిక్కిన చరవాణి మార్చింది జీవన బాణి, మారిపోయింది భవిష్యవాణి, మనసుని తైతిక్కలాడించి మత్తులో ముంచుతుంది, అందించే మంచి గోరంత, స్వీకరించే చెడు కొండంత, మనసుని మైమరిపించి మాయల మరాఠీని చేస్తుంది యువత. నీ భవిత ఏదారి వెంట అంటే అన్నీ నా వెంటే, అది పెడుతున్న మంట రగులుతున్నా చూడవరా కన్నా.

0: ముఖాముఖి ముచ్చట్లు, అవి తెచ్చే ఇక్కట్లు, కోకొల్లలు ఇంటిల్లు పాదనే ముంచుతావు. ఆ రంగుళాల చెరవాణి చెర పెట్టి బాధిస్తుంటే, నిన్ను బానిసలా చేస్తుంటే, నా కొడుకు ఆన్లైన్ పాఠాలు వింటున్నాడని మురిసిపోతుంది అమ్మ. చిటికిన వేలుబెట్టి నడిపించిన నాన్న కొడుకు కోటలు దాటే ఆలోచనలు చేస్తాడు. మరి నువ్వు కన్నా అమ్మాయిల అందచందాలను బేరేజి వేస్తావు, మనసుకు బూజును పట్టిస్తావు, ఇంటి గుమ్మం దాటి వక్ర మార్గాలు వక్ర భాష్యాలు పలుకుతావు. ప్రేమకు భామ సరే అంటే కథ కథాకాళి చేస్తుంది, లేకుంటే భామ భ్రమలో బ్రతుకు బేజారు, బ్రతుకు ఖరాబు. చరవాణి చేతిలో మాయలు అన్నా ఇన్నా. నాన్న నా బంగారు కొండ, చరవాణి చెరలో చిక్కకురా నాన్న, మంచిని స్వీకరించు, చెడుని దూరంగా ఉంచు. శీర్షిక: నేను నేనుగా కన్నులు మూసి కలలగన్నాను అప్పుడు, నేను ఇప్పుడు కన్నులు తెరిచి వాస్తవాలను చూస్తున్నాను. నేను ఆడపిల్లగా పుట్టి పెరిగినా ఆడపులిలా పెరగాలనుకుంటున్నాను. ఈ రంగుల ప్రపంచంలో, ఈ భ్రమల లోకములో, మాయాప్రపంచ సమూహములో నేనెలా ఉంటే నా మనుగడ సాధ్యం అవుతుందో తెలుసుకున్నాను. అమ్మ పొట్టలో గుడ్డుగా ఊపిరి పోసుకున్నప్పుడే నా జీవన సమరం మొదలయింది. అల్ట్రాసౌండ్ విషపు కోరళ్లకు చిక్కకుండా తప్పించుకోవాలని, నా ధిక్కార స్వరం వినిపించాలని పిడికిలు బిగించాను. ఉమ్మనీటి చెమ్మతో అమ్మ పొట్టనే కంచు కవశంగా చేసుకోవాలని, కథన రంగంలో దూకాలని తెలుసుకున్నాను. శ్వాసించటం, ధ్యానించటం పట్టు తెలుసుకున్నాను. బయట ప్రపంచంలో అడుగు పెడుతున్న బుజ్జి మేకపిల్లని, రాజుగారి తోటలోకి మేతగా వెళ్లాను, కంచెలు మేస్తున్న చేలను చూసి అవాక్కయ్యాను. గులాబీలే ముళ్లై పొడుస్తుంటే ఆశ్చర్యపోయాను. చెట్టుమీద పండుకు రాళ్లదెబ్బలు తగులుతాయని తెలియని నేను చెట్టునే ఆవాసం చేసుకున్నాను. తిరగబడకపోతే తిప్పలు తప్పవు, నిర్భయంగా నీలి నీడలు దాటి అడుగు వేసే సంకల్పం నాది. ఇప్పుడు ఆడపులిలా గర్జించాలి. ఒగ్గుపాలతో రంగరించి పుట్టిన ధైర్యం పాలు నాలో ప్రవహిస్తున్నాయి. నేను దివిటీనై వెలుగుతాను, ఆడపులిలా గర్జిస్తాను, నన్ను నేను రక్షించుకునే క్రమములు. శీర్షిక: నేనొక విశ్వవిహంగ తీక్షణ సూర్య కిరణాలతో అల్లాడిన నేను ఒక వెన్నెల కిరణం అవుతాను. శాపమైన తాపమైన ఒక్క తిక్కలో మునిగిపోయిన వేళ మెట్ల తామర పువ్వునై పలకరిస్తాను. వడగాలుల విసురులతో వినిపించిన వేళ నేను మలయ మారుతం అవుతాను. ఉచ్ఛ్వాస నిశ్వాసల ఆవిరైన వేళ నేను మరువపు మల్లె దండనవుతాను. రా రావెందుకు, ఎదురుచూపులో ఎంత హాయి, ఎందుకో మరి తెలియదోయి. వెన్నెల చల్లదనం పంచువేళ నేను మనసునే పంచుతాను. గంధాల సుగంధాల వేళ నేను మంచి గంధపు తరువునవుతాను. రావెందుకు, ఈ నిరీక్షణ నీకోసమే. నీవు నడిచే కాలిబాటలో మెట్ట తామర పువ్వునవుతాను, నీవు పలికే తీపి మాటలో తేనె జల్లును నేను అవుతా, మనసు దాగిన పొదల మాటున జుంటి తేనెనవుతాను. మరి చెప్పు, ఎదురుచూపులో ఎంత హాయి, ఎందుకో మరి తెలియదోయి. శీర్షిక: ఇలా మిగిలిపోయాను. ఒంటరితనం వేధించదు, రోధించేలా చెయ్యదు, నిరోధించదు, విభేదించదు, నిర్వీర్యం చెయ్యదు. కొండంత బరువు అనిపిస్తుంది, దూదంత తేలిక అనిపిస్తుంది. ఆకారం ఆకృతి లేని శూన్య పదార్థం. పొంగిపోయానని మురిసిపోయేలోపు కుంగిపోయే కొరడా విసురుతుంది. భ్రమలో బ్రతకలేక, వాస్తవాలను ఒప్పుకోలేక, శూన్యంలో వెలుగును వెతకలేక నిలువెత్తు ఆకారం ఇలా మిగిలిపోయాను. నీరసమో నిస్సత్తువో అర్థం కాక వ్యర్థంగాని పదార్థంలా ఉండిపోయాను. ఏదో తెలియని సందిగ్ధం ఒంటరి జీవన ప్రయాణం ఆలోచన అంతరంగాన్ని కదిపివేస్తుంది. నేనిలా ఉన్నానేంటి అని నన్ను నేను ప్రశ్నించుకుంటే ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది. కంటి చివర ఆయన కన్నీటి చుక్క కనురెప్పల కిటికీని దాటనివ్వదు. కలలో కరిగిపోయిన కాలం నా బలం అంతా నిర్వీర్యం అవుతుంటే చూస్తుండిపోయాను. వ్యసనానికి బానిసై వ్యాపకాల పురోగతిలో స్థితి తప్పుతుంటే రోజులతో రాజీ పడుతూ ఇదిగో ఇలా మిగిలిపోయాను. శీర్షిక: చెప్పండమ్మా. చెప్పండి, మీరు చెప్పండి. మన తెలుగు మరిచిపోయిన నా తనయుడి ఆచూకి అమ్మనే పిలుపు మరిచి ఆంగ్ల భాషకు లొంగిపోయాడంట. కాన్వెంట్ బొడ్డోడు, నా కలల చిన్నోడు, పలకా బలపం అంటే ఏమిటని అడిగాడు. దిద్దటం అంటే తెలియదన్నాడు, ఎక్కాలనిచ్చిన ఎక్కలేనన్నాడు. పద్యాల పాయసం రుచేమిటన్నాడు, ఆల ఇలా జాసలేదన్నాడు. హల్లులు పొల్లులు తెలియనే తెలియదు. మమ్మీ అంటాడు, మాయలో పడతాడు. అత్తంటే తెలీదు, అమ్మమ్మంటే కనపడదు. నాన్న ఎవరు, డాడీ కదా అంటాడు. కోతి కొమ్మచ్చాట కొండెక్కిపోయాయి, తొక్కుడు బిళ్ళాట తోడులేకున్నది, గోడు బిళ్ళాట గోలేమిట అంటాడు. క్రికెట్ వీరుడని అంటాడు, అదే ముద్దని అంటాడు. క్యాండీ క్రష్లు ఇష్టమంటాడు, గుజ్జిన పువ్వు అంటే తెలియదంటాడు. ఎగ్ రైస్ నూడిల్స్ తెలిసినని అంటాడు. పిజ్జాలు బర్గర్లు మరిగినాడమ్మ. తెలుగు బాలుడు ఇప్పుడు తెగులు బాలుడైనాడు. నా తనయుడి ఆచూకీ చెప్పండి అమ్మలు. చెప్పిన తలలకు చామంతి పూలు, బహుమతిగా ఇస్తాను మల్లెపూల దండలు. మా తెలుగు తల్లికి మనసారా వేసి పద్యాన్ని పాడి పాదాభివందనం చేస్తాను. శీర్షిక మానసం. నాలుగు గోడల మధ్య నలిగిన మనసు నాలుగు గోడలు బద్దలు కొట్టుకుని రావాలని ప్రయాసపడుతుంది. ప్రశ్నల ప్రశంసల చిట్టాను లెక్కలు తేల్చుకోవాలని మనసు ఉవ్విళ్లూరుతుంది. మది మానస సరోవరమైంది. గతించిన కాలం ఏతించిన మానసం భేటీ చేశాయి. అప్పటి వరకు బందీ అయిన మనసు జుంకారం చేసింది. వెన్నెల ఓంకారంలా పలికింది. తలపులన్నీ తలుపులు తెరుచుకొని జలతారు ఉయ్యల వేసింది. జ్ఞాపకాల చిత్తడిలో ఓలలాడింది. ఆదమరిచి నిద్రపోయిన మది జ్ఞాపకాల లోగిలిలో రంగుల రంగవల్లులు దిద్దుదామని ఉబలాట పడింది. ఒక్క క్షణం, ఒకే ఒక క్షణం మనసుని వీక్షించింది. మది నిండా మానస సరోవరాల కలల కలువపూలు అలలై పలకరించాయి ప్రేమగా. జారిపోతున్న ఓణికి హద్దులు శుద్ధులు బుద్ధులు హెచ్చరించింది. అమ్మ పెట్టిన తీయని ముద్దు, నాన్నారిచ్చిన తేలల ముద్దు అన్నీ కదలి వస్తున్నాయి. నా చెయ్యి మరో చెయ్యికి అప్పగిస్తూ కనిపించని కన్నీళ్లు కారుతున్నాయి. అలా దాటిన ఆ గడప ఇలా ప్రవేశించి ఈ గడప. ఈ ఏడడుగులు బంధమైన వేళ వచ్చారు బుల్లి సైనికులు. ఎన్నెన్నో జ్ఞాపకాల లోగిలి అమ్మని పిలవగానే అంతరంగం కదిలింది అలవోకగా. జ్ఞాపకాల లోగిలికి మనసే నివేదనం. శీర్షిక వృద్ధ ఆశ్రమం. ఆస్తులు పంచిన అమ్మ అస్తిత్వాన్ని కోల్పోయింది. భుజాల మీద మూసిన నాన్న బూజుపట్టిన చూరయ్యాడు. ప్రేమ పంచిన అమ్మ ప్రేమ అనే రెండు అక్షరాల కోసం వెతుకుంటుంది. చేతగానిదనానికి చేయూతగా చేతికర్ర రూపంలో వరమైంది. తప్పటడుగులు వేసిన కొడుకు తప్పు అడుగు వేస్తుంటే నిస్సహాయంగా చూస్తుంది. ఇప్పుడే వస్తానన్న వెళ్లిన కొడుకు గగనాలు దాటి పడమర పొద్దుకు వెళ్లిన జాడ తెలియని అమ్మ శుక్రాలు నిండిన కళ్లతో గేటు వైపుకు చూస్తుంది. వచ్చిన దారిలో తన కొడుకేమన్నా కనపడతాడేమోనని ఆశతో ఎదురు చూస్తుంది. గడిపిన రోజులకు వారం నెల సంవత్సరం ఆశ్రయం ఇచ్చిన ఆశ్రమం కన్నీటి కథల నివాసాల ఓదార్పుల తీరం, సేద తిరిగిన ఓదార్పుల నిలయం. అమ్ముకున్న ఇల్లు, నమ్ముకున్న కొడుకు, నజరానాగా ఇచ్చిన మందపాటి కళ్లద్దాలు. అందుకే అమ్మలందరూ ఆత్మీయ సమావేశమైనారు. మనిషికొక వేదన, మనసుకొక వేదన, మాయని ఆరాధన, చెప్పలేక చెప్పుకుంటున్న ఆత్మ నివేదన. అయినా అమ్మ ఎందుకో అబద్దాలు చెబుతుంది, నిజాలకు ముసుగేస్తుంది. పేగుబంధమో ప్రేమబంధమో కంటి చివర కన్నీటి చుక్కయింది. ఇది ఎవరికీ తెలియని బహిరంగ రహస్యం. చేవా సత్తువా ఉన్నప్పుడు అందరూ బంధువులే, అది పోయాక అందరూ రాబంధువులే. అమ్మలందరూ భోజనోడితో పలకరించుకుంటున్నారు. అందుకే అమ్మలందరూ ఆత్మీయ సమావేశం అయినారు. శీర్షిక నాన్నంటే. నాన్నంటే నగలు కావు, నాణేలు అంతకన్నా కావు, ప్రేమతో పంచుకున్న ప్రాణాలు, నిర్విరామ ప్రేమామృతాలు. అమ్మ చనుబాలైతే నాన్న తోడుబాలవుతాడు. చెప్తుంటే చటభారతం కాదు, చేరాడు ప్రేమ. ఇంటి ముందు అరుగుమీద కూర్చొని బుడిబడి నడకలు నడుస్తున్న నన్ను చూసి నాన్న మురిసి మొక్కలైపోతాడు. నాన్న కేరాఫులో నా బాల్యం తీయగా గడిచింది. ఫస్టులో వచ్చిన నన్ను చూసి నాన్న నా తలమీద నిమిరాడు ప్రేమగా. ఆశీర్వదించి మా అమ్మ మహాలక్ష్మి అంటాడు. అవి గుండె లోగిలిలో వెరబూసిన అక్షింతలు. మా చిన్నితల్లికి ఒక్క దెబ్బ వేయకుండా విద్యాబుద్ధులు చెప్పండని పంతులు గారిని అర్థిస్తాడు. అభ్యర్థనో ఆజ్ఞాపనో తెలియదు, అది ఒక ప్రేమ ముసుగు. ఒక అయ్య చేతిలో పెడుతుంటే అమ్మ నాన్న వర్షించే మేఘాలవుతారు. ఈయన నా తండ్రిని నేనేనాటికి చెప్పుకునే జ్ఞాపకం. అరికాళ్లు కందకుండా కాపాడిన నాన్న నీడ నాకు చల్లని నీడ. అమ్మ నాన్న కాపాడే గొడుగు, కనిపించని ప్రేమ తొడుగు. నాన్న గురించి ఎంత చెప్పినా కొండంత మిగులుతుంది. కాని నాన్న గుడిలేని దేవుడు, అమ్మ కీర్తిలేని మహారాణి.
1: మీరింతవరకు శ్రీమతి వజ్రాల ఇంద్రగారి స్వీయ కవితలు విన్నారు. ఈనాటి తెలుగు ప్రసంగ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరు యంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు వింటారు.

0: ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరి యంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు.
1: అనంత ఆకాశవాణితో నా అక్షరానుబంధం. అనంత ఆకాశవాణి శ్రోతలకు అభివందనాలు. జగమే రంగస్థలీ జీవగమియే

సాహితీ రంగస్థలంపై నా పద్యకవి పాత్రను ఇతోధికంగా ప్రోత్సహించి మరిన్ని మెలకువలతో తీర్చిదిద్దుకునేందుకు రసరమ్య రాగరంజితంగా జనరంజకంగా మలుచుకునేందుకు సదవకాశం కల్పించి అత్యంత ఆదరంతో అక్కున చేర్చుకున్న అనంత ఆకాశవాణి జననికి నా వినమ్రతాపూర్వక కైమోడ్పులు.

అది 1991 జనవరి 26న జరిగిన సంఘటన అనుకుంటాను. స్థానిక సాంస్కృతిక కళాకేంద్రం లలిత కళా పరిషత్తులో కవి సమ్మేళనం జరిగింది. ఆశావాది కోగిరి జయసీతారాం, శాంతినారాయణ వంటి ప్రముఖ కవులు తమ తమ స్వీయ కవితల్ని వినిపించిన సందర్భమది. నాది పద్య కవిత. సహజ ధోరణిలో రాగయుక్తంగా పద్యాలను ఆలపించాను. సభకు అతిథులుగా విచ్చేసిన ఆనాటి డిఐజీ వెంకయ్య గారు, అనంత ఆకాశవాణి ప్రప్రథమ సంచాలకులుగా నియమింపబడిన డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు ఇరువురు నా పద్య పఠనా విధానానికి ఆకర్షితులై ఆనందంతో అభినందించారు. శ్రీ వెంకయ్య గారు ఆ తర్వాత నా పద్య కవితాభిమాని అయి అప్పుడప్పుడు నన్ను తన బంగ్లాకు పిలిపించుకొని పద్యాలు పాడించుకునేవాళ్ళు. ఇక అనంత పద్మనాభరావు గారు నా స్వీయ పద్య కవితాగానాన్ని విని కేవలం అభినందించడమే కాకుండా నాకొక అపూర్వమైన కానుకగా హైదరాబాదు రవీంద్ర భారతి వేదికపై ప్రజాపతి అదే ప్రజోత్పత్తి నామ సంవత్సర ఉగాది పద్యాలు ఆలపించే అవకాశాన్ని కల్పించారు. ఇందులో నాగసూరి వేణుగోపాల్ గారి పాత్ర కూడా ఉంది. మన అనంత ఆకాశవాణి ప్రారంభం కాకముందే, అంటే కార్యక్రమ ప్రసారాలు జరగకముందే 14/2/91 ఆధికారిక ఉత్తర్వు ప్రతిపై మొట్టమొదటి సంతకం చేశారు పద్మనాభరావు గారు. ఈ తీరున చూస్తే నేను అనంత ఆకాశవాణి మొదటి సాహిత్యకారుడుగా లేదా కళాకారుడుగా గర్వించను, కానీ స్మృతిపథంలో మెదలినప్పుడంతా మురిసిపోతూ ఉంటాను. ఆనాడు 1991 ఫిబ్రవరి 22న హైదరాబాద్ ఆకాశవాణి ఆధ్వర్యమున రవీంద్ర భారతిలో రసజ్ఞ ప్రేక్షకుల సమక్షాన రసవత్తరంగా జరిగిన కవి సమ్మేళనం కార్యక్రమాన్ని శ్రీ ప్రజోత్పత్తి ఉగాది రోజున 17/3/91న అన్ని ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేశాయి. అందులో నా అక్షర నైవేద్యం పద్య కవిత ఆద్యంతం ప్రేక్షకాలి కరతాళ ధ్వనులతో అభిషేకింపబడింది. విన్న పద్మనాభరావు గారి ఆనందానికి అవధుల్లేవు. అతడి స్థితి కారకుండునవు అక్కజముగా మనగనంత ఆకాశవాణి నెగడంగా

ఇక ఆనాటి ఆ రవీంద్ర భారతి వేదిక మీద చెప్పినటువంటి ఉగాది పద్యాలలో ఒకటి రెండు చెబుతా. ఓ ప్రజాపతి రావయ్యరా, ప్రఫుల్ల చిత్తులై స్వాగతం మీద చెప్పుచుంటిమి, అతుల శుభలగ్నమందున ఆంధ్రభూమి పులకరింపగా, బంగారు మొలకలిడగా వడి వడిగరమ్ము శిరుల సందడులదెమ్ము, అరువది వత్సరములకొక పరినరుదెంతు మహాత్మా, పలు భక్ష్యములం మరి మరి వడ్డి.

భారతీయులే ఉత్పత్తుల పెంపు సేయకున్న సంతునత్యధికముగ సాధింతురనిడి అపయశమ్మును రానీ కుమయ్య మాకు. ఇవి ఆనాడు చెప్పిన పద్యాలలో మచ్చనకు ఒకటి రెండు. డాక్టర్ వివిఎల్ నరసింహారావు గారు నిర్వహణలో యశోదా తిరుమల రెడ్డి, నరాల రామారెడ్డి, ఎల్లోరా తిరుమల శ్రీనివాసాచార్యులు, ఓలేటి పార్వతీశం వంటి ప్రసిద్ధ కవులు పాల్గొన్నారు. అదే 91 జూలై 15న ధర్మవరం కళాజ్యోతి ప్రాంగణాన కవి సమ్మేళన కార్యక్రమం రసవత్తరంగా నిర్వహింపబడింది. ఇందులో గీర్వాణాంధ్ర భాషా తేజోమయమూర్తులు కుంటిమద్ది శేషశర్మ గారు, అలాగే ప్రజాకవి కోగిరి జయసీతారాం గారు, శాంతి నారాయణ గారు, అష్టావధాని ఆశావాది ప్రకాశరావు గారు, పమిడి కాలువ చెంచు సుబ్బయ్య గారు కవులు. ఈ కార్యక్రమం 91 ఆగస్టు 15న ప్రసారం కాబడింది. అట్లే 92 ఆగస్టు 29న రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో అశేష జన సమక్షాన జరిగిన కార్యక్రమాన్ని 30న ప్రసారం చేశారు. 93 జనవరి 25న అనంత ఆకాశవాణి ప్రాంగణమందే కవి సమ్మేళనం కార్యక్రమంలోనూ పాల్గొన్నాను. తర్వాత మాన్య మహోదయులు, పండిత కవులు, అష్టావధానులు, డాక్టర్ రేవూరి వారు నందితిమ్మన పారిజాతాపహరణం కావ్యంలోని రసవత్ ఘట్టాన్ని తీసుకొని సత్యభామ సాంత్వనం పేర 93 మార్చి 6న రికార్డింగ్ చేయించి 10వ తేదీన ప్రసారం చేశారు. ఇందులో నేను శ్రీకృష్ణుడుగా, డాక్టర్ హెచ్ఎస్ బ్రహ్మానందం గారు నారదుడుగా, నెల్లూరు నటీమణి కోటీశ్వరీదేవి సత్యభామగా, మా విద్యాలయ ఉపాధ్యాయుని శేషమ్మ రుక్మిణిగా గాత్రధారులం. విశేషం ఏమిటంటే వచనమే లేకుండా కేవలం పద్యాలతోనే నడిపించడం ఇది బాగా రక్తి కట్టింది. పద్మనాభరావు గారి పద్యప్రియత్వం వెళ్ళి విరిసింది. ముఖ్యంగా అనంత ఆకాశవాణి పందిరి ఆలంబనగా అల్లుకుని నెనలు కొనలుగా కొనసాగుతున్న నా పద్య విద్యాలత 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింది. నా కళానికి గళానికి మిక్కిలి ప్రాచుర్యం లభించింది. అప్పటికే ప్రముఖ పద్య కవులుగా వాసికెక్కిన వారి సహపంక్తిలో స్థానం దక్కింది. ఇదంతా అనంత ఆకాశవాణి అనంత పద్మనాభరావు గారి చలవే. నాందీ ప్రస్తావనగా శ్రీకారం చుట్టడమే ప్రఖ్యాత రవీంద్ర భారతి వేదికపైనే. అంతకు మునుపు 25 ఏండ్లకు పైగా పద్య విద్యా సేద్యం చేస్తున్నా ఎన్నో ప్రాంతాలలో, ఎన్నో విద్యాలయాల్లో, ఎన్నో సాహితీ సాంస్కృతిక కళా వేదికలపై గళమెత్తి స్వీయ పద్యాలు పాడుతున్నా, అనేక కవి సమ్మేళనాలు అష్టావధానాల్లో పాల్గొంటున్నా, వక్తగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నా లభ్యం కాని కీర్తి ప్రతిష్టలు గుర్తింపు నాకు వచ్చిందంటే మూల కారణం అనంత ఆకాశవాణి నా పద్యాలను ముమ్మరంగా ప్రసారం చేయడమే, నసంశయ. ఈ ప్రభావమే విజయవాడ ఆకాశవాణి వారు 95 ఆగస్టు 11న నెల్లూరు రావు బహుద్దూర్ రేబాల లక్ష్మీ నరసారెడ్డి టౌన్ హాల్లో అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన ఆగస్టు 95 ప్రసారం చేసిన స్వేచ్ఛావిపంచి ప్రత్యేక సాహిత్య కదంబ కార్యక్రమంలో నాకొక కవిగా చోటు కల్పించింది. ఆనాడు డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారు ప్రారంభకులు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ముఖ్య అతిథులు. ఇక పాల్గొన్న కవులు అసామాన్యులు. జొన్నవిత్తుల, సిరివెన్నెల, మాడుగుల వంటి దిగ్దంతులు. ఆ వేదికపై నేను శాంతి శిఖరం పద్యకండికను గానం చేయడం, పలువురి ప్రశంసలను అందుకోవడం నా సాహిత్య జీవన యాత్రలో గొప్ప మలుపుగా భావిస్తాను. అట్లే విజయవాడ ఆకాశవాణి వారే భీమవరం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో 98 మార్చి 25న బహుధాన్య ఉగాది కవి సమ్మేళనం సుప్రసిద్ధ కవులతో నిర్వహించి 29/3/98న ప్రసారం చేశారు. దీనికి కూడా అనంత ఆకాశవాణి ప్రభావమే అని వినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇందులో అనంత పద్మనాభరావు గారితో పాటు సహృదయ సాహితీ పిపాసుబులు, శాస్త్ర సాంకేతిక సాహితీ రంగ రచనా దురంధరులు, డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారి సహకారం కూడా ఎంతో ఉంది.
అంతేకాదు, నాగసూరి గారి ఆలోచనతోనే మా లిటిల్ ఫ్లవర్ విద్యాలయం ఆధ్వర్యంలో అనంత ఆకాశవాణి ప్రాంగణంలో లేపాక్షి నమూనా చిరునందిని ప్రతిష్ఠించే భాగ్యం కలిగింది. ఇందులో సాహితీ మిత్రులు రాజారాం గారి పాత్ర విస్మరింపరానిది. మరొక విషయం, నేటికి నిత్య నూతనంగా అనంత ఆకాశవాణి ద్వారా ప్రసారం కాబడుతున్న కవికాకి కోగిర జయసీతారాం గారి అంగలాసిగాడు కుశాలుగాడు ప్రబోధాత్మక హాస్య నాటికలో నేను కృష్ణమూర్తి అయ్యవారు, దీనికి కూడా నాగసూరి గారి చేయుత ఉంది. ఆ తర్వాత నేను హైదరాబాదు వైస్రాయ్ హోటల్లో జరిగిన ఆటా రోజు కవి సమ్మేళన కార్యక్రమంలోను, అట్లే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ఆధ్వర్యాన మాడుగుల నాగపెని శర్మ గారు ఢిల్లీ ఆంధ్రభవన్లో నిర్వహించిన సరస్వతీ సభ సంగీత సాహిత్య రూపకంలోను జనప్రియ కవిగా పాల్గొనేందుకు మగదావకాశాలను కల్పించిన పద్మనాభరావు గారు లాంటి ఎందరో మహానుభావులు అందరికీ కమ్మర వినమ్రతాభివందనాలు. వారి సహృదయ సుసంపన్నత్వానికి, తెలుగు పద్య ప్రియత్వానికి వేనవేలు జేజేలు. వారందరికీ ముఖ్యంగా నన్ను

0: పక్కున చేర్చుకుని సమాదరించి ఇతోధికంగా ప్రోత్సహించిన అనంత ఆకాశవాణి జననికి సదా సర్వదా రుణగ్రస్తుడనే.
1: శ్రోతలు, ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా జనప్రియ కవి శ్రీ ఏలూరు యంగన్న గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కుమారి కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ ఏ హేమంతరాజు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీ వేదికగా ఈరోజు ప్రారంభమైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సుకి హాజరైన సభ్యదేశాల మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్ఐఆర్ 3వ దశ ఈ నెల 30 నుండి ప్రారంభం కానుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న 2 LPG క్యారియర్లు హర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని ప్రభుత్వం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, భీకర గాలులు, పిడుగుల కారణంగా 89 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య ఋతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను ఈ నెల 16 నాటికి తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఇక వార్తల వివరాలు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సుకి హాజరైన సభ్యదేశాల విదేశాంగ మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. వారిలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చి, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి రొనాల్డ్ లామోలా, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా తదితరులున్నారు. అంతకుముందు భారత్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చేసిన ప్రారంభ ఉపన్యాసంలో జయశంకర్ మాట్లాడుతూ, సైనిక ఘర్షణలు, ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య అవరోధాలు, సాంకేతికత సవాళ్లు, వాతావరణ మార్పులు ప్రపంచ స్వరూపాన్ని మార్చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సమావేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ప్రపంచ ప్రాంతీయ పరిణామాలపై సమీక్షించుకోవడానికి ఈ సంక్లిష్ట పరిస్థితుల్లోనూ పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునే ఆచరణాత్మక మార్గాలను అన్వేషించడానికి ఈ సదస్సులో జరిగే చర్చలు అవకాశాన్ని కల్పిస్తాయన్నారు. అంతర్జాతీయ సంక్షోభాల నివారణలో బ్రిక్స్ కూటమి నిర్మాణాత్మకమైన పాత్రను పోషించగలదని జయశంకర్ ఆశాభావం వ్యక్తం చేస్తూ,
1: Many countries face challenges on energy, food, fertilizer and health security as also access to finance. BRICS can help them respond more effectively. Peace and security remain central to the global order. Recent conflicts only underline the importance of dialogue and inputs will help guide our discussions and contribute to a meaningful outcomes.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ 3వ దశకు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ, ఒడిశా, మిజోరాం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాదానగర్ హవేలీ, డామండయ్యూలో 3వ దశ ఎస్ఐఆర్ ప్రక్రియ జరగనుందని తెలిపింది. అయితే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల్లో వాతావరణ ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎస్ఐఆర్ షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. ఇక ఎస్ఐఆర్ 3వ దశలో భాగంగా 394,000 మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి దాదాపు 36,73,00,000 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. వీరికి సహకరించేందుకు రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు తప్పనిసరిగా

0: బీఎల్ఏలను నియమించాలని ఎన్నికల సంఘం కోరింది. ఓటర్లందరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొని తమ గణన పత్రాలను పూరించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న 2 ఎల్పీజీ క్యారియర్లు హర్ము జలసంధిని సురక్షితంగా దాటాయని ప్రభుత్వం వెల్లడించింది. అవి వరుసగా 16, 18 తేదీలలో కాండ్లా, న్యూ మంగళూరు ఓడరేవులకు చేరుకుంటాయని కేంద్ర షిప్పింగ్ జలమార్గాల శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర్మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సోమాలియా నుండి యుఏఈలోని షార్జాకు ప్రయాణిస్తున్న భారత వాణిజ్య నౌక ఎంఎస్వి హాజీ అలీ నిన్న తెల్లవారుజామున ఒమన్ జలాల్లో ఒక ప్రమాదానికి గురైందని చెప్పారు. నౌకలో మంటలు చెలరేగడంతో అది మునిగిపోయినట్లు సమాచారం అందిందని తెలిపారు. నౌకలోని 14 మంది భారతీయ సిబ్బందిని ఒమన్ కోస్ట్ గార్డ్ రక్షించిందని ఆయన వివరిస్తూ,
1: An Indian dough, a mechanized sailing vessel that is actually made of wood and named Haji Ali, during its voyage from Somalia to Sharjah, UAE, reportedly encountered an attack incident in Omani waters. All 14 crew members on board were safely rescued by the Omani Coast Guard and have reached Diba Port, that is Oman. The crew is reported to be safe and necessary formalities with the local authorities have been completed. Government of India remains in close coordination with the authorities in the Sultanate of Oman, Indian mission officials and relevant maritime agencies.
0: Akashavani Jatiya Vartalu Vintunnaru. భారతదేశానికి చమురు తీసుకువస్తున్న క్షమించాలి ఇక మరోవైపు దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరా సజావుగా సాగుతోందని, ఏ పంపిణీ కేంద్రంలోనూ సరఫరా నిలిచిపోయినట్లు నివేదికలు లేవని, రిఫైనరీలు గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రేపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ వెళ్తారు. పర్యటనలో భాగంగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. భారత్ యుఏఈల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ సమావేశంలో చర్చలు జరుపుతారు. యుఏఈ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ కింగ్ విల్లెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను ప్రధాని కలుస్తారు. ఆ తర్వాత స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో పర్యటిస్తారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, భీకర గాలులు, పిడుగుల కారణంగా 89 మంది ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రయాగ్రాజ్ జిల్లాలో అత్యధికంగా 21 మంది మృతి చెందారు. భదోహిలో 16 మంది మరణించారు. గాలివాన భీభత్సానికి పలు జిల్లాలలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ అకాల వర్షాల వల్ల జరిగిన ఆస్తి ప్రాణ నష్టంపై సమీక్ష నిర్వహించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు 24 గంటల్లోపు ఆర్థిక సహాయం అందేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి వర్ష ప్రభావిత జిల్లాల్లో ముమ్మర సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల స్వల్ప వ్యవధిలోనే దేశంలోని 140 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఘజియాబాద్లో జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్ స్కాలర్ అవార్డ్ ప్రదానోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్ స్కాలర్ గౌరవాన్ని అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్, పంచాయతీలు, రాష్ట్ర యంత్రాంగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, సేవలో నిమగ్నమైన వేలాది మంది ఆపదమిత్రుల విపత్తు సహాయక చర్యలను రాష్ట్రపతి ఏకకాలంలో గుర్తించారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం కనీస ప్రాణ నష్టం నుండి 0 ప్రాణ నష్టం వైపు తీసుకువెళుతోందని అమిత్ షా తెలిపారు. చక్కెర ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ముడి చక్కెర, శుద్ధి చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది 30 సెప్టెంబర్ వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, బీహార్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక ఈశాన్య ఋతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులను ఈ నెల 16 నాటికి తాకే అవకాశం ఉందని IMD శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
2: conditions are favorable for the advance of southwest monsoon over parts of South Bay Bengal, Andaman Sea and Andaman and Nicobar Islands around 16th May. Then heat wave to severe heat wave conditions likely to prevail over northeast and central India during many days of the week. Isolated heavy to very heavy rainfall also likely over northwest India during the week and over Tamil Nadu, Puducherry and also over Kerala and South Interior Karnataka during next 4 to 5 days.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీ వేదికగా ఈరోజు ప్రారంభమైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సుకి హాజరైన సభ్య దేశాల మంత్రులు ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలలో SIR 3 దశ ఈ నెల 30 నుండి ప్రారంభం కానుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: విజయవాడ కేంద్రం ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:45 కావస్తోంది. ముందుగా సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9 వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: జై జవాన్ ఈ చిత్రానికి ఘంటసాల పేసుశిలా గానం.

0: మంచి మనిషి. ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం.
1: మాట్లాడకు

0: మాట్లాడకు
1: అంతగా నన్ను చూ.

0: ఆకాశవాణి విరబోసిన శిలలు రూపకం రూపకల్పన రచనా నిర్వహణ శ్రీమతి ఝాన్సీ కెవి కుమారి సహకారం శ్రీ ఎంవి వరప్రసాద్ సాంకేతిక సహకారం శ్రీ ఎం సంఘయ్య వినండి విరబూసిన శిలలు రూపకం
1: వస్తున్నా నీకోసమే వస్తున్నా నిన్నెప్పుడు చూడాలా అని నాలో అణువణువు ఎంత తహతహలాడుతుందో చూడు చూసావా రవి నేను ఈ పరిసరాల్ని మర్చిపోయాను రెడ్ లైట్స్ చూసుకోకుండా దూసుకుపోతుంది నా కారు చూడు ఆ ట్రాఫిక్ పోలీస్ నా వైపు ఎంత కోపంగా చూస్తున్నాడో ఆపేశాను లేని కోపడకు అయినా నా తొందర నీకేం తెలుసు నా రవి ట్రైన్లో వస్తున్నాడు నేను స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి గ్రీన్ లైట్ వస్తుంది రవి వచ్చి స్టేషన్లో వెతుకుంటాడో ఏమో తను ట్రైన్ నుండి దిగేప్పటికీ నేను ఎదురుగా ఉండాలి సర్ప్రైజ్ సడన్ సర్ప్రైజ్ షాకింగ్ సర్ప్రైజ్ రవి నువ్వు అసలు ఊహించవు కదా నేను వచ్చి రిసీవ్ చేసుకుంటానని అన్నయ్య కోసం వెతికే నీ కళ్ళు నన్ను చూసి ఎలా విచ్చుకుంటాయో రవి
2: అరే కవిత నువ్వు
1: నేనే బాగున్నావా చాలా బాగున్నా
2: వాట్ ఎ ప్లీజింగ్ సర్ప్రైజ్ కవిత ఐఎమ్ రియల్లీ హ్యాపీ భాస్కర్ వస్తాడు అనుకున్నాను
1: అన్నయ్యకి ఏదో మీటింగ్ ఉందట రాగాను లేదు నువ్వు వెళ్ళు అన్నాడు అంతే నేనే డ్రైవ్ చేసుకుని వచ్చేసాను ఏంటా చూపులు నీ చెప్పేది వింటున్నావా
2: వినదు ఏది చూడండి నా కవిత నా ముందుండగా ఈ మనుషులతో ఈ ప్రపంచంతో నాకే సంబంధం లేదు కవిత నా కవిత ఏవి ఆ కళ్ళు ఆ కళ్ళల్లో నన్ను చూసుకొని చిన్ని చిన్ని చిన్నప్పుడు నన్ను బావాని పిలిచేదానివిగా ఏది ఒక్కసారి అలా నువ్వు నన్ను మరపించే ఆ పిలుపు నన్ను ఇలా నీ చేతుల్లో నీ గుండెల్లో బంధించిన ఆ పిలుపు నా గుండెల్ని తాకనీ చిన్ని ప్లీజ్

0: వద్దు వద్దు డాక్టర్, వద్దు. తనకి ఈ విషయాలు ఏవి తెలియకూడదు డాక్టర్. నా తల్లి నిన్నెలా చూడాల్సి వచ్చింది అమ్మా. అమ్మా కవిత,
1: ప్లీజ్ అందరూ బయటికి వెళ్ళండి. ఆమెకు డిస్టర్బెన్స్ ఉండకూడదు.
2: పిచ్చి అమ్మా, నాకేమీ తెలియదు అనుకుంటున్నావా? నేను అసలు చచ్చిపోయాను అనుకున్నానమ్మా. బ్రతికి బయటపడడం ఓ వింత. రవి, రవి, రవి వచ్చి ఉంటాడా? రవికి నా సంగతి తెలిసిందా? తెలిస్తే, తెలిస్తే.
3: నేను నిన్ను ప్రేమిస్తున్నాను కవిత, ఎప్పటికీ ప్రేమిస్తాను. నువ్వు నాకు కావాలి. నీకు కాళ్ళు లేకపోవచ్చు, కళ్ళు లేకపోవచ్చు, నీ శరీరాన్ని కాదు చిన్ని నేను ప్రేమించింది. నీ ఆత్మను, నీ మనస్సును, నీలోని అణువణువును నేను ఆరాధించాను. అదిగో ఆత్మలు మమేకమయ్యే ఆ స్వర్గం మనల్ని పిలుస్తోంది. రా కవిత, అశాశ్వతమైన ఈ శరీరాలకు, స్వార్థాలకు స్థానం లేని ఆ ఆనందమయ స్వర్గారోహణ చేద్దాం. రా, అదిగో నిత్య గానాలలో తేలియాడే ఆత్మలు, ధైర్యమున్న ఆత్మ, పోరాడి గెలిచిన ఆత్మ.
0: వద్దు, వద్దు రవి, నువ్వు నా దగ్గరికి రావద్దు. నేను లేను. నీ కవిత చచ్చిపోయింది. ఈ గుడ్డి కవిత, ఈ కుంటి కవిత చచ్చిపోయింది. నన్ను మర్చిపో రవి, నన్ను మర్చిపో, నన్ను.

0: ఎవరు?
1: నేనెవరినో నీకు తెలియదా చిన్ని?
0: రవి, నువ్వెందుకు వచ్చావు? వెళ్ళు.
1: చిన్ని, ఏం రా, నేను నీ బావని.
0: వెళ్ళిపో, ఏముందని వచ్చావు? వెళ్ళు.
1: నీ ప్రాణాన్ని నన్ను మర్చిపోవాలని ఎలా అనుకున్నావురా? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలనుకున్నా? ఇంత బాధలో నేను నీ దగ్గరగా ఉండాలని నువ్వెందుకు అనుకోలేదు? నన్ను చూడకుండా నువ్వెలా ఉండగలిగావు?
0: నిన్ను చూసేందుకు నాకేముంది? నిన్ను నువ్వు చూసుకుని మురిసిపోయేందుకు నాకు కళ్ళు లేవు రవి. నేను చీకటి ప్రపంచాన్ని, చీకటికి సూర్యుడితో పొత్తు కుదరదు. వెళ్ళు, వెళ్ళిపో రవి.
1: కవిత, ఒక మాట చెప్పు, నాకే ఈ యాక్సిడెంట్ జరుగుంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయేదానివా?
0: రవి, రవి,
1: నా పిచ్చి చిన్ని, నీ బావను విడిచి నువ్వు ఉండలేవురా. నీ బావా అంతే, నా కళ్ళతో చూడు, జీవితాన్ని అర్థం చేసుకో. చిన్ని, గుర్తుందా, చిన్నప్పుడోసారి నీ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకొని రక్తం వస్తుంటే నేను చటుక్కున వంగి నీ కాళ్ళు నా ఒళ్ళోకి తీసుకొని ఆ రక్తాన్ని నా నోటితో పీల్చా, గుర్తు తెచ్చుకో.
2: వద్దు బుర్రా, ఎందుకు పనికిరాదు.
3: నీకంటే పర్వాలేదులే కోతి.
2: ఏయ్, నన్ను కోతి అంటావా? నిన్ను
3: కోతి, నిన్ను కోతి, కోతి. అమ్మో, ముళ్ళు గుచ్చుకుంది.
2: అడ్డి మా బాగా అయిందిలే.
3: అమ్మో, రక్తం, రక్తం.
2: అరే, రక్తమా? ఏది?
3: చీ, పిచ్చోడివి, నా మురిక్కాలు నోట్లో పెట్టుకుంటావే.
2: ఏయ్ అమ్మాయి, నా చిన్ని కాలుని మురికి గిరికి అన్నా అంటే ఊరుకోను. ఇవి బంగారు ముద్దలు.
3: బంగారు ముద్దలు అయితే బెళ్ళ వేసుకో.
2: నా నెత్తిని పెట్టుకుంటా, నీకెందుకు?
3: పడిపోతాను, నన్ను దింపి, నన్ను దింపు.
2: ఇలా ఎత్తుకుపోతా.

0: అదిగో నా కవిత నవ్వింది, కావ్యమై ఆడింది, కవి గానమై పొంగింది. కవిత, నిన్నిప్పుడు ఓ విశాల వింతల ప్రపంచంలోకి తీసుకెళ్తాను.
1: ఏంటి ఇప్పుడే మరి హాస్పిటల్?
0: సర్వ ప్రపంచాన్ని నీ కాళ్ళ దగ్గరకు తీసుకొస్తాను. ఆ ప్రపంచంలో భీతి లేదు, వెరపు లేదు, ఓటమి లేదు. పోరాటం, చైతన్యం, సాహసం ఆ ప్రపంచానికి ఊపిరి.
1: ఏమిటవి?
0: ఇదా, ఇది క్యాసెట్.
2: అడవి బాపిరాజు నవలా సాహిత్యానుశీలం అనే గవేషణ గ్రంథానికి గాను శ్రీ మన్నవ సత్యనారాయణ గారిని పిహెచ్డి డిగ్రీతోనూ, డాక్టర్ అనే గౌరవ బిరుదంతోనూ సన్మానిస్తున్నాం. సాహిత్యాధ్యయనం అనేది సామాన్యులకు సైతం సాహసంతో కూడిన పని. అయితే అందులైన వీరు ఈ సాహస కార్యాన్ని చేపట్టి జయప్రదంగా నిర్వహించగలగడం అనేది టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంతో సమానంగా నేను భావిస్తున్నాను.
0: ప్రముఖ చిత్రకారులు, సాహితీవేత్త డాక్టర్ సంజీవ్ దేవ్ అంటారు,
3: సత్యనారాయణ గారికి బాహ్య దృష్టి లేకపోయినా అంతర్దృష్టి పదును కలిగి ఉంది, కనుకనే ఆయనలో మౌలిక చింతన మేల్కొని ఉంది. ఇంత కష్టకార్యాన్ని అతి తక్కువ సమయంలో ఫలప్రదంగా నెరవేర్చగలగడం మానవుని అపార శక్తికి అత్యున్నత నిదర్శనం. చర్మచక్షువులు చూడజాలని లోతుల్ని వీరి మానస చక్షువులు చూశాయి. వీరి అదృశ్య దృష్టి లోపలి పొరల్ని చీల్చుక స్ఫటిక స్వచ్ఛ సత్యాన్ని అందుకోగలిగింది.
0: కవిత, సత్యనారాయణ గారి మాటలు కూడా విను.
4: మానవుడు జన్మచేత పశువు అయినా సాధన బలంచేత, సంస్కార సంపాదన చేత పశుదశను అతిక్రమించి మానవత్వంలో స్థిరపడి మాధవత్వాన్ని సైతం అధిగమిస్తున్నాడు అన్న మా గురువర్యులు డాక్టర్ బొడ్డుపల్లి పురుషోత్తం గారి మాటలు నాకెంతో ఉద్దీపనాన్ని కలిగించాయి. పుట్టుక నుండే దృష్టి లేకపోయినా నన్ను నా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయలేదు. 6వ తరగతి వరకు అంధుల పాఠశాలలో బ్రెయిలీ లిపితో చదువుకొని కళాశాల విద్యను చేరుకోవాలనే తపనతో 4 సంవత్సరాల విద్యను మెట్రికులేషన్ ద్వారా 1 సంవత్సరంలోనే పూర్తి చేశాను. నా విద్యా ఆర్జన అంతా ఆముఖంగానే సాగింది. ఎందరో పెద్దలు, మిత్రులు ఎంతగానో తమ సహకారాన్ని, ప్రోత్సాహాన్ని నాకు అందించారు. అంతకు ఎక్కువగా అడ్డంకులు, అవరోధాలు కూడా ఎదురయ్యాయనుకోండి. అడవి బాపిరాజు గారి నవలలపై పరిశోధన చేసి పిహెచ్డి పొందగలగడం ఒక ఎత్తు అయితే, యూజీసీ వారు అందించిన ప్రోత్సాహంతో తెలుగులో ఐతిహాసిక నవలలు అన్న అంశంపై పరిశోధన చేయగలగడం మరో ఎత్తు. ఈయన మొత్తం విద్యా వ్యాసంగంలో ఆకాశవాణి అనుక్షణం నాతో తోడుగా నిలిచింది. అంధత్వం ఒక అంగవైకల్యంగా నేను భావించలేదండి, సరికదా? ఒకలాంటి ఛాలెంజింగ్ స్పిరిట్ అంటే ఎందుకు సాధించరాదు అన్న సవాల్ లాంటిది నాలో చోటు చేసుకుంది. ఆ పట్టుదలతోనే నా విద్యా వ్యాసంగాన్ని, జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాను.
5: ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
1: అరే, నేను టేప్ రికార్డర్ ఆఫ్ చేయబోయి రేడియో ఆన్ చేసినట్టున్నాను బావా.
0: మంచి పని చేశావు. వార్తలు వస్తున్నాయిగా, ఎందా.
5: 21 మంది అంధులైన యువతి యువకులు 4380 మీటర్ల జోంగ్రిలా శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ పర్వతారోహణలోనే ఒక నూతన రికార్డును సృష్టించారు. ఆకాశవాణి
0: ఎగ్జైటింగ్. కవిత విన్నావా?
1: అంధులు పర్వతాలను ఎక్కడం ఎంత ఆశ్చర్యం రవి.
0: ఆశ్చర్యాలనే ఆచారాలు, అసాధ్యాలన్నీ సాధ్యాలయ్యే రోజులు ఇవి కవిత.
1: నమ్మశక్యంగా లేదు.
0: నువ్వు నమ్మలేనివి ఇంకా చాలా అద్భుతాలున్నాయి కవిత. ఇదిగో

0: అది భామా కలాపం కదూ.
1: ఇంతవరకు మీరు నాట్య శిరోమణి కుమారి లంకా అన్నపూర్ణాదేవి నాట్యాన్ని తిలకించారు. మన ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి చేత పూర్ణ ప్రైడ్ ఆఫ్ భారత్ అని కొనియాడబడిన ఈమె 3 గంటల పాటు తన పదముల విన్యాసాలతో మన గుండె తాళాన్ని తప్పించారు. కానీ ఆ పదముల్లో ఒకటి తనది కాదు, ఆర్టిఫిషియల్ లెగ్, కొయ్య కాలు.
2: నేను కృత్రిమ కాలుతో డాన్స్ చేస్తున్నానంటే ప్రపంచం అబ్బురపడింది, ఆశ్చర్యపోయింది. ఆ ఆశ్చర్యం గిన్నెస్ బుక్లో చోటు చేసుకుంది. నాట్యమే నా ప్రాణం, గజ్జిలే నా ఊపిరిగా 3 ఏట నుండే నటరాజస్వామి ఆరాధనలో మైమర్చిపోయిన నా అందల స్పర్శతో ప్రపంచ వేదికలు ఎన్నో పులకించాయి. కూచిపూడి,

భరతనాట్యం జానపద నృత్యాలు

0: ఎన్నో నృత్య నాటకాలను స్వయంగా రూపకల్పన చేసి ప్రదర్శించి ఉన్నత శిఖరాలను అధిరోహించనున్న తరుణంలో విధి నన్ను చిన్న చూపు చూసింది. రైలు కింద పడి నలిగిపోయిన విగత శకలాలను హాస్పిటల్కు తీసుకువెళ్ళి అతికించి ఓ సంవత్సరం తర్వాత నన్ను డిశ్చార్జ్ చేసే రోజున డాక్టర్లు రెండు క్రచెస్ అంటే శంఖకర్రలు తెచ్చి నన్ను నడవమన్నారు. అంతే, నా కళ్ళు తిరిగిపోయాయి. ఈ భూమి ప్రకంపించి ముక్కల ముక్కలుగా విడిపోయిన భావన ఏదో తా మెదడు చిట్లిపోయింది. వీటి మీద నేను నడవను, వీటిని ముట్టుకోను, వీటిని నేను చూడలేను, పడేయండి, తీసేయండి. నేను కుండిదాన్ని అనుకున్నారా? కర్రలతో నాట్యం చేస్తా, మీ తలలపై నర్తిస్తా.
1: ఆమె తెచ్చిపెట్టింది కదా.
2: మనస్సు శరీరంతో చేసిన పోరాటంలో గెలుపును సాధించింది. డాక్టర్లు తయారు చేయించిన కృత్రిమ కాలుతో ఆమె ఈ ప్రపంచంలో అడుగుపెట్టారు. భీమవరంలో అన్నపూర్ణ నృత్య నికేతన్ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. తనకి డాన్స్ చేసే ఆలోచన లేదు, కానీ తన శిష్య బృందంతో నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. ఒకరోజు భీమవరంలో కార్యక్రమం, వేదిక అలంకరింపబడింది, ఆహూతులంతా విచ్చేశారు, కానీ నర్తకి జాడలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. సమయం మించిపోతున్నది. హాల్లో గందరగోళం మొదలైంది.
3: అన్ని చోట్లకు ఫోన్ చేశా. బెజవాడ నుండి వచ్చే బస్సులు రైళ్లు వచ్చి గంట పైన అయిందట.
4: ఇప్పుడు ఎలా రానయ్యా?
3: కంగారు పడకపోరు. నువ్వెందుకు మళ్ళీ నాట్యం చేయకూడదు? ధైర్యం తెచ్చు, నీ ఆత్మశక్తులను జాగృతం చేసుకో, గజ్జె కట్టు, వేదికపై వెళ్ళు. నువ్వు తప్పక చేయగలవు.
4: సుందరం, ఏమిట్రా నువ్వు అనేది? నేను గజ్జె కట్టడమా?
3: అంతా వెళ్ళిపోతుంది. ప్లీజ్ ఉన్నా, మన ఇన్స్టిట్యూట్ పేరు నిలబెట్టు, త్వరగా తయారు. అందరికీ నమస్కారం.

పొరుగురు నుండి రావలసిన నర్తకి రాలేకపోయినందువల్ల జరిగిన ఆలస్యానికి సహృదయంతో మన్నించమని మనవి చేస్తూ ఇంకొన్ని నిమిషాలలో కార్యక్రమం ప్రారంభం కాబోతుందని తెలపటానికి సంతోషిస్తున్నాను.

0: రవి, నిజంగా అన్నపూర్ణాదేవి గారే డాన్స్ చేశారా?
1: ఆనాటి అక్కడ జనం అద్భుతాన్ని స్వయంగా తిలకించారు. కార్యక్రమానంతరం ఘన సన్మానంతో ఆమెను సత్కరించారు. కార్యక్రమానంతరం గానీ ఆమె వాస్తవంలోకి రాలేదు. రక్తమోడుతున్న ఆ కాలు నొప్పి ఆమె భరించలేకపోయారు. అయినా ఆనాటి స్ఫూర్తితో అదే కాలితో చాలా ప్రదర్శనలు ఇచ్చారు. తర్వాత నొప్పిని భరించలేక హైదరాబాద్ నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో చూపిస్తే కొయ్యకాలి రాపిడి వల్ల మోకాలు బాగా దెబ్బతిన్నదని, పై వరకు కాలు తీగిపోతే మొత్తం కుళ్ళిపోవచ్చని డాక్టర్లు చెప్పారు.
2: మా నాన్నగారికి తెలుసు నాట్యమే నా జీవితమని, అది లేనినాడు నేను జీవించనని. వెంటనే ఎందరినో విచారించి ఎంతో శ్రమపడి ఆఖరి ప్రయత్నంగా మహారాష్ట్ర స్టేట్లోని పూనాలో మిలిటరీ హాస్పిటల్ ఉందని విని నన్ను అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ 1975-76 మధ్యకాలంలో కర్నల్ మాథుర్, బ్రిగేడియర్ దాస్, కర్నల్ పాల్ సింగ్, బ్రిగేడియర్ నారంగార్లు నా సాహసం పట్టుదల జత కూడగా నా కాలిపై పరిశోధనలు చేశారు. మోకాళ్ళుంచి రక్తం కండలు ప్రవహించాయి, తట్టుకున్నాను. వైద్య శాస్త్ర రంగంలోనే సంచలనాన్ని సృష్టించిన ఒక క్రొత్త నమూనా కృత్రిమ కాలును చేయించి నాకు అమర్చారు. నాటి నుంచి కేవలం బిలోని 1 ఇంచ్ స్టంప్ అయినా నేను డ్యాన్స్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను విజయవాడలోని ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో కూచిపూడి నాట్య ఇన్స్ట్రక్టర్ గా పనిచేస్తున్నాను.
1: కవిత, అర్థమైందా? కాళ్ళు లేనంత మాత్రాన జీవితం కుంటిది కాదు అని.
0: ఏమిటో, అంతా గందరగోళంగా ఉంది.
1: పోలియో వ్యాధి వల్ల అంగవైకల్యాన్ని కాక వికృత రూపాలను పొందిన వాళ్ళు అనేకులు. ప్రస్తుతం ఆపరేషన్ల ద్వారా ఈ వైపరీత్యాలను సరిచేస్తున్నారు డాక్టర్లు. ప్రపంచమంతటా శారీరకంగా కానీ మానసికంగా కానీ వికలాంగులైన వారి సంఖ్య 50 కోట్ల పైన కాగా మన దేశంలో దాదాపు 6 కోట్ల పైగా ఉన్నారు. అటువంటి వారిని చైతన్యవంతం చేస్తూ తోటి వికలాంగుల సంక్షేమం కోసం అహరహము కృషి చేస్తున్న ఓరుగంటి బాలాజీ గారు.
3: మన అవయవాలకు వైకల్యం ఉండొచ్చు, కానీ మన హృదయాలకు వైకల్యం లేదు. అవి ఉన్నత పదంలో పయనించాలి. మనమంతా కళాకారులుగా, సంగీతజ్ఞులుగా, చేతివృత్తుల నిపుణులుగా, సామాజిక సేవకులుగా, విద్యావేత్తలు, రచయితలు, పాత్రికేయులుగా అనేక రంగాలలో స్థిరపడి ఆత్మస్థైర్యంతో ఆదర్శవంతంగా జీవించాలి. ఆత్మ న్యూనతాభావాన్ని విడనాడాలి. మనం ఇతరులపై ఆధారపడక్కర్లేదు. మన సంక్షేమం కోసం మనమే సంఘాలను ఏర్పరచుకొని వాటి ద్వారా ఎన్నో కార్యక్రమాలను చేపట్టవచ్చు. ఇక సమాజానికి నాదో విన్నపం, మీ చుట్టూ ఉన్న వికలాంగులను హీన దృష్టితో చూడకండి. మీ తోటి వ్యక్తులుగా వారిని గుర్తించి తగిన గౌరవంతో ఆదరించండి. అభివృద్ధి చెందిన దేశాలలో వల్లే మన దేశంలోనూ వీరికి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పరిచినట్లయితే మన చుట్టూ ఉన్న అనేక మంది వికలాంగులు తమకు మాత్రమే కాక దేశానికి ఉపయోగపడతారు.
1: కృష్ణా జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం అనే సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా అనేక మందికి ఉపాధిని కల్పించారు. 82 ఏషియాడ్లో ఓ వికలాంగుడు హ్యామ్ వైర్లెస్ ఆపరేటర్గా పనిచేసిన ఘనత బాలాజీ గారిదే.

0: కర్ణాటక గాత్ర సంగీతంలో రాష్ట్ర జాతీయ స్థాయి అవార్డులను పొంది స్థానిక దినవార పత్రికలకు గౌరవ సాంస్కృతిక విలేకరిగాను బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్లర్క్ కమ్ క్యాషియర్గా పనిచేస్తూ భార్య ఇద్దరు బిడ్డలతో ఆనందంగా ఆదర్శ దీపికగా వెలుగుతున్న బాలాజీ గారిని తన మూడు చక్రాల బండిలో చూస్తే తప్ప కాళ్ళు లేనివాడని ఎవ్వరూ అనుకోరు కవిత. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రఖ్యాత గణిత శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ నికోలస్ శాండర్స్ బాహ్యదృష్టి చీకటిమయమైన ఆత్మలోకాన్ని వెలుగులో పండించిన హెలెన్ కిల్లర్, అందులో కోసం బ్రెయిలీ లిపిని ఆవిష్కరించిన లూయీ బ్రెయిల్, మహాకవులు హోమర్, మిల్టన్, చెవిటి మూగ గుడ్డివారి పునరావాసం కోసం శేషజీవితాన్ని అంకితం చేసిన మొదటి ప్రపంచ యుద్ధ క్షతగాత్రుడు సర్ ముఖర్జీ, ఎందరో మహాత్ములు. వీరంతా పురాణాల నుండో కాల్పనిక జగత్తు నుండో పుట్టుకొచ్చిన మాయమంత్రాల తాంత్రికులు కాదు. మన కళ్ళ ముందే తిరుగాడే రక్తమాంసాల సజీవమూర్తులు, విధిని ప్రతిఘటించి పోరాడిన చైతన్య జ్యోతులు, శిలలైపోయిన జీవితాలను విరబూయించి పరిమళించేలా చేశారు. ఆ పరిమళమే మనకు, మన ముందు తరాలకు ఉత్తేజాన్ని కలిగించి వెన్నెలలను కురిపిస్తుంది. కవిత, ఏమిటా కన్నీరు?
1: కన్నీరు కాదు బావా, ఆనంద బాష్పాలు. నిజంగా ఇంతకాలం నేను మానసికంగా కుంటిగా గుడ్డిగా బ్రతికాను, కానీ ఇప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి. ఆత్మబలం అంటే ఏమిటో ఇప్పుడే తెలుసుకున్నాను.

0: విరబూసిన శిలలు రూపకం మీరింతవరకు విన్నారు. ఇందులో శ్రీమతులు బుర్రా విజయదుర్గ, మద్దాలి సుశీల, పంతుల జయవాణి, శ్రీయుతులు ఏ వెంకటేశ్వరరావు, డి జార్జ్, చిరంజీవులు పి మృదుల, కె విజయదుర్గ ప్రసాద్ పాల్గొన్నారు. సహకారం శ్రీ ఎంవి వరప్రసాద్, సాంకేతిక సహకారం శ్రీ ఎం సంఘయ్య, రూపకల్పన రచన నిర్వహణ శ్రీమతి ఝాన్సీ కెవి కుమారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలింగ్ గీతాలు వింటారు.

సంబరాల రాంబాబు. ఈ చిత్రానికి పిఠాపురం పి సుశీల గానం.

విష్ణుమాయ. ఈ చిత్రానికి పిబి శ్రీనివాస్, పి సుశీల గానం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ప్రధానమంత్రి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన వివరాలు శ్రీ ఎస్ఎల్ఎన్ రాజుగారి ప్రసంగం వింటారు. ఆ తదుపరి దిగంబర కవిత్వం నగ్నముని డాక్టర్ దాసరి సుబ్రహ్మణ్యం గారి ప్రసంగం ప్రసారమవుతుంది. చివరిగా గాంధీ మార్గం, ఇంకా లలిత గీతాలు ప్రసారమవుతాయి. 10:00 న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ నూతన దశ, పిఎఫ్బిఆర్ సాధించిన ఘనతపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం వింటారు అతిథి ప్రొఫెసర్ వి లక్ష్మీనారాయణ. ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. అనంతరం రాబోయే అతిథి, శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. 11:00 గుర్తు చేసుకుందాం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా సినీ విమర్శకులు శ్రీ విఏకే రంగారావు గారి కబుర్లు వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 12:40 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు, శ్రీ రఘునాథ పాణిగ్రాహి గారు పాడిన భక్తి గీతాలు వినవచ్చు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో వివాహ పూర్వ అవగాహన, శ్రీమతి మారం శ్రీప్రియ గారితో పరిచయం, ఇంకా వేసవి జాగ్రత్తలు సంబంధించిన విశేషాలు, లలిత గీతాలు వింటారు. 6:30 పల్లెసీమలో కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన కైవల్య కపుతోశ్వరం నాటకం వింటారు. పాత్ర భృగు మహర్షి. నిర్వహణ శ్రీ ఎల్ఎంరాజు త్యాగరాజు. హార్మోనియం శ్రీ ఎం శ్రీనివాసరావు. 7:15 పంటసీమలో కార్యక్రమంలో వేసవిలో చేయవలసిన పొలం పనులు డాక్టర్ పి శ్రీలత గారితో పరిచయం వింటారు. ఇంకా బొప్పాయిలో కాండం కుళ్ళు తెగుళ్ళు యాజమాన్యం జానపద గీతం ప్రసారమవుతుంది. 8:00 విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమంలో అంతరించిపోతున్న వలస పక్షులు వాటి సంరక్షణ 2 భాగం వింటారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ టి నిర్మలామేరీ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 8:15 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితో పరిచయం వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 10:00 గజేంద్ర మోక్షం హరికథ ప్రసారమవుతుంది. కథకులు శ్రీ మణమల రాంబాబు భాగవతార్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12 దాటి 55 సెకన్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం, క్షమించాలి, ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.

0: హలో హలో,
1: టెస్టింగ్ పీపీ మిస్ 5 hours 10 11 0 1 4 5 మైక్ సార్. హలో హలో, స్పేర్ మైక్. ద టైమ్ ఈజ్ 1 మినిట్.